ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 తరంగ శ్రేణిపై ఈనాటి మా ప్రభాత ప్రసారాలకు స్వాగతం పలుకుతున్నాం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 25వ రోజు, అలాగే ఆంగ్ల సంవత్సరం 2026 మే మాసం 15వ రోజు శుక్రవారం. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. సమయం 6:05 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శివకేశవ స్తుతులు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీ డి వాసుదేవ శాస్త్రి వినిపించిన వినదగు మాట.
1: అంతో ఇంతో జ్ఞానం కలవాళ్లంతా మోక్షం కావాలనే కోరుకుంటారు. ధర్మ అర్థ కామాల కంటే మోక్షమే ఉత్తమోత్తమమని మహాత్ములు అంటారు. మోక్షం అంటే ఏమిటి? విడివడడం లేదా విముక్తి పొందడం అని అర్థం. ప్రస్తుతం బంధంలో చిక్కుకున్నాము, విడివడాలి, నిత్యానంద సుఖానుభవం పొందాలని స్పృహ ఏమాత్రం కూడా లేని వాళ్ళు అజ్ఞానులు, తమోజీవులు. వాళ్ళని వదిలేస్తే మిగిలిన వాళ్ళంతా మోక్ష సుఖం కావాలని అనుకుంటారు. విడివడడం, విముక్తి పొందడం దేని నుండి అని ప్రశ్నిస్తే, చావు పుట్టుకలు, రోగాలు రొష్టులు, సుఖదుఖాలు ఇలాంటి వాటితో నిండిన ఈ సంసార సాగరం నుండి, విడిపించుకోలేని ఈ దృఢబంధం, ఈ జంజాటం నుండి బయటపడలేకే నాతరమాభవ సాగరమీదను అని భక్త రామదాసు వాపోయాడు. ఎందరో మహాత్ములు ప్రయత్నించారు, ప్రయత్నిస్తున్నారు. ఎన్నెన్నో మతాలు ఎన్నెన్నో ఉపాయాలని బోధిస్తున్నాయి. ఒక మహారాజు గారి వద్ద ఒక పేద పండితుడు భాగవత పురాణం చెప్పడానికి వచ్చాడు. చివర్లో శుక మహర్షి పరీక్షిత్తును 7 రోజుల్లో ముక్తి పొందేటట్లు చేశాడని గొప్పగా వర్ణించాడు. ఇది విన్న రాజుగారు, మీరు పండితుడు

0: నన్ను కూడా 7 రోజుల్లో ముక్తి పొందేటట్లు చేయాలి, లేదా మీ తల నరికిస్తాను అని హెచ్చరించాడు. దాంతో ఈ పేద బ్రాహ్మడికి దిగులు చుట్టుకుంది. అన్నాహారాలు సరిగ్గా తీసుకోక చిక్కిపోసాగాడు. భార్య బలవంతం చేసి ప్రశ్నిస్తే చివరికి రాజు వల్ల నా చావు మూడిందని చెప్పి బావురుమన్నాడు. వాళ్ల దుఃఖానికి అంతులేదు. ఇదంతా విన్న అతని కూతురు 10 ఏళ్ల పిల్ల 7వ రోజు సభకు బయలుదేరేటప్పుడు నన్ను తీసుకొని పొమ్మని పట్టుబట్టింది. ఎంత చెప్పినా వినకపోయేటప్పటికీ అయ్యింది కానిమ్మని రాజసభకు అమ్మాయిని తీసుకుపోయాడు ఆ బ్రాహ్మడు. అక్కడ వెంటనే ఆ అమ్మాయి స్తంభాన్ని గట్టిగా పట్టుకొని నన్ను విడిపించండి బాబో అని గట్టిగా కేకలు పెట్టసాగింది. అక్కడే ఉన్న రాజుగారు, పిచ్చిపిల్ల, నీవే పట్టుకొని మమ్మల్ని విడిపించమంటున్నావే, నీవే వదిలి రావచ్చును కదా, బుద్ధి లేదు అన్నాడట. దానికి ఆ అమ్మాయి, రాజుగారు మీరు ఈ సంసారాన్ని గట్టిగా పట్టుకొని మా నాన్నగారిని విడిపించమంటున్నారే, ఇది బాగుందా అన్నదట. దాంతో రాజుగారికి జ్ఞానోదయమై పండితుడిని వదిలివేశాడట. ఇంతకు చెప్పవచ్చేదేమిటంటే, ఈ సంసారం మనల్ని పట్టుకోలేదు, మనమే సంసారాన్ని పట్టుకున్నాం. వదులుకోవాలని అనుకోవాలి, ప్రయత్నించాలి. అందుకే వేదమాత న కర్మణ న ప్రజయాధనే న త్యాగే నైకే అమృతత్వమానశుహు అని బోధించింది. అలాగే ఉపనిషద్ విజ్ఞానం కూడా ఈశావాస్యమిదగం సర్వం తేన త్యక్తేన భుంజీతాహ అని దీన్ని త్యజిస్తూ భుజించమని సందేశమిచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చివరికి సర్వధర్మాన్ పరిత్యజ్యా అని బోధించారు. సంసార బంధ మోక్షానికి కావలసిన పరమార్థ జ్ఞానం, లౌకిక విషయాల్లో వైరాగ్యం సాధించాలి. మొత్తం మీద వైరాగ్యం, తద్వారా లౌకిక లేదా సంసార త్యాగాలు అలవాటు కావాలని పెద్దల మాట. అది చేతగాకనే 99 మంది సంసార బంధంలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇంతకు త్యాగం, వైరాగ్యం ఇవి ఎలా అలవాటు అవుతాయి, ఎలా అలవాటు చేసుకోవాలి అనే విషయాలు తర్వాత చర్చిద్దాం.
1: శ్రోతలు, ఇంతవరకు శ్రీ డి వాసుదేవ శాస్త్రి వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్దిపు శుద్ధులు కార్యక్రమంలో జీవాల పెంపకం వలన లాభాల గురించి నార్పల వీడి డాక్టర్ బి సాయిసు ప్రజా గారు అందించే వివరాలు.
2: రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జీవాల పెంపకం వల్ల లాభాలేంటి అనే అంశం మీద మాట్లాడుకుంటున్నాం. జీవాల పెంపకం అంటే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది గొర్రెలు మరియు మేకలండి. గొర్రెలు మేకలు పెంచడం వల్ల వచ్చే లాభాలేంటి, ఎలా లాభాలు పొందవచ్చును అనేది అందులో ఉన్న చిన్న మెలకువల గురించి మనం తెలుసుకుని తర్వాత దాన్ని ఎలా లాభసాటిగా చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ మనము జీవాల పెంపకం అంటే మనం 10 గొర్రెలు కొనాలి అనుకుంటే ఫస్ట్ దానికి ఏమేమి సదుపాయాలు కల్పించాలి అనే వాటి గురించి ఆలోచిస్తే మొట్టమొదటిగా మనకు ఒక షెడ్ దాని చుట్టూ ఉన్న స్థలం దాని పరిసరాలు దానికి ఏమేమి అవసరము అనేది గురించి చెప్తున్నామండి. షెడ్ ఎలా కట్టుకోవాలి అనేది తెలుసుకుందామండి. షెడ్ ఎప్పుడు ఎలా ఉండాలి అంటే తూర్పు నుంచి పడమర దిశగా ఉండాలి. ఎప్పుడు షెడ్ చుట్టుపక్కల స్థలంలో నీటి సదుపాయాలు కానీ లేదంటే ఏమన్నా కోళ్ళ ఫారాలు కానీ ఇలాంటివి లేకుండా ప్రశాంతంగా గాలి వెలుతురు అన్నీ బాగా అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి. నీటికి దూరంగా ఉండాలి, ఎందుకంటే చిన్న చిన్న క్రిమి కీటకాల వల్ల కూడా దానికి ఎక్కువ వ్యాధులు వచ్చే ఇది ఉంది కాబట్టి వాటిని దూరంగా ఉంచేలా మన షెడ్ నిర్మించుకోవాలండి. ఇప్పుడు తూర్పు పడమర దిశగా షెడ్ని వేసుకోవాలి. ఎండ బాగా రావాలి, గాలి బాగా రావాలి. అలా అయితేనే ఏ రోగాలు రాకుండా మనం వాటిని కాపాడుకోవచ్చు. ఇప్పుడు షెడ్ మనకి ఏ కొలతల్లో కావాలి అందాసుగా తెలుసుకుందామండి. 100 ఆడజీవాలకు ఒక్కొక్క దానికి 10 అడుగులు చెప్పున 1000 చదరపు అడుగులు ఉండాలి. అదే 100 పిల్లలకి ఒక్కొక్క దానికి 6 అడుగుల చెప్పున 600 చదరపు అడుగులు ఉండాలి. పొట్టేళ్ళకి 5 పొట్టేళ్ళకి లేదా పోతులకి ఒక్కొక్క దానికి 20 అడుగుల చెప్పున 100 చదరపు అడుగులు మరియు వీటితో పాటు అనారోగ్యంతో ఉన్న వాటికి ప్రత్యేకంగా సంరక్షణ కోసం 100

చదరపు అడుగులు. షెడ్డు నిర్మాణం కోసం మొత్తం మనకు ఎంత స్థలం కావాలి అంటే 1800 చదరపు అడుగులు స్థలం ఉండాలండి. దీంట్లో మేపడానికి 3 రకాలుగా మేపుతుంటారండి. ఒకటి షెడ్డులోనే పెట్టి మేపడము, మరొకటి బయటనే మేపడం, లేదు అంటే మధ్య రకంగా కొంచెం సేపు పొద్దున రాత్రి షెడ్డులో పెట్టుకుని మధ్యాహ్నం పూట బయటికి తీసుకెళ్ళి మేపుతూ ఉంటారండి. అలా ఈ 3 పద్ధతుల్లో ఎక్కువగా మనము ఏ దాంట్లో లాభాలు ఎక్కువ తెచ్చుకోవచ్చు అంటే, మనము షెడ్డులో పెట్టి మళ్ళీ కొంచెం సేపు మనము బయట నడుచుకోవడానికి కానీ అలా ఉండడానికి పెడాక్ ఏరియా అనేది 3600 చదరపు అడుగులు ఉండేటట్టు చూసుకోవాలండి. మళ్ళీ చాఫ్ కట్టర్కి, తర్వాత స్టోర్ రూమ్కి, ఆఫీస్ రూమ్కి ఇలా 600 చదరపు అడుగులు ఉండాలి. 100 జీవాలకు మొత్తంగా మనకు ఎంత స్థలం కావాలి గొర్రెల్ని మేపడానికి అంటే 6000 చదరపు అడుగులు, అందాజుగా 14 సెంట్ల స్థలము కావాలి. ఇదేదీ కాకుండా మామూలుగా మనము బయట పెంచుతూ ఉంటాము, దానికి షెడ్డు అనేది ఎలా నిర్మించుకుంటే బాగుంటుంది, తక్కువ ఖర్చుతో మనం షెడ్డు నిర్మించుకోవాలి అంటే, మనం ఎంచుకున్న స్థలంలో భూమి నుంచి ఖచ్చితంగా 1 అడుగు ఎత్తులో ఉండాలి. ఎప్పుడైనా గొర్రెలకు కానీ మేకలకు కానీ చుట్టూ సైడ్ గోడలు అనేవి ఎక్కువ ఎత్తు పెట్టకూడదండి. దానికి ఎక్కువగా వెలుతురు అనేది వస్తూ ఉండాలి. పైన షెడ్డు రేకులు అనేవి చుట్టూ వెడల్పుగా ఉండాలి, కొంచెం కిందికి ఏటవాలుగా ఉండాలి. ఏటవాలుగా ఎందుకు ఉండాలి అంటే, వర్షం వచ్చినప్పుడు వర్షం నీరు షెడ్డులోకి రాకుండా, తేమ చినుకులు లోపలికి రాకుండా ఉండడానికి మనము అలా ఏటవాలుగా షెడ్ అనేది నిర్మించుకోవాలి. షెడ్డు మధ్యలో ఇనప రాడ్లను 1-10 అడుగుల దూరంలో ఉంచుకోవాలండి. చిన్న పిల్లలని 1 సపరేట్ ఏరియాలో ఉంచాలి. దాని తర్వాత వయసుకు సంబంధించి ఎక్కడెక్కడ అంటే సపరేట్ రూముల్లో కానీ సపరేట్ స్థలాల్లో ఉంచుకోవాలండి. 1 వయసున్నవి ఒక చోట పెట్టుకోవాలి, చిన్న పిల్లలు గొర్రె పిల్లలన్నీ ఒక చోట ఉంచాలి, పొట్టేళ్ళు అయితే ఒక చోట పెట్టాలి. ఇలా 20 గొర్రెలకు కలిపి 1 పొట్టేల్ని వాడాలండి. మామూలుగా గొర్రెలు పెంచేవాళ్ళు ఏం చేస్తారంటే, మందకి 1-2 అలా మేపుతూ ఉంటారు పొట్టేళ్ళని. అలా కాదండి, 20 గొర్రెలకు 1 పొట్టేల్ని ఉపయోగించుకోవాలి. పొట్టేల్ని 8 సంవత్సరాలు మనం అదే మందులో ఉంచవచ్చు అనే దాన్ని చూసుకుంటే, పొట్టేల్ని మనము 3 సంవత్సరాల కంటే ఎక్కువ అదే గుంపులో ఉంచకూడదండి. ఎందుకు అంటే, దానివల్ల ఏవన్నా వ్యాధులు పిల్లలకు సంక్రమిస్తాయి. దానివల్ల పొట్టేల్ని ఎప్పటికప్పుడు మనము మారుస్తూ ఉండాలి. సంవత్సరానికి 2 ఈతలు తీసుకుంటామండి. సో మనము ఎక్కువ లాభాల గురించి ఆలోచించడం కాదు, కానీ గొర్రెల్ని మనం పెంచేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఇది ఎందుకు లాభసాటి అని అంటున్నారు అంటే, సమయం తక్కువ పడుతుంది పెంచడానికి, పెట్టుబడులు కూడా తక్కువగా పెట్టుకోవచ్చు. పెద్ద పశువులతో చూసుకుంటే గొర్రెలకు మేకలకు లేబర్ ఖర్చు అనేది తగ్గుతుంది, మేత ఖర్చు తగ్గుతుంది. దీని నుంచి మనకి లాభాలు ఎలా వస్తాయి అంటే, దీని నుంచి వచ్చే పేడ కానీ దీన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ కింద, సేంద్రియ వ్యవసాయం కింద ఉపయోగించుకోవచ్చు. మరియు దీని నుంచి వచ్చే మాంసం, ఇప్పుడు మాంసము ఎక్కువగా అందరూ ఇష్టపడుతున్నారు, దానివల్ల వచ్చే హెల్త్ కండిషన్స్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని మాంసం అనేది ఎలా వాడుతున్నారు, మాంసాన్ని ఎలా ఇది చేస్తున్నారు అనేది చూసుకుంటున్నారండి. గొర్రెలు మేకలు దీని నుంచి వచ్చే మాంసము తినడానికి వాడుతున్నారండి. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొట్టేళ్ల పెంపకం వల్ల ఇప్పుడు వస్తుందండి. దాన్ని మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి మనము లాభాలు పొందవచ్చు అంటే, మొట్టమొదటిగా మనము షెడ్డును నీటిగా ఉంచుకోవాలి. కింద దానికి ఉన్న ఫ్లోరింగ్ని, నేలని మట్టితో కాకుండా చిన్నగా సిమెంట్ ఫ్లోరింగ్ వేసుకుంటే దాని నుంచి ఈ పెంటికలు వల్ల డస్ట్ అనేది లేకుండా, దీని పెంటికల్లో మరియు మూత్రంలో అమోనియా కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, దాని ద్వారా గొర్రెలకు కానీ గొర్రె పిల్లలకు కానీ శ్వాసకోశకు సంబంధించిన వంటి వ్యాధులు వస్తాయి. దాన్ని మనము అతిక్రమించడానికి దాని యొక్క పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి, ఎప్పటికప్పుడు వాటిని క్లీన్ చేస్తూ ఉండాలి. గొర్రెలు మరియు మేకల్లో మనకు లాభాలు రావాలి అంటే
దానికి మనం

0: ఏ జబ్బు రాకుండా ముందుగానే దాని యొక్క ఇదిని తగ్గించడానికి మనము ఏమేమి చేయవచ్చునో ఒక్కసారి మనం తెలుసుకుందామండి. టీకాలు ఎప్పుడు వేయించాలి, నట్టల నివారణ మందులు ఎప్పుడు తాగించాలి అనే వాటిని మనం తెలుసుకుంటే దాదాపుగా మనము ఈ యొక్క రంగంలో ముందుకెళ్తున్నట్టే చెప్పుకోవాలి. గొర్రెల్లో మరియు మేకల్లో మనము టీకాలు ఎప్పుడు వేయించుకోవాలి, ఏ వ్యాధికి ఎప్పుడు టీకాలు వేయించుకోవాలి అనేది మనం తెలుసుకుందామండి. మార్చి నెలలో మొదటి వారము పొట్ట పురుగుల మందులు వేయించుకోవాలి. వేయించుకున్న తరువాత నట్టల నివారణ మందులు అని చెప్పేసి సంవత్సరంలో 4 సార్లు వేసుకోవాలి. మొట్టమొదటిగా మార్చిలో 1వ వారంలో మనము నట్టల నివారణ మందును తాగించుకోవాలి. వర్షాలు పడక మునుపే జూన్లో 2వసారి మనము నట్టల నివారణ మందులు తాగించుకొని అది తాగించుకున్న 3 నుంచి 4 రోజుల తర్వాత చిటుక వ్యాధి నివారించుకోవడానికి, చిటుక వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి. గొంతు వాపుకు టీకాలు వేయించుకోవాలి. జూన్ నెలలో పీపీఆర్ అంటే పారుడు రోగం, అది రాకుండా జూలైలో టీకాలు వేయించుకోవాలి. దాని తర్వాత పారుడు రోగం టీకాలు వేయించుకున్న 15 రోజుల తరువాత నీలినాలుక వ్యాధికి సంబంధించిన టీకాలు జూలైలో వేయించుకోవాలి. ఆగస్టులో బాహ్య పరాన జీవుల వల్ల వచ్చే వ్యాధి టీకాలు వేయించుకోవాలి. అవి ఏంటి అంటే బొబ్బరోగం. గొర్రెల్లో మరియు మేకల్లో బొబ్బ వ్యాధికి సంబంధించిన టీకాలు మనము ఆగస్టులో వేయించుకోవాలి. సెప్టెంబర్ నెలలో 3వసారి నట్టల నివారణ మందు తాగించుకోవాలి. మరియు అక్టోబర్ నెలలో పీపీఆర్ అంటే పారుడు రోగానికి సంబంధించి, నీలినాలుక వ్యాధికి సంబంధించి చిన్న పిల్లలకు మాత్రమే అక్టోబర్ నెలలో మనం వేయించుకోవాలి. జూలై నెలలో మనము పెద్దవాటికి వేసుకుంటాము. కాబట్టి అక్టోబర్ నెలలో చిన్న పిల్లలకి పారుడు రోగానికి మరియు నీలినాలుక వ్యాధికి టీకాలు వేయించుకోవాలి. డిసెంబర్ నెలలో 4వసారి మనము నట్టల నివారణ మందును తాగించుకోవాలి. ఇది మనము ఖచ్చితంగా పాటించాలి.
1: శ్రోతలు, ఇంతవరకు సేద్యపు సుధుల కార్యక్రమంలో జీవాల పెంపకం వలన లాభాల గురించి వీడి డాక్టర్ బి సాయి సుప్రజ గారి ప్రసంగం విన్నారు. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకంలో చేర్చాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని పుట్టపర్తిలో ప్రతిష్టాత్మక అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి, ముఖ్యమంత్రి భూమిపూజ చేస్తారు. సుమారు 15,803 కోట్ల రూపాయల వ్యయంతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. భారతదేశపు తొలి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ది లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. యుద్ద విమానాల తయారీతో పాటు పరీక్షలు కూడా పుట్టపర్తిలోనే నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ప్రభుత్వం

0: ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంపై చర్చించారు. 2026-27 ఆర్థిక సంవత్సర లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వివిధ శాఖలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గనులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు, రవాణా తదితర శాఖలు ఆదాయాన్ని పెంచేలా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా చూడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కనబరిచిన ప్రతిభ అభినందనీయమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన సత్కార కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. విద్యార్థులు అధిక మార్కులు సాధించడంలో విద్యారంగంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, చేసిన కృషి కీలక పాత్ర పోషించాయని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుపుతూ,
1: ప్రభుత్వం కూడా ఎంతో చేస్తా ఉంది. టీచర్లను రిక్రూట్ చేయటం గానీ, ప్రతి 20 మందికి ఒక టీచర్ ఉండే విధంగా చూడటం గానీ, మిడ్ డే మీల్ క్వాలిటీ ఉండే విధంగా చూడటం గానీ, మంచి టీచర్స్ సింగపూర్ కు తీసుకువెళ్లి ట్రైనింగ్ ఇవ్వటం గానీ, పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టడం గానీ, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరినీ పేపర్ యాడ్స్ ఇచ్చి మీకు ఒక ఆత్మాభిమానాన్ని క్రియేట్ చేయటం గానీ, అసెంబ్లీలో వాళ్ళని ప్రమోట్ చేసే విధానం గానీ, ఇవన్నీ మీరు తోడ్పాటు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.
0: దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీ పరీక్షల విశ్వసనీయతను కాపాడాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. నీట్ 2026 పరీక్షకు సంబంధించి వచ్చిన ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలు, పరీక్ష నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకంగా విచారణ చేపట్టాలని నిన్న ఒక ప్రకటనలో కోరారు. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు, సాంకేతిక రక్షణ చర్యలు, జవాబుదారీతనం మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మూత్రపిండాలు, కాలేయ, గుండె సంబంధిత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం 895 కొత్త పింఛన్లు మంజూరు చేసిందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద డయాలసిస్ చేయించుకుంటున్న వారికి ఈ పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కొత్త పెన్షన్లతో ప్రభుత్వంపై ప్రతీ నెల 86,34,000 రూపాయల అదనపు భారం పడనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న మంత్రి మాట్లాడుతూ, పెట్టుబడుల ఆకర్షణలో రాష్టం గత 2 ఏళ్లుగా గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలుపుతూ,
2: ఇండస్ట్రీస్ పరంగా తెచ్చే విషయంలో కానీ, ఐటీ కంపెనీస్ తెచ్చే విషయంలో కానీ చాలా కష్టపడుతున్నాము. ఇండస్ట్రీస్ వచ్చేకి ఈరోజు ఆల్ ఇండియాలో ఏమైనా పెట్టుబడులు పెట్టాలా ఏదన్నా ఉందంటే మన రాష్ట్రం దాదాపు 25% ప్లస్ అట్రాక్ట్ అవుతా ఉంది అండ్ వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్. సో దాని భాగంగా వీ హీన్ వర్కింగ్ హార్డ్. ఎవ్రీ క్యాబినెట్లో కానీ ఎస్ఐబిబిలో చూస్తే దాదాపు 100,00,000 ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు క్లియర్ చేసుకుంటూ పోతున్నాం.
0: సమాజంలో ట్రాన్స్జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన ట్రాన్స్జెండర్ సంక్షేమ బోర్డు సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో ట్రాన్స్జెండర్ల సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ట్రాన్స్జెండర్లకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. వారి కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఓపీ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకం పీఎస్ఎస్లో చేర్చాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పంట దిగుబడుల్లో 75% వరకు కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. రైతులకు నిజమైన గిట్టుబాటు ధరలు అందాలంటే కనీస మద్దతు ధరలు ఎంఎస్పీని 30-40% వరకు పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పత్తి, పప్పుధాన్యాలు, నూనె గింజలు సహా ఇతర పంటల విషయంలో కూడా రైతులకు భరోసా కల్పించేలా

0: కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష కొనుగోళ్లు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆధునిక సమాజంలో కుటుంబాల ప్రాధాన్యత పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది మే 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. కుటుంబ విలువలను పెంపొందించడం, కుటుంబ వ్యవస్థను బలపరచడం, సమాజంలో కుటుంబ పాత్రను గుర్తించడం, సమాచార ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు కుటుంబ వ్యవస్థ పట్ల అవగాహన కలిగించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రవాణా రంగం ప్రజల దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తోందని, ప్రభుత్వం రవాణా రంగ బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ బస్ ఆపరేటర్స్ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవాణా రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా కదిలే అవకాశముందని, ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ,
1: ఋతుపవనాల యొక్క ఆగమనం అండమాన్ నికోబార్ దీవులకు 16వ తేదీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంవహన వర్షపాత పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురుముదురుగా తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో రాబోయే 4 రోజులు కనిపించట్లేదు. కానీ 5వ రోజు తర్వాత 7వ రోజు లోపల క్రమేపీ పెరుగుదల కనిపించి 2-3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకంలో చేర్చాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు. ఏడు గంటలకు లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీమల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, అనంతరం నాట్య కళం, ఆ తర్వాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మానసిక సమస్యలు చికిత్స గురించి డాక్టర్ ఏ గురువంశీ కృష్ణ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 వేమన విశ్వదృష్టి ఎలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 2వ భాగంలో వింటారు, 9:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం అభిలాష, 10:00 న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ నూతన దశ, పిఎఫ్బీఆర్ సాధించిన ఘనతపై ప్రత్యేక ముఖాముఖి, అతిథి ప్రొఫెసర్ వి లక్ష్మీనారాయణ, 10:24 నుండి వివిధ భారతీయ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:00

హిందీలోను 12:05 ఆంగ్లంలో వార్త ప్రసారం, అలాగే 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 2 ఆంగ్లంలోను 2:15 హిందీలోను వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి కార్యక్రమంలో సిఏ కోర్స్ యువత భవిష్యత్తుకు భరోసా శ్రీ కె మాధవరావు గారితో పరిచయం వింటారు. అనంతరం శ్రీ జి బాలపోతన్న పాడిన పాటలు వింటారు. 6 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారం, 6:20 ప్రసార విశేషాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ కె గంగన్న పాడిన జానపద గీతాలు, అనంతరం శ్రీమతి ఆదమ్మ బృందం వారి జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్, 8 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు, భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఈ కార్యక్రమం మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:45 ఊయల నాటిక, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పి నారాయణ స్వామి బృందం వారిచే నాదస్వరం వింటారు. ఇక రాత్రి 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు.

లలిత గీతం వింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదట యుఏఈ చేరుకుని అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో కీలక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత ప్రధానాంశంగా ఉండనుంది. భారత్ అవసరాలకు కావలసిన 11% ముడి చమురును, 40% ఎల్పీజీని యుఏఈ అందిస్తోంది. ప్రస్తుతం యుఏఈ నుండి అత్యధికంగా ఎల్ఎన్జీ కొనుగోలు చేసే దేశంగా భారత్ నిలిచింది. అబుదాబీలోని చమురు క్షేత్రాల్లో భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం విశేషం. పునరుత్పాదక ఇంధనం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ సవాళ్ల నేపథ్యంలో మోదీ యుఏఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. అబుదాబీ పర్యటన అనంతరం ప్రధాని నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విల్లెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు.

0: మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్కు ఆయన శంకుస్థాపన చేస్తారు. విమానాల ఏకీకరణ, పరీక్షలు, ధృవీకరణ కోసం ఉద్దేశించిన ఈ కేంద్రం అత్యాధునిక మధ్యశ్రేణి యుద్ధ విమానాల ప్రాజెక్టును వేగవంతం చేస్తుంది. దీంతోపాటు అనకాపల్లి జిల్లా టీ సిరసపల్లిలో భారత డైనమిక్స్ లిమిటెడ్ నిర్మించనున్న నూతన నావల్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సదుపాయానికి కూడా మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వులు పాల్గొంటారు. ఈరోజు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని బోర్డు ఖరారు చేసిందని టీజీబీఐఈ కార్యదర్శి తెలియజేశారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వచ్చే నీట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న సాయంత్రం తన నివాసంలో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కీలక భేటీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, సిబిఎస్ఈ చైర్మన్, కేంద్రీయ విద్యాలయ నవోదయ విద్యాలయ సమితి కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, పారదర్శకత, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్య దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ ఏడాది భారత్ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి బహుపాక్షికతను బలోపేతం చేయడానికి, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి, గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలకు మద్దతుగా నిలవడానికి కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచ సవాళ్ల దృష్ట్యా శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని, చర్చలు దౌత్యంగానే నెరవేర్చుకోవాలని, వివాదాలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరు, ఇంధనం, ఆహార భద్రతపై పరస్పర సహకారం అవసరమని చెప్పారు. ఈ చర్చల్లో బ్రెజిల్, రష్యా, ఇరాన్, ఇండోనేషియా వంటి పలు దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.
1: There is a growing expectation, particularly from emerging markets and developing countries, that BRICS will play a constructive and stabilizing role. In this background, our discussions today are an opportunity to reflect on global and regional developments and to consider practical ways to strengthen our cooperation. There is a growing expectation, particularly from emerging
0: Ratnalu Abharanala Egmatidarulaku Uratanichche అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ ఏఏఎస్ కింద దిగుమతి చేసుకునే బంగారంపై ప్రభుత్వం పరిమితిని విధించింది. ఈ పథకం కింద ఎగుమతిదారులు ముడి పదార్థాలను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉండగా, ఇకపై గరిష్టంగా 100 కిలోల బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకోవాలని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీఎఫ్టీ ఒక నోటీసు జారీ చేస్తూ, బంగారం దిగుమతి కోసం జారీ చేసే అడ్వాన్స్ ఆథరైజేషన్ అనుమతులు 100 కిలోల పరిమితికి లోబడి ఉంటాయని వెల్లడించింది. దేశీయ మార్కెట్ క్రమబద్దీకరణ, దిగుమతుల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎగుమతిదారులు తమ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది.

0: ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా మరో 200 మంది గాయపడ్డారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల చెట్లు నేలకొలి, విద్యుత్ స్తంభాలు విరిగిపడి జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షం, వడగళ్ల వాన వల్ల పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. పట్టాలపై చెట్లు పడిపోవడంతో పట్నా రాజధాని ఎక్స్ప్రెస్తో సహా పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాగ్రాజ్, భదోహి, మిర్జాపూర్, ఫతేపూర్, వారణాసి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందించే పరిహారం వివరాలను ప్రతి 3 గంటలకొకసారి అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బ్యాటర్ తిలక్ వర్మ కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 11వ శ్లోకం.

త్యక్తుం, వదిలిపెట్టుటకు అనగా సన్యసించుటకు, న శక్యం, సాధ్యం కాదు. హి కదా, తు యహ, దీనికి భిన్నంగా ఎవరైతే కర్మఫలత్యాగి సమస్త కర్మల ఫలితాలను సన్యసించేవాడు అవుతున్నాడో, సహ అతడు, త్యాగీ ఇతి సన్యాసి అని అభిధీయతే చెప్పబడుతున్నాడు.

हेमावती। ప్రభాత సంచిక కార్యక్రమం

0: ఇవాళ్టి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ మధుసూదన్ రెడ్డి. ఇవాళ్టి కార్యక్రమంలో సమాచార వేదిక, నాతియా కలాం, డాక్టర్ గారి సలహాలు, పాటలు, ప్రకటనలు ఉంటాయి. ముందుగా
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: సమాచార వేదిక వివిధ వార్తాపత్రికల ఆధారంగా రూపొందించిన సమాచార వేదిక వింటున్నారు. 20 రోజుల్లో పారిశుద్ధ్యం బాగుపడాలి, శానిటరీ ఇన్స్పెక్టర్లకు కలెక్టర్ దిశానిర్దేశనం. మీకు 20 రోజులు గడువిస్తున్నా, ఈలోపు ప్రతి వీధిలో పారిశుద్ధ్యం మెరుగుపడాలి. ఏ రోజు ఏ వీధిలో చెత్త ఎత్తాలి, డ్రైనేజీలు శుభ్రం చేయాలో పక్కా ప్రణాళిక ఉండాలి. నేను ఆకస్మిక తనిఖీలు చేస్తా, అప్పుడు పరిస్థితి అధ్వానంగా ఉంటే మీపై శాఖపర చర్యలు కఠినంగా ఉంటాయి అని కలెక్టర్ నగరపాలక ప్రత్యాధికారి ఆనంద్ హెచ్చరించారు. ఆయన గురువారం తన కార్యాలయంలో నగరపాలక అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక సమీక్ష జరిపారు. ప్రతిరోజు ఇంటింట చెత్త సేకరించాలని, దీనికి మ్యాపింగ్ చాలా కీలకమన్నారు. చెత్త తరలింపు, వాహనాలకు రియల్ టైం మానిటరింగ్కు తగిన ప్రణాళిక సత్వరమే రూపొందించాలని ఆదేశించారు. సచివాలయాల వారీగా డస్ట్బిన్లను ఎప్పుడు తొలగిస్తారన్న దానిపై మీ వద్ద కార్యాచరణ ఉండాలన్నారు. పారిశుద్ధ్యంపై ఎవరు నిర్లక్ష్యం వహించినా, నిర్లప్తత చూపినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జేఎన్టీయుకు ప్లాటినం సస్టైనబుల్ క్యాంపస్గా గుర్తింపు. అనంతపురం జేఎన్టీయు క్యాంపస్కు ప్లాటినం సస్టైనబుల్ క్యాంపస్ పార్టనర్గా గుర్తింపు దక్కింది. రీసెర్చ్ హైయెస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన భారత్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ నేషనల్ సస్టైనబుల్ క్యాంపస్ మిషన్ 2026లో కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ క్యాంపస్, స్వచ్ఛత, నీటి సంరక్షణ, మొక్కలు నాటడం, విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టినందుకు ఈ గుర్తింపునిచ్చారు. ఎడారీకరణ నియంత్రణకు శాస్త్రవేత్తల సాయం. జిల్లాలో వేదవతి నది పరివాహక ప్రాంతాలు ఎడారిగా మారుతున్నాయని, దీనికి దారితీస్తున్న పరిస్థితులపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల సహకారం తీసుకొని ఎడారీకరణ నియంత్రణకు కృషి చేస్తామని డ్వామా పీడీ సలాం భాష అన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో బొమ్మనహాళ్, కణేకల్, బెలుగుప్ప మండలాల్లో పర్యటించిన సిఎస్ఆర్ఐఆర్ మరియు ఎన్జీఆర్ఐ పరిశోధక బృందం సభ్యులు గురువారం డ్వామా పీడీని కలిసి పలు అంశాలను వివరించారు. బాలబాలికల ప్రతిభకు సాన పెడతాం. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలకు హాజరయ్యే బాలబాలికల ప్రతిభను గుర్తించి సాన పెడతామని డిఎస్డిఓ ఎస్ఎం మంజుల తెలిపారు. ఆమె గురువారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఉచిత హాకీ శిక్షణ శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. క్రీడల్లో అరంగేట్రం చేసే బాలబాలికలు నిరంతర సాధనతోనే ఉత్తమ క్రీడాకారులుగా ఎదుగుతారన్నారు. ఈ శిబిరంలో 14 ఏళ్లలోపు పిల్లలు 50 మంది హాజరవుతున్నట్లు చెప్పారు. క్రీడాకారులకు హాకీ కర్రలు, బంతులను బ్యాడ్జెస్ హాకీ క్లబ్ విరాళంగా ఇచ్చిందన్నారు. రోజూ దాతల సహాయంతోనే పిల్లలకు ఉడికించిన గుడ్లు, అరటి పండ్లు అందజేస్తున్నట్లు తెలిపారు. శ్రోతలు ఇంతవరకు వివిధ వార్తాపత్రికల ఆధారంగా రూపొందించిన కార్యక్రమం సమాచార వేదిక విన్నారు. ఇప్పుడొక పాట.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇప్పుడు విందాం నాతియా కలాం.

0: నాట్య కళం విన్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: అక్క చెల్లెలు చిత్రం కోసం పి సుశీల గానం విన్నాం. ఇప్పుడు విందాం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో. మానసిక సమస్యలు చికిత్స గురించి డాక్టర్ ఏ గురువంశీ కృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి.
1: శరీరానికి ఎటువంటి సమస్య వచ్చినా, అది కాలు కావచ్చు, కన్ను కావచ్చు, లోపల ఉన్న అవయవాలు కావచ్చు, దేనికి సమస్య వచ్చినా, సమస్య రాకపోయినా, అనుమానం వచ్చినా పోయి పరీక్ష చేయించుకొని వైద్యం తీసుకొని బాగు చేసుకుంటుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది అదే సమాజంలో. అదే మనసుకు సంబంధించి ఏమొచ్చినా ఏముందిలే, కొద్ది రోజులు పోతే పోతుంది, ఇదో జబ్బ అట్లే అలా అనుకుంటూ అది తీవ్రత అయ్యి ఆ తర్వాత ఇబ్బంది పడుతూ ఉండడం మనం చూస్తున్నాం సొసైటీలో. అలా కాకుండా సమయానికి శరీరానికి తీసుకున్నట్లే మనసుకు కూడా చికిత్స తీసుకుంటే, అది కూడా తొలి దశలోనే తీసుకుంటే పూర్తిగా బయటికి రావచ్చు, లేకపోతే తర్వాత ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి ఈ మనసుకు సంబంధించి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ గురువంశీ కృష్ణ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి వంశీకృష్ణ గారు.
2: నమస్తే సార్.
1: డాక్టర్ గారు, ఈరోజు మీ ద్వారా స్కిజోఫ్రీనియా గురించి, అంటే అది మనోవైకల్యం కానీ మానసిక రుగ్మత కానీ, ఇవి ఎటువంటి విపరిణామాలకు దారితీస్తాయి, ఎటువంటి ఉంటాయి, వీటి లక్షణాలు ఏంటి, కారణాలు ఏంటి, చికిత్స ఏ విధంగా ఇస్తారు, ఎక్కువగా మానసిక జబ్బులు అంటే మాటలతోనే తగ్గించవచ్చు అంటున్నారు, వీటికి మందులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మీ ద్వారా మా శ్రోతలకు తెలియజేయాలనుకుంటున్నాను డాక్టర్ గారు. ముందుగా అసలు ఈ మానసిక రుగ్మత, మనోవైకల్యము, స్కిజోఫ్రీనియాను దీని గురించి క్లుప్తంగా తెలియజేస్తారు.
2: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ ఆల్ ఇండియా రేడియోకు. అండ్ శ్రోతలకు నమస్కారము. నా పేరు డాక్టర్ గురువంశీ కృష్ణ, మానసిక వైద్య నిపుణులు. ఇప్పుడు శరీరానికి ఏ విధమైనటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనకు గుర్తించడానికి ఎన్నో రకాల ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్, చెయ్యి కింద పడినాము, అది వాపు వచ్చినా రాకపోయినా మనకు ఒక ఎక్స్రే తీసుకుంటే దానికి తెలిసిపోతుంది. ఎక్స్రేలో మనకు అది ఫ్రాక్చరా లేదంటే నార్మల్గా ఏమన్నా ఫ్రాక్చర్ లేదా అని. తర్వాత ఒక చిన్న గుండె ప్రాబ్లం వచ్చినా కూడా మనకు ఈసీజీ ద్వారా తెలిసిపోతుంది. ఈసీజీ కానీ, ఈసీజీ లేదని అబ్నార్మాలిటీ ఉంటే, అంటే అసలు నార్మల్గా లేనప్పుడు ఆ గుండె డాక్టర్ గారు ఎకో చేయడమా, ఎకోలో ఏదైనా బ్లాక్స్ ఎక్కువగా ఉంటే యాంజియోగ్రఫీ చేయడం, యాంజియోగ్రఫీ చేసిన తర్వాత ఏదైనా బ్లాక్స్ని డిసైడ్ చేసుకొని స్టెంట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు ఇన్వెస్టిగేషన్స్ అనేవి చాలా క్లియర్ కట్గా ఉంటాయి. ఒక మానసిక సమస్యలకు మాత్రమే మనకు క్లియర్ కట్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి లేవు. కానీ ఈ గత 2 దశాబ్దాల నుండి ఈ మానసిక సమస్యల మీద ఎలా గుర్తించడము, ఏమైనా అబ్నార్మల్ ఉంటాయా, రసాయనాలు ఏమన్నా న్యూరో ట్రాన్స్మిటర్స్ లేదా రసాయనాలు అనేవి ఏమైనా అబ్నార్మల్ ఉంటాయా అని చాలా రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ జరిగిన దానిలో మెయిన్ ఏంటంటే డోపమైన్ హైపోథీసిస్ అనేది కనుగొన్నారు. ఈ డోపమైన్ అనేది మాత్రమే కాదు, డోపమైన్తో పాటు చాలా ఉంటాయి. ఈ మెయిన్ డోపమైన్ అనేది ప్రధానంగా ఈ స్కిజోఫ్రినియా లేదా మానసిక రుగ్మతకు మెయిన్ కారణం అని కనుగొన్నారు. అందువల్ల మనం ఇచ్చే ఏ ట్రీట్మెంట్ అయినా కూడా ఈ డోపమైన్ అనే రిసెప్టార్స్ను బ్లాక్ చేస్తుంది, లేదా డోపమైన్ అనే రిసెప్టార్స్ను, డోపమైన్ యొక్క యాక్టివిటీని అనేది స్టాప్ చేస్తుంది, నియంత్రిస్తుంది.

0: వస్తుంది. దీనివల్ల మనము ఈ మానసిక రుగ్మతను చాలా మటుకు కంట్రోల్ చేసుకొని స్టేబుల్ మెయింటెనెన్స్ ఫేజ్లో, అంటే ఇదివరకు మానసిక ప్రాబ్లం ఏదంటే కొందరు వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, తనలో తను మాట్లాడుకుంటా ఉన్నాడు, ఏదో చేతులతో పిచ్చి చేష్టలుగా చేతులతో మనం కొందరు చూస్తూ ఉంటాం, జడలన్నీ ఇంత పెరుగు పెంచుకొని చేతులతో ఏదో యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా స్కిజోఫ్రెనియా అనే ఒక డిసార్డర్లో ఉండదు. ఎందుకంటే ఇది స్కిజోఫ్రెనియా అనేది ఒక సింపుల్ వర్డ్ కాదు. ఏదైనా మానసిక ఒక వ్యక్తికి స్కిజోఫ్రెనియా అని ఒక లేబుల్ వేస్తే అన్ని రకాల మానసిక సమస్యల్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. ఫస్ట్ మనము స్కిజోఫ్రెనియా అంటే, స్కిజో అంటే స్ప్లిట్ అన్నమాట, ఫ్రినియా అంటే బ్రెయిన్, స్కిజోఫ్రెనియా అని వర్డ్ పెట్టినారు. దీని ముందు ఏంటంటే మనం ఒక హిస్టరీకి వెళితే చాలామంది ఎక్స్టెన్సివ్ వర్క్ చేస్తున్నారు, ఎక్స్టెన్సివ్గా ఈ స్కిజోఫ్రెనియా మానసిక సమస్యల మీద చాలా వర్క్ జరిగింది. సో దీనిలో ఫస్ట్ వచ్చేసి మనము బెండిక్ట్ మారల్ అనే సైంటిస్ట్ అంటే సైకియాట్రిస్టు, అతను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే కొందరికి తక్కువ వయసులోనే ఈ మతి అనేది పోవడము, ఇల్నెస్ అనేది స్టార్ట్ అవ్వడం గుర్తించాడు. అప్పుడు సరే డిమెన్సియా అంటాం కదా మనం, డిమెన్సియా అంటే మెమరీ పోవడం, డిమెన్స్ అని పెట్టుకున్నాడు, డిమెన్స్ ప్రికాస్ అని. తర్వాత ఇంకొక సైంటిస్టు అతని క్రిప్లిన్ అనే సైంటిస్ట్ కూడా సేమ్ ఇదే సిమ్టమ్స్ ఉన్నాయి, సేమ్ అడలసెంట్ గ్రూప్లో ఈ విధంగా వస్తున్నాయి అని. డిమెన్సియా ప్రికాక్స్ అంటే ముందుగా రావడం, డిమెన్సియా అంటే మతి మార్పు. అంటే మనం మామూలుగా మతి మార్పు ఏ వయసులో చూస్తాం, ఒక 60-70 ఏళ్ళలో చూస్తాం, అది ఆల్జైమర్స్ డిమెన్షియా అంటారు. అదే చిన్నపిల్లల్లో వస్తుంది, అది చిన్నపిల్లల్లో 30-40 ఇయర్స్లో ఈ విధమైనటువంటి మతి మార్పు అంటే కాగ్నిటివ్ ఫంక్షన్స్, అంటే ఏదైతే బ్రెయిన్లో కాగ్నిటివ్ ఫంక్షన్స్ చేయడానికి బ్రెయిన్లో ఒక లోబ్ ఉంటుందో ఆ లోబ్ యొక్క అట్రోపి, అంటే అట్రోపియా చిన్నది అవ్వడమా లేకుంటే న్యూరాన్స్ దెబ్బతిండమా, దానివల్ల ఏమైందంటే ఈ డిమెన్సియా అనేది స్టార్ట్ అయింది. తర్వాత దీని మీద ఇంకొక యూగెన్ బ్లూయర్ అనే సైంటిస్టు ఈ స్కిజోఫ్రెనియా పేషెంట్స్ అందరినీ అబ్జర్వ్ చేసినాక వీళ్ళకేదో అసోసియేషన్, అంటే లూజనింగ్ ఆఫ్ అసోసియేషన్, అంటే ఒక పదానికి ఆ పేషెంట్ మాట్లాడేటప్పుడు ఒక పదానికి ఇంకో పదానికి లింక్ ఉండదు,
1: సంబంధం లేకుండా
0: ఏదేదో మాట్లాడతారు. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇష్టమైన దేవుడి గురించి చెప్పురా చెప్పు అంటే అతను స్టార్ట్ చేస్తాడు అతని ఇష్టమైన దేవుడి గురించి, తర్వాత ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాడు. అది అంటే అసోసియేషన్, అంటే లూజనింగ్ ఆఫ్ అసోసియేషన్. తర్వాత అఫెక్ట్, ఇప్పుడు ఒక మనం ఒక చిన్న జోక్ మాట్లాడితే ఎలా మనం నవ్వుకొని ఉంటామో నవ్వుతామో, వాళ్ళు నవ్వరు ఏం జరుగు ఈ విధంగా ఉంటారు, అంటే కన్స్ట్రిక్టెడ్ అఫెక్ట్ అంటారు. ఎస్పెషల్లీ స్కిజోఫ్రెనియాలో మనము చూస్తే ఏంటంటే కన్స్ట్రిక్టెడ్ అంటే మొత్తం ఇట్లా దగ్గరికి రావడం, దగ్గర అంటే ఒక అఫెక్ట్ అనేది ఉండదు. అఫెక్ట్ అంటే ఇప్పుడు మీకు ఒక నేను ఒక జోక్ చెప్పినాను అనుకో సార్ ఆహాహా నవ్వడం, లేదా ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది
1: బాధపడడం,
0: ఇది ఏమి ఉండదు. ఈ ఆటిజం అంటే ఎవరితో కలవలేకుండా గమ్ముగా ఉండవు. ఇప్పుడు కొంత మనం సైకాలజీ చిన్నపిల్లలు ఆర్టిస్టిక్ బేబీ అంటారు, ఆర్టిస్టిక్ బేబీ అంటే వాళ్ళు ఆడుకోవడము, వాళ్ళతో తిరగడము, వాళ్ళది అదే లైఫ్, అదే జీవితం, అదే ప్రపంచం. అంబివాలెన్స్ అంటే అదే కరెక్టా ఇదే కరెక్ట్ అనేది డిసిషనే తీసుకోలేదు. ఇది విన్నటువంటి ఈ 4A అనే దాన్ని పాపం అతను యూగన్ బ్లూయర్ అనే శాస్త్రవేత్త కనుక్కొని ఈ 4 ఇయర్స్ ఉంటే వీళ్ళు స్కిజోఫ్రెనియా పేషెంట్లు అయి ఉండవచ్చు అని అప్పట్లో కనుక్కున్నారు. కాకపోతే ఏంటంటే ఉండవచ్చు ఇస్ డిఫరెంట్, ఇది కరెక్ట్ అని చెప్పడం డిఫరెంట్. మనకు ఎట్లా మనము హిందువులు అయితే భగవద్గీత చదువుతారో, క్రిస్టియన్స్ అయితే బైబుల్ చదువుతారో, అప్పుడు సైకియాట్రిస్టులు అందరూ కలిసి ఒక ICD అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది డిసార్డర్స్ అనేది ఒక టెక్స్ట్ బుక్ ఆఫ్ ICD-10, దానిలో ఒక డయాగ్నోస్టిక్ క్రైటీరియా, ఈ లక్షణాలు ఉంటే వీళ్ళు ఈ విధంగా స్కిజోఫ్రెనియాను డయాగ్నోస్ చేయండి అని ఒకటి అన్నమాట. దానిలో మెయిన్ ఏంటంటే థాట్, ఆలోచన, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన. కొందరికి ఆలోచన ఎలా ఉంటుందంటే తన ఆలోచనలు తనకే ఇనిపిస్తూ ఉంటాయి, నేను ఏదైనా మాట్లాడితే మళ్ళా ఆ మాటలన్నీ రిపీట్ అవుతా ఉంటాయి బ్రెయిన్లో. థాట్ దాని ఎకో సౌండ్ అంటే మనం ఒక ఎకో స్పాట్ హలో అంటే ఇలా సౌండ్ హలో అని వాపస్ అదేవిధంగా రీసౌండ్గా థాట్ ఎకో అని. థాట్ ఇన్సర్షన్, ఎవరో బలవంతంగా నా మెదడులో కొన్ని

0: ఆలోచనలు పెట్టేస్తున్నారు. అదొకటి థాట్ ఇన్షర్ట్, ఎవరో థాట్ ఆలోచనలు ఇన్షర్ట్ చేస్తున్నారు. లేదా విత్డ్రాల్ అంటే ఎవరో ఆలోచనలు నా బ్రెయిన్లో ఉండే ఆలోచనలన్నీ తీసేస్తున్నారు. బ్రాడ్కాస్టింగ్, నాలో ఉండే ఆలోచనలు, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను ఈ విధంగా చేస్తాం సార్ అని అన్నాను. తర్వాత అదే ఎప్పుడో చేసి ఎవరో ఉండింటుంది, అది నేను చెప్పిన ఆలోచన, నా ఆలోచన ఎవరో లాగేస్తున్నారు అని ఒక బ్రాడ్కాస్టింగ్. డెల్యూజన్స్ అంటే భ్రమ, మూఢనమ్మకాలు, మూఢనమ్మకాలు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఫాల్స్ బిలీఫ్ అంటే ఫాల్స్ బిలీఫ్, మనం ఫాల్స్ బిలీఫ్ దీనిలో అన్షేకబుల్, ఎవడు చెప్పినా నమ్మడు, ఎవడు చెప్పినా అరే కాదు ఇది మూఢనమ్మకం అన్నా కూడా నమ్మడు. అన్షేకబుల్ ఫాల్స్ బిలీఫ్ అంటే సరే, అన్షేకబుల్ ఫాల్స్ బిలీఫ్ అన్నప్పుడు ఇది ఎవరికి వస్తుంది అంటే హయ్యర్, ఎక్కువ చదువుకున్న వాళ్ళకి వస్తుందా, చదువుకున్న వాళ్ళకి వస్తుందా, కొందరు హిందూస్ వస్తుందా, అంటే కల్చర్ ఏమన్నా డిఫరెంట్ ఉందా, రిలీజియస్ ఏమన్నా డిఫరెంట్ ఉందా, అంటే ఎవరికైనా రావచ్చు.
1: కారణాలు ఏముండొచ్చు అంటే డాక్టర్ గారు,
0: కారణాలు అంటే మెయిన్
1: ఎందుకు వస్తాయి ఇవి?
0: మెయిన్ ఏంటంటే మనకు
1: ఫిజికల్గా ఏమైనా అవయవాలు మీరు అన్నట్లు ఏమైనా న్యూరాన్స్ అవి ప్రాబ్లమ్స్, రిసెప్టార్స్ ప్రాబ్లమ్స్ ఉండి వస్తుందా, ఏ కారణంతో వస్తుంది, వయసులకు ఏమన్నా డిఫరెన్స్ ఉందా, లింగ భేదం ఏమన్నా ఉందా, దానికి ఎందుకు వస్తుంది అసలు ఈ విధంగా మీరు చెప్పిన లక్షణాలన్నీ చూసిన తర్వాత ఎందుకు వస్తుంది?
0: ఈ లింగ భేదం అనేది దీనికి ఎప్పుడు లేదు.
1: లేదు,
0: ఓకే. మగవాళ్ళైనా రావచ్చు, ఆడవాళ్ళైనా రావచ్చు, మగవాళ్ళలో ఏ ఏజ్లైనా రావచ్చు, 10 నుండి 25 ఇయర్స్ అనుకోండి ఆ ఏజ్లో, లేడీస్లో కూడా సేమ్ రావచ్చు. కాకపోతే లేడీస్లో ఏంటంటే మనము బై మోడల్ అంటారన్నమాట, ఒక వయసులో రావచ్చు, మళ్ళీ గ్యాప్ రావచ్చు, మళ్ళీ రావచ్చు. మగవాళ్ళలో 10 నుండి 20 సంవత్సరాలు ఎప్పుడైనా రావచ్చు.
1: ఎందుకు వస్తాయి అంటారు, కారణాలు ఏమన్నా ఐడెంటిఫై చేస్తారా, ఏ కారణంతో వస్తున్నాయి?
0: ఇప్పుడు మానసిక సమస్యల మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది సార్, ప్రతి ఒక్కటి కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. ఎలా అంటే ఇప్పుడు డోపమైన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్ అనేది 4 రకాల పాత్వేస్ ఉంటాయి బ్రెయిన్ లో. ఒకటి మీసో లింబిక్ పాత్వే అని, అంటే అక్కడ ఏమైనా ఎఫెక్ట్ వస్తే పాజిటివ్ సింప్టమ్స్ వస్తాయి. పాజిటివ్ సింప్టమ్స్ ఎలాంటి, శబ్దాలు వినపడవడము, దాన్ని హాలిసినేషన్స్ అంటారు. హాలిసినేషన్ ఎవరు లేకపోయినా కూడా ఏదో ఉంది అక్కడ కనిపిస్తుంది నాకు,
1: ఊహించుకోవడం
0: కనిపిస్తుంది, మనకు కనపరాదు, కనిపిస్తుంది. ఎలా ఉంది, వైట్ కలర్ ఉంది, లేదా ఈ టాల్ జడ ఇట్లుంది, లేదా శివ భగవాను ఉన్నాడు, లేదా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని కనిపిస్తుంది, అది హాలిసినేషన్స్. విజువల్ హాలిసినేషన్, ఆడిటరీ హాలిసినేషన్. ఆడిటరీ అంటే సౌండ్,
1: శబ్దాలు మాత్రమే,
0: శబ్దాలు కంటిన్యూస్ కనిపిస్తూ ఉంటాయి. మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ మీద నువ్వు అది చేసినావు, ఇది చేసినావు, ఆ విధంగా చేయకూడదు, ఈ విధంగా చేయకూడదు అని రన్నింగ్ కామెంటరీ, మనం క్రికెట్లో ఎట్లిస్తారో ఆ విధంగా రన్నింగ్ కామెంటరీ వస్తూ ఉంటుంది. కొన్ని స్థితులు కొద్ది కొద్దిగా శబ్దం రావడం పోవడం, శబ్దం రావడం పోవడం, అది కూడా జరుగుతూ ఉంటుంది. దాన్ని కూడా దీని కింద హాలిసినేషన్స్. సో ఈ డోపమైన్ అనేది మీసో లింబిక్ పాత్వేలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ సింప్టమ్స్ వస్తాయి. పాజిటివ్ సింప్టమ్స్ అంటే ఈ డెల్యూజన్స్, హాలిసినేషన్స్. మీసో కార్టికల్ పాత్వేకి వెళ్ళినప్పుడు, కార్టెక్స్ అంటే బ్రెయిన్, బ్రెయిన్లో 4 రకాల లోబ్స్ ఉన్నప్పుడు, ఫ్రాంటల్, పెరైటల్, టెంపరల్, ఆక్సిపిటల్ అనే లోబ్స్ ఉన్నప్పుడు ఆ కార్టెక్స్లోకి వెళ్ళిపోతాయి. దీనిలో మెయిన్ ఏంటంటే మనము చేసే పని కరెక్టా కాదా జడ్జిమెంట్ ఎవరు తీసుకుంటారంటే ఫ్రాంటల్ లోబ్. ఆ ఫ్రాంటల్ లోబ్లో అఫెక్ట్ అవ్వడం వల్ల ఈ కాగ్నిషన్ అనేది వెళ్ళిపోతుంది. అఫెక్ట్ అంటే, అఫెక్ట్ అంటే ముఖ కవలికలు, ముఖ కవలికలు ఏమీ ఉండవు, అది ఒకటి. తర్వాత ఇదే మెయిన్, ఇది దీనివల్ల ఏమవుతుందంటే నెగిటివ్ సింప్టమ్స్. దీనిలో స్కిజోఫ్రెనియాలో పాజిటివ్ సింప్టమ్స్ ఉంటాయి, నెగిటివ్ సింప్టమ్స్ ఉంటాయి. పాజిటివ్ సింప్టమ్స్ అంటే డెల్యూజన్స్, హాలిసినేషన్స్. నెగిటివ్ సింప్టమ్స్ అంటే అఫెక్ట్ అనేది ఏమీ లేకపోవడం, ముఖ కవలికలు ఏముండడం లేకపోవడం, గమ్ముగా కూర్చొని ఉంటారు. తర్వాత ఏ సోషలైజేషన్ అంటే ఎవరితో కలవలేకుండా పోవడం, గమ్ముగా కూర్చోవడం. ఏ లోగియా మాట్లాడడం అంటే మాట్లాడరు. ఏ లోగియా, లోగస్ అంటే శాస్త్రం మాట అనమాట. సో ఏ లోగియా అంటే ఎవరితో మాట్లాడకుండా ఉండడం. ఏ లోగియా ఎఫెక్ట్, ఎవల్యూషన్, ఎవల్యూషన్ అంటే ఒక ఎమోషన్స్ లేకుండా ఉండడం. అన్హెడోనియా అంటే ఒక ఎనర్జీ లేక, ల్యాక్ ఆఫ్ ఎంజాయ్మెంట్, ల్యాక్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఇదివరకు చాలా ఎంజాయ్గా చేసేవాడు, చాలా వర్క్ చేసేవాడు, ఏమైందో ఏమో, గాలి పడిందేమో, లేదా ఏదో తొక్కినాడు, ఎవరో ఏదో పెట్టినారు అని ఒక ప్రజల్లో ఇప్పుడు సొసైటీలో ఉంది కదా సార్, ఈ విధంగా గాలి చేష్టలు చేస్తాడు, ఇదివరకు చాలా బాగుండేవాడు, మెయిన్ అతను

0: ఆఫీస్ కూడా వెళ్ళేవాడు, డిగ్రీ చదివినాడు, ఎంఏ చేసినాడు, లేదంటే ఎంబీఏ చేసినాడు, ఇంజనీరు. చాలామంది నేను చాలామంది కేసులు చూసినా సార్, చాలా హై ఎడ్యుకేషన్ లైక్ పిహెచ్డి ఈవెన్దో డాక్టర్స్ ఎండి డాక్టర్స్ కూడా ఈ స్కిజోఫ్రెనియా బారిన పడి అడ్మిట్ అయిన వాళ్ళు ఉంటారు. ఈ విధంగా గాలి చేష్టలు పడినారు. ఆ మంత్రవాదులు అంటే బ్లాక్ మ్యాజిక్స్ మంత్రవాదుల దగ్గర తీసుకొని పోవడము, అది నువ్వు చెప్పు ఎవరో, అది చెప్పు ఎవరో, నువ్వు బయటికి రా అని తీసుకొని నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి. తర్వాత ఈ ఫైనల్లీ ఈ కేసులన్నీ దీర్ఘకాలికంగా ముదిరిపోయి ఫైనల్లీ మానసిక డాక్టర్ దగ్గరకు తీసుకొని వస్తున్నారు. అక్కడ మనము సింపుల్
1: ఏం చికిత్సలు ఉంటాయి డాక్టర్ గారు వీటికి, ఏ విధంగా చేస్తారు మామూలుగా, అంటే ఏ దశలో ఉంది, ఎట్లా గుర్తి అంటే మీరు వాళ్ళతో మాట్లాడి డిసైడ్ చేస్తారా ఏ దశలో ఉంది ఇది, ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి?
0: ఎస్,
1: ట్రీట్మెంట్ ఏముంది
0: దీనిలో సార్? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ప్రోడ్రోమల్ ఫేజ్ అని ఉంటుంది. ఏదైనా స్కిజోఫ్రెనియా డెవలప్మెంట్ కాకముందు ఒక వ్యక్తి యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉంది, తర్వాత అతను ఎవరు ఫ్రెండ్స్ లేకపోవడము, ఏమి ఎంజాయ్మెంట్ లేకుండా పోవడం, ఆ విధమైనటువంటి స్టేజ్ నుండి స్టార్ట్ అయ్యి ఫుల్ బ్లౌండ్ స్కిజోఫ్రెనియాగా డెవలప్ అవుతుంది. ఒక వ్యక్తికి మనము స్కిజోఫ్రెనియా, ఈ అబ్బాయి ఈ పేషెంటు స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నాడు అని మనం డయాగ్నోస్ చేయాలంటే అట్లీస్ట్ నేను చెప్పిన సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో, డెల్యూజన్స్ అంటే మోడర్న్ చాలా అతిగా ఫాల్స్ బిలీఫ్స్ కానీ, భ్రాంతి కానీ, లేదా డిస్ఆర్గనైజ్డ్ స్పీచ్ అంటారు, అంటే ఒక వర్డ్కి ఇంకొక వర్డ్కు కంటిన్యూటీ ఉండదు, ఒక సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్కి కంటిన్యూటీ ఉండదు, ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే వాయిస్ శబ్దాలు వినిపిస్తూ ఉన్నా, శబ్దాలు వినిపిస్తూ మనం చేసే యాక్టివిటీ మీద కంట్రోలింగ్ ఎవరైనా ఉన్నా, అనిపిస్తున్నా అని కంట్రోల్, ఎవరో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, నేను చేస్తే ఇది నా బాడీ కాదు, ఇది నా ఎవరో నా బాడీ మీద ఏదో చేస్తున్నారు అని, ఈ విధమైనటువంటి లక్షణాలు ఒక నెల ఉండాలి. ఒక నెల ఉన్నప్పుడే దీన్ని స్కిజోఫ్రెనియా అంటాం. ఒక నెల లేదు అంటే దాన్ని మనము అక్యూట్ స్కిజోఫ్రెనియా లైక్ సైకోటిక్ ప్రాబ్లం అంటారు. అప్పుడు ఈ అక్యూట్ స్కిజోఫ్రెనియా లైక్ సైకోటిక్ ప్రాబ్లమ్ని మనము యాంటీసైకోటిక్స్ మెడికేషన్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు రిజాల్వ్ అవుతాయి. రిజాల్వ్ కాకుండా ఉన్నప్పుడు మనం స్కిజోఫ్రెనియాగా డయాగ్నోసిస్ మళ్ళీ చేంజ్ చేసుకుంటాం. సరే, ఇప్పుడు ఇవి మెయిన్, ఈ యాంటీసైకోటిక్స్ మెయిన్ ట్రీట్మెంట్ సార్. యాంటీసైకోటిక్స్ మనకు రెండు రకాల యాంటీసైకోటిక్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ జనరేషన్ యాంటీసైకోటిక్స్ అంటారు. అది ఫస్ట్ జనరేషన్ యాంటీసైకోటిక్స్ అంటే కన్వెన్షనల్ యాంటీసైకోటిక్స్. సెకండ్ జనరేషన్ యాంటీసైకోటిక్స్. ఈ ఫస్ట్ జనరేషన్ యాంటీసైకోటిక్స్ ఏంటంటే ఐ కంప్లీట్ డోపమైన్ రిసెప్టార్ యాంటాగోనిస్ట్. అంటే నేను ఇప్పుడు మీకు చెప్పినాను కదా, ఈ డోపమైన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. డోపమైన్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. అందువల్ల ఏమవుతుందంటే మనం డోపమైన్ రిసెప్టార్ యాంటాగోనిస్ట్ ఇచ్చినప్పుడు ఈ డెల్యూజన్స్, హాలిసినేషన్స్, డిస్ఆర్గనైజ్డ్ స్పీచ్ అనేది కంప్లీట్గా నార్మల్ అవుతుంది. కంప్లీట్గా డాక్టర్ గారు ఏదైతే మానసిక సమస్యలను చూస్తున్న వైద్య నిపుణులు ఏ విధంగా మెడిసిన్ అడ్వైజ్ చేసినాడో ఆ విధంగా మనం కంటిన్యూ చేసినప్పుడు దీన్ని స్కిజోఫ్రెనియాను 100% మనము కంట్రోల్ ఎక్కి అంటే అతన్ని చికిత్స ద్వారా నార్మల్గా చేయొచ్చు.
1: పూర్తి నార్మల్గా వస్తుందంటారా ఏ దశలో వచ్చినా కూడా ఈ స్కిజోఫ్రెనియాతో వచ్చిన వాళ్ళు?
0: పూర్తిగా నార్మల్ కంటే ఇప్పుడు దీనిలో రెండు రకాలుగా ఉంటాయి సార్. ఒకటి గుడ్ ప్రోగ్నసిస్ ఫ్యాక్టర్. ప్రోగ్నసిస్ అంటే గుడ్గా ఉండొచ్చు, బ్యాడ్గా ఉండొచ్చు. ఈ పేషెంట్ అడ్మిట్ అయినాడు, ప్రోగ్నసిస్ వెరీ బ్యాడ్, మేము రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసినామంటారు. ఈ పేషెంట్ అడ్మిట్ అయినాడు, ప్రోగ్నసిస్ గుడ్, ఏం టెన్షన్ పడిన అవసరం లేదని. ఈ గుడ్ అండ్ బ్యాడ్ ప్రోగ్నసిస్ను ఎలా డివైడ్ చేస్తున్నారంటే, ఒకవేళ ఒక స్కిజోఫ్రెనియా పేషెంట్ యంగ్ ఏజ్ ఆన్సెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-25 ఏళ్లలో స్కిజోఫ్రెనియా డెవలప్ అయింది, ఇతనిలో ప్రోగ్నసిస్ అనేది చాలా పూర్గా ఉంటుంది. అతన్ని ట్రీట్మెంట్ రెగ్యులర్ ఫాలోఅప్స్ చేసుకోవడం వల్ల అతని యొక్క నార్మల్ లివింగ్ ఫంక్షన్ని రిస్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా స్కిజోఫ్రెనియా పేషెంట్స్ ఉంటారు, అది పూర్ ప్రోగ్నోస్టిక్, అది చాలా ట్రీట్ చేయడము కష్టము, కాకపోతే మనము దాన్ని ట్రీట్ చేయొచ్చు 100%, కాకపోతే రిలాప్స్ అవడానికి ఛాన్సెస్ మళ్ళా ఉంటాయి. రిలాప్స్ ఫ్యామిలీ హిస్టరీలో ఉంది కాబట్టి ఈ రిలాప్స్ మనం ఎలా ప్రివెన్షన్ చేయొచ్చు అంటే మెయిన్ డాక్టర్ గారి సలహాలు, డాక్టర్ గారి మెడికేషన్ అనేది రెగ్యులర్.

యూజ్ చేయడం ద్వారా ఈ రిలాప్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకా తర్వాత ఒక కొందరికి ఏమవుతుందంటే, మా ఫ్రెండ్ ఒకడు కొకైన్ తీసుకున్నాడు, కొకైన్ తీసుకున్న తర్వాత ఈ విధంగా శబ్దాలు వినిపిస్తున్నాయి, ఈ విధంగా పర్సిక్యూషన్ అంటే ఏమంటారంటే ఎవరో నన్ను ఏదో చేస్తున్నారు, ఎవరో నన్ను ఏదో కొడుతున్నారు, నన్ను కొట్టడానికి వస్తున్నారు, నన్ను చంపడానికి వస్తున్నారు అని ఒక పర్సిక్యూషన్ ఉండే. ఇలాంటి ఫ్యాక్టర్స్ గుడ్ ప్రోగ్నోసిస్, ఎందుకంటే ఇది తొందరగా రికవర్ అయిపోతాయి. ఎందుకు, అతను ఏదో తీసుకోవడం వల్ల ఇది డెవలప్ అయింది, దీన్ని మనం స్టాప్ చేస్తే ఈ లక్షణాలు అనేది కూడా పోతాయి. ఎప్పుడైతే ఈ లేట్ ఆన్

0: యాక్టర్స్ గుడ్ ప్రొగ్నసిస్, ఎందుకంటే ఇది తొందరగా రికవర్ అయిపోతాయి. ఎందుకు అతను ఏదో తీసుకోవడం వల్ల ఇది డెవలప్ అయింది, దీన్ని మనం స్టాప్ చేస్తే ఈ లక్షణాలు అనేది కూడా పోతాయి. ఎప్పుడైతే లేట్ ఆన్సెట్ స్కిజోఫ్రినియా అంటే పెద్దవాళ్ళలో వచ్చే స్కిజోఫ్రినియా కానీ, తర్వాత సబ్స్టాన్స్ తీసుకోవడం వల్ల వచ్చే స్కిజోఫ్రినియా కానీ, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ లేకుండా ఉండే స్కిజోఫ్రినియా కానీ చాలా తొందరగా రికవర్ అవుతాయి. అయితే అక్యూట్ అంటే వెంటనే రావడం సింప్టమ్స్, గ్రాడ్యువల్ అంటే నిదానంగా అతని యొక్క బిహేవియర్ అనేది మారుతా ఉండడం. ఈ అక్యూట్ ఆన్సెట్ ఆఫ్ స్కిజోఫ్రినియా అంటారు అన్నమాట,
1: ఒక్కసారిగా
0: రావడం, అది చాలా తొందరగా రికవర్ అవుతుంది. గ్రాడ్యువల్ ఆన్సెట్ ఆఫ్ స్కిజోఫ్రినియా చాలా లేట్ అవుతుంది. సింగిల్ ఫ్యామిలీ మ్యాన్ కాకుండా అన్మ్యారీడ్ సింగిల్ పర్సన్స్ విడో అవన్నీ ఇలాంటి వాళ్ళలో ఏదైనా స్కిజోఫ్రినియా వస్తే అది ట్రీట్ చేయడం కొంచెం డిఫికల్ట్, కాకపోతే పూర్ ప్రొగ్నోస్టిక్ అన్నమాట. రికవరీ అవుతారు 100% అవుతారు. మెడిసిన్ అనేది చాలా ఎక్స్పోనెన్షియల్గా డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఎవరైతే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటారు, ఎవరైతే మ్యారీడ్ అయి ఉంటారు వాళ్ళైతే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటారు కాబట్టి వీళ్ళు తొందరగా రికవర్ అవుతారు.
1: గురువంశీ కృష్ణ గారు, ఇక్కడ ఇంకో విషయం అంటే ఈ మందులు మెడికేషన్ అన్నారు కదా మీరు, ఎంతకాలం వాడాల్సి ఉంటుంది? వీటిలో మళ్ళీ దుష్ఫలితాలు ఏమన్నా, మందుల వల్ల వేరే ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా వస్తాయా, వీటి గురించి కూడా చెప్తారు.
0: ఎస్ సార్, ఎగ్జాక్ట్. ఇది మంచి క్వశ్చన్, ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఈ ఒక అపోహ అనేది ఉంది. డాక్టర్ గారు ఒక నిద్ర మాత్ర రాసినారంటే అడిక్ట్ అయిపోతామేమో, వాడకూడదు, డాక్టర్ గారి దగ్గర మానసిక సమస్యలతో వెళ్తే మనల్ని పిచ్చు వాళ్ళు అనుకుంటారేమో, డాక్టర్ గారు ఈ సైకాట్రిస్ట్ దగ్గర లేదా మానసిక డాక్టర్ దగ్గరికి వెళ్తే సొసైటీలు అంతా తెలిసిపోతుందేమో అని ఒక స్టిగ్మా అనేది ఉంది. సో ఈ స్టిగ్మా అనేది మనము ఈ మెయిన్ ఏంటంటే, నేను ఈ శ్రోతలకు నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి స్టిగ్మా పెట్టుకొని పేషెంట్ను కానీ ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉంటే పేషెంట్ మాత్రమే సఫర్ కాకుండా సొసైటీ కూడా సఫర్ అవుతుంది. ఎందుకంటే ఒక పేషెంట్కు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఒక మెక్నాటన్ రూల్ అనేది ఉంది, ఐపీసీ సెక్షన్ 84 ఎందుకు వచ్చిందంటే, ఒక మెక్నాటన్ అనే అతను ఒక ఫాల్స్ బిలీఫ్ అనేది డెవలప్ అయింది, నన్ను ప్రధానమంత్రి చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు అని ఒక ఫాల్స్ బిలీఫ్. ఇతను ఏం చేస్తున్నాడు, ఆ ప్రధానమంత్రి ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉండే బాడీగార్డ్స్తో అక్కడ ఉండే సెక్యూరిటీతో గొడవపడి ప్రధానమంత్రి నన్ను చంపడానికి చూస్తున్నాడు. ఈ విధంగా ఏంటంటే కొన్ని వస్తువులు ఏమవుతాయంటే కమాండింగ్ హాలిసినేషన్స్ వస్తూ ఉంటాయి. కమాండింగ్ అంటే నువ్వు చనిపోతేనే నువ్వు నా దగ్గరికి వస్తావు, ఆ విధంగా కమాండింగ్ హాలిసినేషన్. కొందరికి డెల్యూషన్ ఆఫ్ పర్సిక్యూషన్, అంటే డెల్యూషన్ ఆఫ్ పర్సిక్యూషన్ అంటే ఎవడో నన్ను చంపేస్తున్నాడు, బెటర్ ఏంటంటే నేనే అతన్ని చంపేయడం. యాక్చువల్లీ అతనికి ఏమి ఎప్పుడు చూసుండడు కూడా కొందరు. అలాంటి కండిషన్లో ఇలాంటి పేషెంట్లను ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అట్ ద సేమ్ టైం సొసైటీకి కూడా హానికరం జరగకుండా ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ కూడా సేఫ్ సైడ్లో ఉంటారు. సో ట్రీట్మెంట్ అనేది మనము దీనిలో అక్యూట్ ఫేజ్ ఆఫ్ ట్రీట్మెంట్, మెయింటెనెన్స్ ఆర్ స్టెబిలైజేషన్ ఫేజ్ ఆఫ్ ట్రీట్మెంట్గా చూస్తాం సార్. అక్యూట్ ఫేజ్ అంటే మనం ఫస్ట్ 48 weeks యాంటీసైకోటిక్స్ మెడిసిన్స్ ఇస్తాం. ఫస్ట్ పేషెంట్ ఎక్కువ అగ్రెసివ్గా ఉన్నాడు, ప్యానిక్ అయిపోతున్నాడు, డెల్యూజన్స్ ఉన్నాయి, హాలిసినేషన్స్ ఉన్నాయి, చాలా భ్రాంతి భ్రమ, అక్కడేదో ఉందని ఒక అక్యూట్గా వస్తే అతన్ని మనం ఇన్షియల్గా హాస్పిటలైజేషన్ చేసి కొంచెం అతని యొక్క ఆందోళన అజిటేషన్ అప్రహెన్షన్ అనేది తగ్గించి అతని యొక్క హాలిసినేషన్స్ డెల్యూజన్స్ అనేది కంట్రోల్ చేసి నిద్రను ప్రమోట్ చేసినప్పుడు ఈ సింప్టమ్స్ అనేది కొంచెం కంట్రోల్ అవుతాయి. కంట్రోల్ అయిన తర్వాత మనం యాంటీసైకోటిక్ మెడిసిన్స్ అనేది 4 to 8 weeks ప్రిస్క్రైబ్ చేస్తాం. 4 to 8 weeks ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత అతనికి మనం మెయింటెనెన్స్ ఫేజ్ అంటే అక్యూట్ ఫేజ్లో అతను ఏం చేయలేడు. అతను నేను నాకు ఇప్పుడు డెలిజన్స్ వస్తున్నాయి, హాలిసినేషన్ వస్తాయంటే నేను వెళ్ళి జాబ్ చేయలేను. 48 weeks తర్వాత అతని లైఫ్ అనేది స్టేబుల్ అవుతుంది. మెయింటెనెన్స్ ఫేజ్లో అతని లివింగ్ ఫంక్షన్ అనేది ఏదైతే ఇదివరకు ఎలా ఎంప్లాయ్మెంట్ జాబ్ చేస్తున్నాడో ఆ ఎంప్లాయ్మెంట్ జాబ్కు అతను వెళ్ళడము, అతని జాబ్ అతను చూసుకోవడము, అతని డైలీ యాక్టివిటీస్ అతని స్నానం అతను చేయడము, అతను ఫుడ్ అతను తినడము, ఆ మెయింటెనెన్స్ ఫేజ్లో మనం తీసుకొని వస్తాం. మెయింటెనెన్స్ ఫేజ్లో మనం అట్లీస్ట్ ఈ మెడిసిన్స్ మనము రిలాప్స్ కాకుండా పేషెంట్కి అట్లీస్ట్ 6 months నుండి 1 year వరకు మెడిసిన్ అనేది కంటిన్యూ చేస్తే ఫర్దర్ రిలాప్స్ అనేది మనం ప్రివెంట్ చేయడం జరగచ్చు.
1: ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది కొంచెం నార్మల్ అయిన తర్వాత ఇంకా చాలా ఇవి మందులు ఎక్కువ వాడితే వీటితో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇంకా ఆపేద్దాం ఇవి అని అనుకుంటుంటారు. అది

0: ఎటువంటి పరిణామానికి దారి తీయచ్చు?
1: ఎగ్జాక్ట్లీ సార్, ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరు సైకియాట్రిక్ డాక్టర్, మానసిక డాక్టర్ అంటే ఏదో ఇతను ఇది ఈ కేసులన్నీ భూత వైద్య కేసులేమో వీళ్ళు డీల్ చేస్తారు, ఇదైతే భూత వైద్యంకి వల్ల అతని వల్ల కాకుండా ఉండే కేసులేమో ఇక్కడ వస్తాయి అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఈ మెడిసిన్స్ అనేది మధ్యలో ఆపితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్ ఇచ్చిన వెంటనే, ఇంజెక్షన్స్ ఇచ్చిన వెంటనే అతను స్టేబుల్ అయిపోతాడు, అతని యొక్క యాక్టివిటీస్ అనేది అన్ని కంట్రోల్ అయిపోతాయి, ఏదైతే హాలిసినేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. కాకపోతే మెడిసిన్ అనేది డాక్టర్కి సలహా లేకుండా మధ్యలో ఆపేయడం వల్ల ఇతనికి ఒక మళ్ళీ 6 మంత్స్లో ఇదే విధమైనటువంటి, 6 మంత్స్ అంటే కాదు నేను ఎగ్జాక్ట్ టైం పీరియడ్ చెప్పట్లేదు, తొందరగా రిలాప్స్ అయిపోతుంది. తొందరగా రిలాప్స్ అవ్వడం వల్ల మళ్ళీ తిరిగి మళ్ళీ అవే లక్షణాలు వస్తాయి. అతని యొక్క లైఫ్ ఏదైతే ఫంక్షన్ ఉందో, లైఫ్ ఫంక్షన్ అంటే జీవనం ఎలా జరగాలి అదంతా ఆల్టర్డ్ అయిపోవడము, నిదానంగా గ్రాడ్యువల్గా ఇదేమవుతుందంటే ట్రీట్మెంట్ రెసిస్టెంట్ స్కిజోఫ్రెనియా, అంటే మనము ఒక యాంటీబయాటిక్ వేసినప్పుడు ఏమవుతుంది కంటిన్యూ వాడండి, యాంటీబయాటిక్ మనం మధ్యలో ఆపేసి మళ్ళీ లక్షణాలు వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయడము,
0: మళ్ళీ
1: జరుగుతుంది. సేమ్ ఇదే విధంగా ఈ ట్రీట్మెంట్ రెసిస్టెంట్ స్కిజోఫ్రెనియా లాగా డెవలప్ అవుతుంది. అంటే ఏ మందులు ఇచ్చినా కూడా ఈ పేషెంట్కు మళ్ళీ ఈ సింప్టమ్స్ అనేది అంత తొందరగా కంట్రోల్ కాదు. అప్పుడు మనం మెయిన్ ఏంటంటే ఈ ట్రీట్మెంట్ రెసిస్టెంట్ స్కిజోఫ్రెనియాలో మనము కొన్ని రకాల మందులు ఉంటాయి, సేమ్ యాంటీసైకోటిక్స్ ఆ మెడిసిన్ ట్రై చేయడం వల్ల ఇతను తొందరగా ఇతను కూడా రికవరీ అవుతారు. ట్రీట్మెంట్ రెసిస్టెంట్ స్కిజోఫ్రెనియా కేసులు కూడా మనకు చాలా రికవరీ రేట్ ఉంది.
0: ఇంకో విషయం అండి గురువంశీకృష్ణ గారు, ఇక్కడ కౌన్సిలింగ్ అంటే మాటలతో ఏమైనా చెప్పడం అనేది పేషెంట్కి కానీ పేషెంట్ కేర్ గివర్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ దీని నుంచి బయటపడడానికి?
1: ఇప్పుడు ఒక మానసిక పేషెంట్ను మనం ట్రీట్ చేయాలనుకుంటే, మానసిక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నటువంటి ఒక పేషెంట్ని మనం ట్రీట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అక్కడ మెయిన్ బయోసైకోసోషియల్ మోడల్ ఉంటుంది సార్. బయోసైకోసోషియల్ అంటే బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండయి, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉండయి, సోషల్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాయి, ఈ మూడు మనం మెయిన్ ఫోకస్ అన్నమాట. సో కౌన్సిలింగ్ ద్వారా మనము ఇండివిజువల్ థెరపీ అని, ఫ్యామిలీ గ్రూప్ ఫ్యామిలీ థెరపీ, గ్రూప్ థెరపీ, తర్వాత కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ సిబిటి అంటారు. ఈ సిబిటి అనేది చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. డెల్యూజన్ను బ్రేక్ చేయాలన్నా, ఆ కాగ్నిటివ్ ఎర్రర్స్ను బ్రేక్ చేయాలన్నా కూడా, అతని యొక్క ఫాల్స్ బిలీఫ్స్ను కూడా బ్రేక్ చేయాలన్నా కూడా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఈ కాగ్నిటివ్ ఎర్రర్స్ ఏముండయో అవి, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఏముండయో అవి ఈ థెరపీ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత ఈ స్కిజోఫ్రెనియా పేషెంట్స్ చాలామంది సూసైడల్ అటెంప్ట్ చేస్తారు. ఎందుకంటే అతనికి శబ్దాలు వినపడడం వల్ల ఈ బాధ తట్టుకోలేము అనే ఒక భయంతో సూసైడల్ అటెంప్ట్ చేస్తారు. దీనిలో కూడా సూసైడల్ డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ, ఈ సిబిటి అలాంటి మనం థెరపీస్ వాడడం వల్ల, సైకలాజికల్ థెరపీస్ వాడడం వల్ల ఈ సూసైడల్ ప్రివెన్షన్ చేయడం కానీ ఈ కాగ్నిటివ్ ప్రాబ్లమ్స్ను కంట్రోల్ చేయడం కానీ జరుగుతుంది.
0: తర్వాత చివరిగా అండి డాక్టర్ గారు, ప్రజల్లో ఎటువంటి అవగాహన లేదా ఎటువంటి చైతన్యం వస్తే ఈ స్టిగ్మా అనేది పోతుంది? మీరు మొదట్లోనే చెప్పారు స్టిగ్మా ఉంది మానసిక జబ్బుల పట్ల అని. స్టిగ్మా పోయి మొదట్లోనే చికిత్స కోసం వచ్చి తొందరగా జబ్బు నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, మీరు ఎటువంటి ఇది చెప్పదలుచుకున్నారు ప్రజలకి?
1: ఈ మానసిక సమస్యల మీద అయితే ప్రజలలో చైతన్యం రావడం చాలా ఇంపార్టెంట్. కానీ నేను ఆల్మోస్ట్ చూస్తున్నాను, నాది విందో 2 ఇయర్స్ పాస్ అవుట్ అయింది, కానీ ఇప్పుడు చాలా అవేర్నెస్ మనసు ప్రజల్లో వచ్చింది. ఒక పేషెంట్కు ఏదో ఒక విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు, అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు అంటే వెంటనే ఇప్పుడు మానసిక డాక్టర్ దగ్గరికి తీసుకొని వస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఈ మానసిక సమస్యల మీద సదస్సు, అవగాహన కాన్ఫరెన్సెస్ స్కూల్ లెవెల్ నుండి పంచాయత్ లెవెల్లో అరేంజ్ చేయడం ద్వారా ఇలాంటి కేసెస్ను మనం ఎర్లీగా ఐడెంటిఫికేషన్ చేయడం వల్ల, ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల దీన్ని దీర్ఘకాలికంగా కన్వర్ట్ కాకుండా ఛాన్సెస్ ఉంటాయి. ఈ దీనిలో సైకియాట్రిస్ట్ రోల్ ఉంది, సైకియాట్రిక్ సోషల్ వర్క్ రోల్ ఉంది, సైకాలజిస్ట్ రోల్ ఉంది, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ రోల్ ఉంది, ఫార్మసిస్ట్ రోల్ ఉంది, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ రోల్, ప్రతి ఒక్కరు రోల్
0: కలిసి సంఘటితంగా
1: అందరూ కలిసి సంఘటిద్దాం.

0: మనము పోరాడినప్పుడే ఇలాంటి కేసెస్ అనేవి రిలాప్స్ కాకుండా చూడొచ్చు. అట్ ఎర్లీ స్టేజ్లోనే మనం ఐడెంటిఫికేషన్ చేసి చికిత్స చేయడం ద్వారా అతని యొక్క లైఫ్, అతని ఫ్యామిలీ, అతని వల్ల ఫ్యామిలీ మెంబర్స్ చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే మా ఇప్పుడు నాకు ఒక హెడ్డేక్ అంటే ప్రాబ్లం లేదు, నాకు ఒక మనో రుగ్మతతో బాధపడుతున్నానంటే నేను కాకుండా ఫ్యామిలీ మెంబర్స్, సొసైటీ అంతా బాధపడతారు. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే ఈ విధంగా ఉన్నప్పుడు మనం డాక్టర్ని, ఇప్పుడు మనకు జ్వరం వస్తే ఎలా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, ఒక వ్యక్తి బిహేవియర్లో ఏదైనా అబ్నార్మాలిటీ వస్తే వెంటనే మానసిక డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం.
1: ధన్యవాదాలండి డాక్టర్ గురువంశీ కృష్ణ గారు. మానసిక రుగ్మత స్కిజోఫ్రెనియా గురించి సవివరంగా తెలియజేశారు. నమస్తే అండి.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
2: శ్రోతలు, ఇంతవరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మానసిక సమస్యలు చికిత్స గురించి డాక్టర్ ఏ గురువంశీ కృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి.

0: ఆకాశవాణి
1: సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి మార్గదర్శక సూత్రాలపై వార్తావ్యాఖ్య ఇప్పుడు వింటారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశం వంటి దేశాలు తీవ్రమైన ఇంధన సంక్షోభం ఎదుర్కోవలసి వస్తోంది. ప్రపంచానికి అవసరమయ్యే ముడి చమురులో ఎక్కువ భాగం పశ్చిమాసియా నుంచి వస్తుంది. యుద్దం కారణంగా చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, రవాణా మార్గాలపై దాడులు జరిగే అవకాశం ఉండటంతో సరఫరా నిలిచిపోయే ప్రమాదముంది. భారత్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పశ్చిమాసియాలో అస్థిరత భారత్కు భారీ సవాలుగా మారింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. చమురు దిగుమతుల కోసం భారత్ ఎక్కువ డాలర్లను ఖర్చు చేయాల్సి రావడం వల్ల విదేశీ మారక నిల్వలు తగ్గి రూపాయి విలువ పడిపోయే అవకాశముంది. ఈ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు 10 ప్రధాన సూచనలు చేశారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ సూత్రాల ముఖ్య ఉద్దేశం. ఇంధనాన్ని చాలా పొదుపుగా వాడాలని, అవసరమైతేనే వాహనాలు వాడాలని, నగరాల్లో సొంత వాహనాలకు బదులుగా మెట్రో రైల్, బస్సులను ఎక్కువగా ఉపయోగించాలని సూచించారు. ఒకే మార్గంలో వెళ్లేవారు సొంత వాహనాల వాడకం తగ్గించి కార్ పూలింగ్ చేసుకోవడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చని, కరోనా కాలంలో అవలంబించిన ఇంటి నుండి పని, వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లను మళ్లీ పెంచాలని అన్నారు. ఇంధన ఆదా కోసం వీలైనంత ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని, రోడ్డు మార్గంలో కాకుండా రైల్వేల ద్వారా సరుకులను తరలించడం పెంచాలని, తద్వారా డీజిల్ వాడకం తగ్గుతుందని ప్రధానమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. వంట నూనెల దిగుమతి భారం తగ్గించడానికి ప్రజలు కుటుంబాలలో నూనె వాడకాన్ని 10% తగ్గించినా దేశ ఖజానాతో పాటు కుటుంబాలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాయని అన్నారు. కనీసం 1 సంవత్సరం పాటు విదేశీ ప్రయాణాలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్, విదేశాల్లో పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని, దేశ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు విదేశీ మారక ద్రవ్యం దేశం దాటి వెళ్లకుండా ఉండటానికి 1 సంవత్సరం పాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లను తగ్గించాలని నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. విదేశీ వస్తువుల కంటే స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వాలని, దీనివల్ల దిగుమతుల భారం తగ్గుతుందని స్పష్టం చేశారు. విదేశీ యాత్రలకు బదులుగా దేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని అన్నారు. రసాయన ఎరువుల దిగుమతి తగ్గించేందుకు రైతులు సహజ సిద్ధమైన వ్యవసాయం వైపు మళ్లాలని, ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు. తద్వారా విదేశీ ఇంధన ఆధారిత ఎరువుల దిగుమతులు తగ్గుతాయని అన్నారు. భారత్లో ఉపయోగించే ప్రతి ఇంధనం విదేశాల నుంచి వస్తుందని, యుద్ద పరిస్థితుల్లో ఇంధనాన్ని పొదుపుగా వాడటమంటే దేశాన్ని రక్షించుకోవడమే అని ఆయన పేర్కొన్నారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించడమే కాదని, సంక్షోభ సమయంలో బాధ్యతాయుతమైన జీవన శైలిని పాటించడం కూడా ఒక రకమైన దేశభక్తి అని

0: నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోకుండా విదేశీ మారక నిల్వలను కాపాడటం ఈ సూత్రాల ప్రధాన లక్ష్యం. సంక్షోభ సమయంలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే దేశ సంక్షేమం సాధ్యమన్న ప్రధానమంత్రి అభిప్రాయం శతశాతం సత్యం. ఈ 10 సూత్రాలు కేవలం తక్షణ పరిష్కారాలు మాత్రమే కాదు, భవిష్యత్తులో భారత్ను ఆత్మనిర్భర్ భారత్గా మార్చే దీర్ఘకాలిక ప్రణాళికలో భాగమని చెప్పవచ్చు. పొదుపు చర్యలు పాటించాలని దేశ ప్రజలకు పిలుపునివ్వడమే కాదు, స్వయంగా ప్రధానమంత్రి సైతం ఇంధన పొదుపు చర్యలను ప్రారంభించారు. తన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇకపై ప్రధానమంత్రికి 2 వాహనాలతోనే ప్రోటోకాల్ భద్రతను అందించనున్నారు. ప్రధానమంత్రి ప్రజలకు చేసిన సూచనలను స్వయంగా ఆచరించి చూపించడం విశేషం. పశ్చిమాసియాలో యుద్దమనేది కేవలం భౌగోళిక రాజకీయ సమస్య మాత్రమే కాదు, అది ప్రతి భారతీయుడిపై ప్రభావం చూపే ఆర్థిక వ్యవస్థ. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లుగా ఇంధనాన్ని పొదుపు చేయడం, ప్రజా రవాణాను వాడటం, స్వదేశీ ఇంధన వనరుల వైపు మళ్లడం ద్వారా మాత్రమే ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలం. సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి మార్గదర్శక సూత్రాలపై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు తెలుగు సినిమా పాటలు విందాం. ముందుగా హృదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట ఇది. సంగీతం హేషం అబ్దుల్ వహీబ్.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తరువాతి పాట విందాం. అడవి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు

0: అందుకున్న మహిళామణుల విజయ్ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం అల్లరి అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, సాహిత్యం వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.
3: తాగితే సంతకం పెట్టగలరు, తాగనివ్వరు. సంతకం పెడితే తాగగలరు, పెట్టనివ్వరు.

తర్వాత పాట విందాం. అందాల రాముడు చిత్రం నుండి రాజేష్ శ్రేయ ఘోషాల్ ఆలపించిన పాట. సాహిత్యం విఎస్ మూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

చిత్రసీమలో చివరిగా విందాం. భలే రాముడు చిత్రం కోసం పిబి శ్రీనివాస్ ఆలపించిన పాట ఇది. సాహిత్యం సదాశివ బ్రహ్మం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వేమన విశ్వదృష్టి, యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార రెండవ భాగం. ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో కార్యక్రమం వినే ముందుగా ఈ
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

వేమన ప్రాచీన సాహిత్య సమాజానికి చెందినవాడే అయినా ఆనాటి కవుల్లో ఆధునికుడు. సామాజిక స్పృహ, అధునాతన దృష్టి, భవిష్యత్తుకు బాటలు వేయగల సృష్టి, నవీన భావపుష్టి, ఇవన్నీ పుష్కలంగా ఉన్నవాడు. అది ప్రబంధయుగం. ఎక్కడ చూసినా కావ్య నాటక రచనలు తాండవం చేస్తున్నాయి. కఠినమైన కవిత్వం చెప్పగలిగినవాడే గొప్ప కవి అనే విశ్వాసం కవుల్లో, కవితా పోషకుల్లోనూ బలంగా ఉండే రోజులు. ఒకవైపు శైవ ప్రబంధాలని, మరోవైపు వైష్ణవ ప్రబంధాలని కవిత్వంలో భక్తికి పెద్దపీట వేస్తున్న రోజులు. పైగా చిత్రకవిత్వం, బంధకవిత్వం, ద్వ్యర్థికవిత్వం వంటి విన్యాస

వ్యక్తిత్వం చెప్పగలిగిన వాడే గొప్ప కవి అనే విశ్వాసం కవుల్లో, కవితా పోషకుల్లోనూ బలంగా ఉండే రోజులు. ఒకవైపు శైవ ప్రబంధాలని, మరోవైపు వైష్ణవ ప్రబంధాలని, కవిత్వంలో భక్తికి పెద్దపీట వేస్తున్న రోజులు. పైగా చిత్రకవిత్వం, బంధకవిత్వం, ద్వ్యర్థికవిత్వం వంటి విన్యాసాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉన్న రోజులు. అదీగాక శైవమని వైష్ణవమని రెండు మతాల హోరులో పోరులో ప్రజలు అల్లాడుతున్న రోజులు. అలాంటి ఆ కాలపు దుర్భర పరిస్థితిలో ఆడంబరాలకు పోవాల్సిన పని లేదు అని ఆత్మతత్వాన్ని ప్రబోధించిన మహాయోగి వేమన. జటిలమైన ఆత్మతత్వాన్ని సున్నితమైన పదాలతో చిన్న పద్యంలో బంధించి ప్రజల వద్దకే వెళ్ళి ప్రబోధించిన వాస్తవ ప్రచారకుడు వేమన. ఆడంబరాలతో సాగే ఆరాధనలు, పూజలు, తీర్థయాత్రలు, క్రతువులు, జంతుబలులు, కర్మకాండలు ఇవన్నీ మనం సృష్టించుకున్నవే అని వేమన అభిప్రాయం. వాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన పని లేదు అని ప్రజలకు చాటి చెప్పాడు. అంధవిశ్వాసాల్ని తొలగించి ఆత్మవిశ్వాసం కలిగించడమే కదా సంఘ సంస్కరణ. వేమన కాలం అదొక అసమానతలతో అస్తవ్యస్తంగా నడుస్తున్న సమాజం. నిమ్నజాతుల పట్ల ఈసడింపు, అగ్రవర్ణాల ఆధిపత్యం, పాలకుల గుత్తాధిపత్యం, అధికారుల దాష్టికం, వ్యాపారుల దోపిడీ, భూస్వామ్య దౌర్జన్యం ఇలాంటివి ఎన్నో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వీటన్నింటిపైన గళమెత్తాడు వేమన. ఏ ఒక్కటి వదిలిపెట్టలేదు. చురుకైన బాణాల్లాంటి పద్యాలను సమాజం మీదికి సంధించాడు. సంస్కరణ కోసమే సంచారం చేశాడు. వేమన కవిత్వం స్వచ్ఛంగా ఉంటుంది, స్వతంత్రంగా ఉంటుంది. ఎక్కువగా పూర్వకవుల పద్యాలను అనుసరించడం కానీ అనుకరించడం కానీ ఉండదు. స్వాతంత్ర్య భావావిష్కరణ తప్ప పూర్వకవుల భావతస్కరణ ఎక్కడా ఉండదు. ఆయన కవిత్వానికి ఆయనే భావుకుడు, అంతేగాని అనువాదకుడు కాదు. అదే పనిగా చెప్పాలని కవిత్వం చెబితే అనుకరణకు అవకాశం ఉంటుంది. కానీ వేమన అలా కాదు. అప్రయత్నంగా ఆశువుగా పద్యాలు చెప్పినవాడు కాబట్టి ఆయన పద్యాలకు భావాలు ఆయనలోంచి పుట్టుకొచ్చినవే. అలా కాని పద్యం ఏదైనా ఉంటే అది వేమనది కాదు అని అర్థం.

మర్మం తెలిసినవాడు ఎవడైనా మాట్లాడటానికి అర్హుడే. అది చిన్నవాడా పెద్దవాడా అని చూడాల్సిన పనిలేదు. ఉదాహరణకు, చిన్నవాడు పట్టుకున్న దీపం పెద్దగా వెలగకుండా ఉంటుందా అంటాడు. అంటే చిన్నవాడు కదా అని సన్నగిల్లిపోదు కదా దీపం అని భావం. ఈ పద్యము వేమనకు అక్షరాలా వర్తిస్తుంది. కవిత్వం ఎలా చెబితే బాగుంటుందో, విస్తరిస్తుందో ఆ కిటుకు తెలుసుకోవాలి. అదే మర్మం. ఆ మర్మం తెలిసినవాడు ఎవడైనా కవిత్వం చెప్పవచ్చు. అది తెలిసినవాడే వేమన. చెప్పింది చిన్న పద్యమే కానీ వచ్చింది పెద్ద ప్రాచుర్యం. లోకమంతా విస్తరించింది. చిన్న పద్యం కదా అని చిన్న పేరు రాలేదు, పెద్ద పేరే వచ్చింది. చిన్నదే కదా అని చిన్నగా వెలగలేదు, పెద్ద వెలుగే వెలిగింది. వేమన సామాజిక దృష్టి చాలా నిశితంగా ఉంటుంది. తాను చూసిన సమాజ స్థితిగతులన్నీ పద్యాల్లో పొందుపరిచాడు. పద్యం ఆధారంగా ఆనాటి పరిస్థితులు, సామాజిక చరిత్ర తెలుసుకునే అవకాశం కూడా అందించాడు వేమన. వేమన తన కులమేదో చెప్పుకోలేదు, తనకు ఏది ప్రియమో చెప్పుకోలేదు. అన్నింటి పట్ల వైరాగ్య భావననే కనపరిచాడు. తనది ఏ ప్రాంతమో ఏ ఊరో చెప్పుకోలేదు. కవిత్వం వంటి కళలు ఎవరి దగ్గర అభ్యాసం చేశాడో చెప్పలేదు. సంసారినని సన్యాసినని కూడా చెప్పలేదు. ఆయన జనన మరణాలు, నివసించిన కాలం ఇవన్నీ కూడా వివాదాస్పదంగానే ఉన్నాయి. స్వయంగా ఆయన చెప్పిన వివరాలైతే లేవు, కొన్ని

ఉన్నాయి కానీ అవి నమ్మదగినట్లుగా లేవు. ఈ నడుమ మధ్యలో నడిచిన గ్రంథమంతా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పిందే. తన గురించి తాను చెప్పుకోవాలన్న ఉబలాటం వేమనకు లేదు. ఆయన ఒక యోగి. ఈ పుట్టుక చావు వీటిపైన ఆయనకు నిస్పృహ ఉన్నట్లు కనిపిస్తుంది. జనన మరణములకు తా స్వతంత్రుడుగాడు, మొదట కర్తగాడు తుదనుగాడు, నడుమ కర్త

జననంపై గాని మరణంపై గాని నాకు స్వాతంత్ర్యం లేదు. పుట్టుకకు కర్తనుగాను, చావుకు కర్తనుగాను, ఈ రెంటికి మధ్యలో నేను నాది అనే కర్తృత్వ భావన నాకు లేదు అంటాడు.

0: ప్రజలు జాతితో భేదాన్ని చూస్తున్నారు, కానీ జన్మరహస్యాన్ని గ్రహించలేకున్నారు. ముందు అది తెలుసుకోవాలి అంటాడు. మరో సందర్భంలో ఈయన దేహధ్యాస లేని యోగి అని మనం నిర్ధారించుకునేలా ఆవిష్కృతమవుతాడు.
1: తల్లి గర్భమందు తా బుట్టినప్పుడు

పుట్టినప్పుడు బట్టలేదు, పోయేటప్పుడు ఉండదు, మధ్యలో దుస్తులపై వ్యామోహం ఎందుకు అంటాడు. ఈ పద్యం యోగస్థితిలో ఉన్నవాళ్లకు వర్తిస్తుందే గాని అందరికీ కాదు. ఈ పద్యాన్ని ఆధారం చేసుకునే వేమనను వివస్త్రునిగా చిత్రించి ఉంటారేమో అనిపిస్తుంది. అయితే ఆయన చివరి రోజుల్లో సమాధి దశలో అలా అయ్యి ఉండవచ్చు, కానీ సంచార జీవనంలో మాత్రం గోచిపాతతో తిరిగి ఉంటాడని, వేమన సభ్య సమాజంలో సంచరిస్తూ ప్రజాజీవనాన్ని వీక్షిస్తూ పరిస్థితుల్ని సమీక్షిస్తూ ఎక్కడి పరిష్కారం అక్కడే పద్యరూపంలో ప్రకటిస్తూ తిరిగిన వాడని ఆయన భావజాలాన్ని బట్టి తెలుస్తున్నది. అలాంటప్పుడు ఆయన నిరాడంబరుడై తిరిగి ఉంటాడన్నది నిజం, కానీ దిగంబరుడై తిరిగి ఉంటాడన్నది మాత్రం సంశయమే. అయితే జంగమం స్వీకరించిన వారిలో దిగంబర సన్యాసులు కూడా ఉన్నారన్నది మాత్రం గమనార్హం. వేమన కంటే చాలా ముందు పుట్టిన అన్నమాచార్యులు సమతాదృష్టితో కవిత్వం చెప్పాడు. ఈయన కవిత్వం భక్తి ఆధ్యాత్మికాలతో సాగినా అది అసమానతల్ని ఖండించే సంఘ సంస్కరణతో కూడి ఉంటుంది. వేమనకు తరువాత వచ్చినవాడు వీరబ్రహ్మం లేదా సమకాలికుడు. ఈయన కూడా అసమానతల్ని మూఢ విశ్వాసాలను ఖండించాడు. ప్రజల వద్దకే వెళ్ళి బోధనలు చేశాడు. ఒక రకంగా అన్నమయ్య వేమనకు స్ఫూర్తిగా నిలిస్తే వేమన బ్రహ్మంగారికి స్ఫూర్తిగా నిలిచాడు. ఈ ముగ్గురి తరువాత ఇంత స్థాయిలో ప్రజల పక్షాన నిలబడిన కవులు, ప్రజా సంస్కరణ ఉద్యమకర్తలు ఎవరూ కనిపించరు. ఇక్కడ మనకొకటి ఆశ్చర్యమేస్తుంది. ఈ ముగ్గురు కవులు చాలా ప్రాచీనులు. మనకంటే ఎన్నో వందల సంవత్సరాలకు ముందు తమ భావాల్ని కవిత్వం ద్వారా వెల్లడించిన వాళ్ళు. మనం ఈనాటి ఆధునికులం, ఎంతో అధునాతన సదుపాయాలు ఉన్నవాళ్ళం. అయినప్పటికీ ఏనాడో వాళ్ళు వెల్లడించిన భావజాలం ఈనాటికీ మనకు ఇంకా వర్తిస్తూనే ఉన్నాయంటే సమానత్వంలో, అభివృద్ధిలో మనం ఎంత వెనుకబడి ఉన్నామో తెలుస్తుంది. అంటే ఆనాటి పరిస్థితులే ఈనాడూ కొనసాగుతున్నాయన్నమాట. దీనికి ఆశ్చర్యపడ

పడాలో సిగ్గుపడాలో మనమే నిర్ణయించుకోవాలి. సంఘం కోసం కలం పట్టి సంస్కరణ కోసం సాహిత్యం సృష్టించిన వాళ్లల్లో మనకు కందుకూరి, గురజాడ వంటి కవులు ముందుంటారు. కానీ వీళ్లు నూరేళ్ల నాటివాళ్లే. వీళ్లకంటే ముందు 400 సంవత్సరాల నాడే ఈ పని చేశాడు వేమన. ఇలాంటి వాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడు. ఇక వేమన సమతాదృష్టి ఎంతో గొప్పగా ఉంటుంది. ఆ మార్గంలో ఆయన చేసే ప్రతిపాదన ఎంతో లోతుగానూ ఉంటుంది. భవిష్యత్తుకు అది పునాది కావాలని ఆలోచించి మరీ చెబుతాడు. మనుషుల్లో ఒకరు ఎక్కువవారని, ఒకరు తక్కువవారని నిర్ణయించడం ఎలా సాధ్యం అని ప్రశ్నించి అందులోనే సమాధానం వెతుక్కునేలా చెప్తాడు. కులము హెచ్చు తగ్గు

ఉన్నదొకటే జాతి, మానవజాతి. అందరూ వరుసగా పుట్టుకుంటూ వచ్చిన వాళ్లే. అలాంటప్పుడు వాళ్ల మధ్య భేదాలెందుకు? మనుషులందరూ వాళ్లు చేసే పనిని బట్టి కులాలేర్పడ్డాయి అంతే. వాటిలో ఎక్కువ తక్కువ భేదాలు వాళ్లే సృష్టించుకున్నారు, వాళ్లే వాదించుకుంటున్నారు. కాబట్టి ఈ గొడవలతో అస్సలు పనేలేదు అని తేల్చేశాడు. ఇది వేమన సద్భావన. మనిషిని మనిషిగా చూడలేని ద్వేషపూరిత సమాజంలోంచి మనిషంటే సామాన్యుడు కాడు, మనిషే దేవుడు అని మనిషి గొప్పతనం వివరించిన మహామనీషి వేమన. అయితే తన గొప్పతనం తెలియక మనిషే అమాయకుడై ఉన్నాడే అని విచారాన్ని కూడా వ్యక్తం చేశాడు. వెన్న చేత బట్టి

చేతిలోనే వెన్న ఉంది, కానీ నెయ్యి కోసం తిరుగుతున్నాడు. దాన్ని నేయిగా ఎలా మార్చుకోవాలో వివరం తెలియని అమాయకుడైపోతున్నాడు. తానే దైవమన్న సంగతి మరచిపోయి దైవాన్ని వెతుక్కుతున్నాడు. ఆ దైవత్వాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని పొందలేకపోతున్నాడే అంటూ మనిషి అవివేకానికి విచారం వెలిబుచ్చాడు వేమన. ఇది వేమన సహృదయం సందేశం. తప్పు చేసి కప్పిపుచ్చి చెప్పుకోవడం వేమనకు తెలియదు. తాను చెప్పిన నీతి మొదట తనకే వర్తించాలని కోరుకున్నవాడు. చెప్పేదొకటి చేసేదొకటి అనే కుటిల స్వభావం ఆయనలో లేదు. చెప్పేది సమాజానికే అయినా చెప్పుకునేది తనకే అన్నట్లు వినుర వేమ అనే మకుటం పెట్టుకున్నాడు.

ప్రతి మనిషిలో సాధారణంగా ఉండే కోరిక ఏమిటంటే నేను మంచివాణ్ణి అనిపించుకోవాలి అని. లోపల మాత్రం వీలైనన్ని తప్పులు చేయాలనే ఉంటుంది. అది ఇతరులకు తెలిసే అవకాశం లేదు కదా, కాబట్టి పైకి మంచివాడిలా నటిస్తుంటాడు. కొంతమంది ఇందుకు భిన్నంగా ఉంటారు. ప్రతి పని మంచిదే చేయాలనుకుంటారు. ఎవరో తన మంచిని పొగడాలని అనుకోరు. ఎవరో చూస్తున్నారని నటించరు. ఆ అవసరం కూడా వాళ్లకు ఉండదు. తప్పు చేయాలన్న ఆలోచన కూడా రానియరు. ఎందుకంటే వాళ్లకు తెలుసు, నా ఆలోచన ఎదుటివారికి తెలియకపోవచ్చు కానీ అంతర్యామి అయిన ఈశ్వరునికి తెలుస్తుంది అని. అలాంటివాడే వేమన. లేకపోతే ఇలాంటి

పద్యం చెప్పేవాడే కాదు. ఇది వేమన అంతరంగం. ఏ కాలంలోనైనా ఈ పద్యం చదివిన ప్రతి 100 మందిలో 99 మందికి గుండెలో బాణమై దిగబడుతుంది, కలుక్కుమంటుంది, కనువిప్పు కలిగిస్తుంది. ఇలాంటి స్వచ్ఛమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిగా, దేన్ని ఆశించని యోగిగా, సంఘ సంస్కర్తగా అనేక అవతారాల్లో వేమన దర్శనమిస్తాడు.

0: శ్రోతలు ఇంతవరకు వేమన విశ్వదృష్టి యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార విన్నారు. రెండవ భాగంలో ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: ఇప్పుడు విందాం ఒక చిత్రగీతం.

యాత్ర చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా

0: అభిలాష కార్యక్రమంలో ముందుగా విన్న పాట దేవత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం విన్నాం. సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం చక్రవర్తి. ఈ పాట వినిపించమని సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్ మరియు భారతి వీరందరి కోసం ఈ పాట విన్నాం.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.

విన్న పాట చాలా బాగుంది. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం విన్నాం. ఈ పాటకు సంగీతం కోటి. ఈ పాట వినిపించమని కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్ మరియు మన్విత వీరందరి కోసం ఈ పాట విన్నాం.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

సంగీత సామ్రాట్ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం రాజశ్రీ, సంగీతం రమేష్ నాయుడు.

అమృత కలశముగా ప్రతి నిమిషం, అమృత కలశముగా ప్రతి నిమిషం, కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిదిలాలి.

0: కలపుర శివుడును తొడిగెను తీతి స్వరముల మధుగులు చిలికెను
1: తీతి పలుకుల చిలుకల కిలకిల తీగ సొగసుల తొణికిన మిలమిల
0: పాడుతున్నది యద మురళి రాగ చరితరగల మధురవళి
1: తూగుతున్నది మరు

విన్న పాట రుద్రవీణ. చిత్రం కోసం కేజే యశ్దాస్ చిత్రగానం విన్నాం. సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి, సంగీతం ఇళయరాజా. శ్రోతలు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు.

విన్న పాట కలుసుకోవాలని చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట విన్నారు. ఈ పాట వినిపించమని అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న మరియు రేణుకా చౌదరి వీరందరి కోసం ఈ పాట విన్నాం. కార్యక్రమంలో చివరిగా

0: అభిలాష కార్యక్రమంలో చివరిగా వింటున్న పాట కలిసొచ్చిన అదృష్టం. చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటున్నారు. ఇక ఈ పాటకు సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు. ఈ పాట వినిపించమని భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుహరుద్దీన్, యూసఫుద్దీన్, ప్రీతి సురేష్, సదానంద గౌడ్, ముత్యాల బాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా వీరందరి కోసం ఈ పాట విన్నాం.
1: తాతయ్య, ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
0: శ్రోతలు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. సమయం 10 గంటలకు అవస్తే మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం వెంటనే వింటారు.

0: అడుగుపెట్టింది. స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో శక్తి అవసరాలను తీర్చడంలోనే కాకుండా క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ లక్ష్యాలను సాధించడంలో కూడా కీలక పాత్ర పోషించబోతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, అదేవిధంగా క్రిటికాలిటీ అంటే ఏంటి, ఇది సాధారణ అణు రియాక్టర్లతో పోలిస్తే ఎలా భిన్నంగా ఉంటుంది, దేశానికి దీని వల్ల కలిగే లాభాలు ఏమిటి, భద్రతా పరంగా తీసుకున్న చర్యలు వంటి అంశాలపై పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ పివి లక్ష్మీనారాయణ గారు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ న్యూక్లియర్ ఫిజిక్స్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి. సో సార్తో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం. సార్ శ్రోతలందరికీ కూడా నమస్కారం.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ఇటీవల మనకి కల్పకంలో పిఎఫ్బిఆర్ లో 500 మెగావాట్ల ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ సాధించడం ఎంత ముఖ్యమైన అంశం అంటారు?
1: సార్, ఫస్ట్ మనం ఈ విషయంలో మాట్లాడేటప్పుడు రియాక్టర్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. సార్, న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి 2 రకాలుగా ఆపరేట్ చేస్తారు. ఒకటి రీసెర్చ్ రియాక్టర్స్, 2 పవర్ రియాక్టర్స్. ఈ పవర్ రియాక్టర్స్ లో వచ్చేసరికి 500 మెగావాట్స్ కల్పకం అన్నది. మనకి హోమీ బాబా గారు మొదట్లో 3-stage ఇండియన్ పవర్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ను యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయటం. రెండోది ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్. ఈ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ అనేది 2nd stage. ఇది ఈ రోజు మనం 1st stage లో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి యురేనియం 238 ని ప్లూటోనియం గా కన్వర్ట్ చేస్తున్నాం. అక్కడ ఆ ప్లూటోనియం 239 యూజ్ చేసుకుని మనం పవర్ ను ప్రొడ్యూస్ చేయడం అన్నమాట. ఇది అంటే 2nd stage మనం ఈ రోజు సక్సెస్ఫుల్ గా అచీవ్ అయ్యాం. దీని ద్వారా మనం 3rd stage కి వెళ్ళడానికి ఒక అవకాశం మనకి కలిగింది అన్నమాట.
0: సార్, మనం ప్రస్తావించుకుంటూ వస్తున్నాం క్రిటికాలిటీ అనే పదాన్ని తరచుగా. సార్, మరి క్రిటికాలిటీ అంటే ఏంటి, దీని గురించి వివరిస్తారా?
1: క్రిటికాలిటీ అనేది న్యూక్లియర్ రియాక్టర్స్ లో చాలా ఇంపార్టెంట్ టర్మ్ అనమాట. అది జనరల్ గా ఇక్కడ ఏంటంటే, మనకి న్యూక్లియర్ రియాక్షన్ గా తీసుకున్నట్లయితే యురేనియం తోటి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 92 యురేనియం 235 అనేది ఒక ఫిసైల్ యురేనియం మెటీరియల్ అనమాట. ఇక్కడ ఫిసైల్ అనేది ఫెర్టైల్ అనేది ఒకటి చెప్పుకోవాలి మనము. ఫిసైల్ మెటీరియల్ అనగా మనకి రియాక్షన్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. అక్కడ ఫెర్టైల్ మెటీరియల్ అంటే ఏంటంటే, అది న్యూట్రాన్ ని క్యాప్చర్ చేసుకొని అది మరలా మనకి ఇంకొక ఫిసైల్ మెటీరియల్ గా కన్వర్ట్ కావడం అనమాట. ఆ విధంగా కానీ చూసినట్లయితే 92 యురేనియం 235 ని మనం ఒక థర్మల్ న్యూట్రాన్ తో మనము కొలిజన్ చేయించినట్లయితే అది మనకి 56 బేరియం అండ్ 36 క్రిప్టాన్ గా స్ప్లిట్ అవుతూ మనకి అడిషనల్ గా ఇంకొక 3 న్యూట్రాన్లు ప్రొడ్యూస్ అవుతాయి. ఈ 3 న్యూట్రాన్లు ఏమవుతాయంటే, ఈ రియాక్షన్ మనం ఏమంటాం అంటే జనరల్ గా సెల్ఫ్ సస్టైన్ చైన్ రియాక్షన్ అని అంటాం. ఇక్కడ ఏంటి సెల్ఫ్ సస్టైన్ చైన్ రియాక్షన్ అని అంటే, మనము ఒకసారి న్యూట్రాన్ తో రియాక్షన్ గాని చేసినట్లయితే ఆ న్యూట్రాన్ రియాక్షన్ జరిగిన తర్వాత సహజ సిద్ధంగా ఇంకొక 3 న్యూట్రాన్లు ప్రొడ్యూస్ చేస్తుంది. 2 లేదా 3 న్యూట్రాన్లు. ఈ 2 లేదా 3 న్యూట్రాన్లు పక్కనే ఉన్నటువంటి యురేనియం న్యూక్లియస్ తో మరలా రియాక్షన్ జరిగి మరలా ఇంకొక 2 లేదా 3 న్యూట్రాన్లు ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇది కంటిన్యూ

స్పెసిఫిక్ గా చైన్ రియాక్షన్ గా వెళ్తుంది. అంటే ఒక న్యూట్రాన్ రియాక్షన్ లో పాల్గొనే 3 న్యూట్రాన్లు 3 మళ్ళా 9 న్యూట్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ క్రిటికాలిటీ అంటే ఏంటంటే అట్లీస్ట్ మనకి రియాక్షన్ జరగాలి అని అంటే ఒక న్యూట్రాన్ అన్న మనకి అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. అందుకనే ఫస్ట్ దాన్ని ఏమని అంటామంటే ఆ వాల్యూని క్రిటికాలిటీ వాల్యూని కే అనేది తీసుకొని is equal to 1 అని కానీ మనం కానీ అన్నట్లయితే అంటే మనకి క్రిటికాలిటీ ఉంది, కంట్రోల్ గా వెళ్తుంది అనమాట న్యూక్లియర్ రియాక్టర్. అంటే ప్రతిసారి ఒక న్యూట్రాన్ వెళ్ళి రియాక్షన్ స్టార్ట్ చేస్తుంది,

0: వందని కానీ మనం కానీ అన్నట్లయితే అంటే మనకి క్రిటికాలిటీ ఉంది, కంట్రోల్ గా వెళ్తుంది అనమాట న్యూక్లియర్ రియాక్టర్. అంటే ప్రతిసారి ఒక న్యూట్రాన్ వెళ్ళి రియాక్షన్ స్టార్ట్ చేస్తుంది, కంట్రోల్ గా జరుగుతుంది అనమాట. అలా కాకుండా కే లెస్ దాన్ వన్ అనుకున్నాను అనుకోండి నేను, అంటే రియాక్షన్ జరగడానికి అట్లీస్ట్ ఒక న్యూట్రాన్ కూడా మనకు అందుబాటులో లేదు అని అన్నప్పుడు అక్కడ దాన్ని ఏమంటామంటే సబ్ క్రిటికల్ అని అంటాం అన్నమాట. మూడోది సూపర్ క్రిటికల్, అంటే ఒకటి కంటే ఎక్కువ న్యూట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అనుకోండి అక్కడ రియాక్షన్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నట్టు అనమాట, దాన్ని సూపర్ క్రిటికల్ అని అంటాం. ఇప్పుడు వాళ్ళు ఏదైతే క్రిటికాలిటీ అని చెప్పారో అంటే రెండు లేదా మూడు ప్రొడ్యూస్ అవుతున్న న్యూట్రాన్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మనకి ప్రతిసారి ఒక న్యూట్రాన్ రియాక్షన్ లో పాల్గొంటుంది అక్కడ చక్కగా, దాన్నే క్రిటికాలిటీ సాధించడం అని అంటాం. ఇందాక మీకు చెప్పేటప్పుడు నేను ఫస్ట్ స్టేజ్ రియాక్టర్ లో థర్మల్ న్యూట్రాన్ అని చెప్పాను అనమాట, అదే ఇప్పుడు మనకి కల్పకంలో ఉన్నది ఫాస్ట్ న్యూట్రాన్ అక్కడ.
1: సార్, ఫాస్ట్ గ్రిడర్ రియాక్టర్ అంటే ఏంటి? అసలు ఇది సాధారణ న్యూక్లియర్ రియాక్టర్స్ కంటే ఎలా భిన్నంగా పనిచేస్తుంది?
0: యాక్చువల్ గా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, రియల్ గా. ఎందుకంటే మనం త్రీ స్టేజ్ పవర్ ప్రోగ్రామ్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఫస్ట్ స్టేజ్ లో మనం కానీ చూసినట్లయితే బాయిలర్ వాటర్ రియాక్టర్స్ అని, అలాగే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అని అందులో క్లాసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. అక్కడ మనం థర్మల్ న్యూట్రాన్స్ వాడతాము, దానికి వాడేటటువంటి ఫ్యూయల్ యురేనియం 235, దాన్ని ఫెసైల్ మెటీరియల్ అని అంటాం. థర్మల్ న్యూట్రాన్ ని మనం వాడతాం అనమాట. ఇక్కడ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ లో ఏంటంటే ఫాస్ట్ న్యూట్రాన్ ని వాడతాము, ఏదైతే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ స్టేజ్ 1 లో యురేనియం 238 అని చెప్పాను నేను, అది ఇది ఫెర్టైల్ మెటీరియల్. ఈ ఫెర్టైల్ మెటీరియల్ ఒక న్యూట్రాన్ ని క్యాప్చర్ చేసి ప్లుటోనియం 239 గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ ప్లుటోనియం 239 అనేది మనకి ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ లో ఫ్యూయల్ గా యూజ్ చేస్తాం. అలాగే మన వాళ్ళు చాలా మంది చెప్పుకుని ఉంటారు కదా న్యూక్లియర్ వెపన్స్ అని, వాటిల్లో కూడా మనం ఈ ప్లుటోనియం 239 ని వాడతాం అనమాట. సో మిగతా వాటికి అంటే ఫస్ట్ స్టేజ్ 1 లో ఏదైతే మనకి యురేనియం 239 ప్రొడ్యూస్ అయిందో దాన్ని స్టేజ్ 2 ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ లో మనం ఫ్యూయల్ గా వాడతాం మనం అది. సో అప్పుడు మనకి ఇక్కడ వేస్టేజ్ అన్నది లేదు, చక్కగా మనం రెండోసారి ఇంధనంగా కూడా వాడుతున్నాం అనమాట ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్ లో. ఓకే సార్, అందుకనే ఇది ఫస్ట్ స్టేజ్ 1 కంటే ఇది డిఫరెంట్ అనడానికి రీజన్ ఏంటంటే స్టేజ్ 1 నుంచి వచ్చినటువంటి న్యూక్లియర్ వేస్ట్ కూడా మనం ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాం ఫ్యూయల్ గా.
1: సార్, మీరు చెప్పడం జరిగింది మన దేశంలో 3 దశల న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది అమలవుతుంది అని చెప్పి. సో అసలు ఈ 3 దశల న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి వివరిస్తారా?
0: మనకి హోమీ జహాంగీర్ బాబా గారు మనకు డిఐకి అనుపితామహుడు అనమాట, ఆయన 3 స్టేజ్ పవర్ ప్రోగ్రామ్ అని ఒకటి డిజైన్ చేశారు ప్రోగ్రామ్. అందులో ఫస్ట్ ఆల్రెడీ మనం వాడుతున్నాము ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, స్టేజ్ 2 ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్, స్టేజ్ 3 వచ్చేసరికి మనకు అదేంటంటే అడ్వాన్స్డ్ సిస్టము. అది ఎందుకనంటే ఆ పాయింట్ స్టేజ్ 3 అన్నది చెప్తున్నది, స్టేజ్ 1 లో మనం యురేనియం 233 ని మనం ఇతర దేశాల మీద ఆధారపడి ప్రొక్యూర్ చేసుకుంటున్నాం, స్టేజ్ 2 లో మనం యురేనియం 238 ని మనం స్టేజ్ 1 లో దాన్ని ప్లుటోనియం గా కన్వర్ట్ చేసుకొని స్టేజ్ 2 ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్ లో మనం ఫ్యూయల్ గా వాడుతున్నాం. బట్ ఇండియాకి వచ్చేసరికి చూసినట్లయితే మన దగ్గర హ్యూజ్ అమౌంట్ థోరియం రిజర్వ్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే మనం ప్రపంచ దేశాల మీద ఆధారపడకుండా ఏదైతే మనకు ఉన్నటువంటి యురేనియం థోరియం ఉందో ఆ థోరియం ని యురేనియం 233 స్పెషల్ మెటీరియల్ గా కన్వర్ట్ చేయటం అన్నది స్టేజ్ 3 అనమాట. దాని మీద ఆధారపడి పనిచేసేటువంటి రియాక్టర్ ప్రజెంట్ మనం స్టేజ్ 2 కంప్లీషన్ కి వచ్చేసాం మనం. సో నెక్స్ట్ ఇది అయిన తర్వాత మనం స్టేజ్ 3 సమ్లా స్టార్ట్ చేసుకోవాలి.
1: సార్, ఈ యొక్క PFBR ద్వారా మనకి మోర్ ఫ్యూయల్ దెన్ ఇట్ కన్సూమ్స్ అని చెప్తూ ఉన్నారు కదా సార్, సో ఇది ఎలా సాధ్యమవుతుంది అంటారు?
0: ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా మోర్ ఫ్యూయల్ అంటే మనం స్టేజ్ 1 లో ఆల్రెడీ మనం యురేనియం 235 ను వాడాము ఫెసైల్ మెటీరియల్ గా, ఫెర్టైల్ మెటీరియల్ అయినటువంటి యురేనియం 238 ని 239 ప్లుటోనియం గా కన్వర్ట్ చేస్తున్నాం. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ లో మనం ఏం చేస్తామంటే ప్లుటోనియం 239 ని ప్లస్ యురేనియం 239 ప్రొడ్యూస్ అయ్యే ఫాస్ట్ న్యూట్రాన్స్ ఏవైతే మనకి రియాక్షన్ జరిగిన తర్వాత ప్లుటోనియం 239 తోటి రిలీజ్ అయినటువంటి ఫాస్ట్ న్యూట్రాన్స్ పక్కనే ఉన్నటువంటి యురేనియం 238 తోటి రియాక్షన్ జరిగి మనకు మోర్ ప్లుటోనియం 239 ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మనము ఖర్చు పెట్టే దానికంటే కూడా ఎక్కువ ఇంధనాన్ని ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం మనం, అంటే మోర్ ప్లూటోనియం.

0: 239 ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. రియాక్టర్ లోపల మనం బ్లాంకెట్ లాగా యురేనియం 238 ని మనం కానీ వాళ్ళు మొత్తం సెట్ చేస్తారు. దాన్ని ఈ ఫాస్ట్ న్యూట్రాన్ అవి అబ్జర్వ్ చేసుకుని మోర్ ప్లూటోనియం 239 ప్రొడ్యూస్ అవుతుంది. దీని ద్వారా మనకి ఎక్కువ అంటే తక్కువ ఖర్చు పెడుతున్నాం ఇంధనాన్ని, బట్ మోర్ ప్లూటోనియం 239 మనం బెనిఫిట్ గా పొందుతున్నాం. దీని ద్వారా ఏంటంటే మోర్ హాఫ్ లైఫ్ ఉన్నటువంటి రేడియో యాక్టివ్ మెటీరియల్ ని లెసర్ హాఫ్ లైఫ్ గా ఉన్నటువంటి తక్కువ టైంలోకి మనం తెచ్చుకోగలుగుతున్నాం అన్నమాట.
1: సరే, ప్రపంచంలోనే ఇప్పటికే ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్న దేశాలు ఏమైనా ఉన్నాయా?
0: ఈ రంగంలో ఇటువంటి టెక్నాలజీ ఏదైతే ఫాస్ట్ ఫ్రేడర్ రియాక్టర్ టెక్నాలజీ ఉందో, రష్యా మాత్రమే ఒక 2 రియాక్టర్స్ ని కన్స్ట్రక్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. ఆ తర్వాత ఇండియా ఈ రోజు క్రిటికాలిటీ అచీవ్ అయ్యాం కాబట్టి ఐ హోప్ 2026 ఎండ్ కల్లా మనం అది స్టార్ట్ చేయొచ్చు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కి. సో మనం సెకండ్ కంట్రీగా మనం ఆవిర్భవించాం అన్నమాట ఈ రోజు. మిగతా కంట్రీస్ ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్స్ ఉన్నవి వాళ్ళ దగ్గర, ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్స్, బట్ చాలా వరకు అవన్నీ కూడా షట్ డౌన్ అయిపోయింది. బట్ ఇక్కడ బ్రీడింగ్ అనే చెప్తున్నాం కదా, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే ఫెర్టైల్ మెటీరియల్ ని ఫెసైల్ మెటీరియల్ గా కన్వర్ట్ చేసే విధానం అన్నమాట.
1: సార్, ఈ రియాక్టర్ ద్వారా మన దేశానికి ఎలాంటి లాభాలు ఉంటాయంటారు? ముఖ్యంగా ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో ఎలా దోహదం చేస్తుంది?
0: ఇప్పుడు ఈ రియాక్టర్ ద్వారా మనకి సార్ ఏ కంట్రీ అయినా డెవలప్ అయింది అని అనుకున్నప్పుడు మనము ఆ కంట్రీలో పర్ క్యాపిటల్ ఎంత పవర్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తున్నారన్న దాని మీద ఆధారపడి ఆ కంట్రీ డెవలప్మెంట్ ఆధారపడి ఉంటుంది. ఈ రోజు మనం భారతదేశంలో కానీ చూసినట్లయితే ఇప్పటికీ కొన్ని విలేజ్లో ఇంకా ఎలక్ట్రిసిటీ చూడని విలేజెస్ కొన్ని ఉన్నాయి. దీని ద్వారా మనం చీప్ గా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం ఒకటి, మోర్ ప్లూటోనియం 239 మనం పొందగలుగుతున్నాం కాబట్టి, అంటే ఇది ఎప్పుడు కూడా రక్షణ రంగం వైపు చూసినట్లయితే మనం ఏదైతే చెప్పుకుంటుంటారో న్యూక్లియర్ వెపన్స్ అని న్యూక్లియర్ బాంబ్స్ అని, అంటే ఈ ప్లూటోనియం 239 అనేది పవర్ ప్లాంట్స్ లోనూ యూజ్ చేసుకోవచ్చు, న్యూక్లియర్ వెపన్ గా కూడా వాడవచ్చు అనమాట. సో ఒక రకంగా చూసినట్లయితే మనకి ఎనర్జీ పాయింట్ లోను సెక్యూరిటీ పాయింట్ లోను ఇండియా ఈ రోజు ఒక సూపర్ పవర్ గా ఎదగడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది.
1: సార్, మరి ఏదైతే మనకి ప్రాజెక్ట్ ఉందో, సో ఈ ప్రాజెక్ట్ అనేది క్లీన్ ఎనర్జీ కిందకు ఎలా వస్తుంది అంటారు? సో ఇది ఇండియా నెట్ జీరో 2070 టార్గెట్ లక్ష్యాలకు ఎలా సహాయపడుతుంది?
0: క్లీన్ ఎనర్జీ అని అన్నప్పుడు మనకి కార్బన్ బేస్డ్ ఎమిషన్స్ ఏమైతే ఉంటాయో అవి ఎన్విరాన్మెంట్ లోకి మనం కానీ రిలీజ్ చేయకుండా ఉన్నట్లయితే మనకి దాన్ని క్లీన్ ఎనర్జీ అని అంటాం. న్యూక్లియర్ ఎనర్జీలో వచ్చేసరికి మనం ఫాసిల్ ఫ్యూయల్స్ ఏదైతే మనము పెట్రోల్ గానీ గ్యాస్ గానీ ఇలాంటి ఏవి బర్న్ చేయట్లేదు కార్బన్ బేస్డ్ అయితే. ఇక్కడ మనం యురేనియం థోరియం తీసుకున్నాం, అంటే కార్బన్ ఉద్గారాలు ఏమీ లేవు కాబట్టి న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది మనకి క్లీన్ ఎనర్జీ కింద కానీ, ఇంకా ప్యూర్ క్లీన్ ఎనర్జీ కానీ మాట్లాడినట్లయితే సోలార్ ఎనర్జీ మీకు క్లీన్ ఎనర్జీ. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ ఎక్కడా కూడా కార్బన్ ఎమిషన్స్ లేవు, నేచర్ కి ఎటువంటి మనము డామేజ్ ని క్రియేట్ చేయట్లేదు. దీని రకంగా కానీ చూసినట్లయితే మనకి రాబోయే రోజులు ఏదైతే మన 2070 ఉందో ఆ టయానికి మనం లెస్ కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ చేయగలిగినట్లయితే మనకి ఎన్విరాన్మెంట్ మనం బాగా చక్కగా ప్రొటెక్ట్ చేసుకున్నట్టే అనమాట. అందువల్ల దీన్ని క్లీన్ ఎనర్జీ అని అనుకుంటాం.
1: సార్, ఈ టెక్నాలజీకి సంబంధించి మనకి సేఫ్టీ కన్సర్న్స్ ఏమన్నా ఉంటాయంటారా? సో వాటిని ఎలా అడ్రస్ చేస్తున్నారు?
0: చాలా ఇంచుకు వచ్చిన అడిగారు సార్. ఇక్కడ మనకి ఇందాక మనం రెండు విషయాలు స్టార్టింగ్ లో చెప్పాను నేను. న్యూక్లియర్ రియాక్టర్స్ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి రీసెర్చ్ రియాక్టర్, రెండు పవర్ రియాక్టర్. అక్కడ చెప్పేటప్పుడు మీకు ఒకటి చైన్ రియాక్షన్ అని కూడా చెప్పాను నేను, సెల్ఫ్ సస్టైన్ చైన్ రియాక్షన్. ఈ న్యూక్లియర్ బాంబ్ కి న్యూక్లియర్ రియాక్టర్ కి డిఫరెన్స్ ఏంటంటే అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఇస్ ద న్యూక్లియర్ బాంబ్, కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఇస్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనమాట. ఇప్పుడు క్రిటికాలిటీ అని మనం చెప్పుకున్నాం కదా సార్, ఇప్పుడు బాగా అంటే అట్లీస్ట్ ఒక న్యూట్రాన్, మోర్ న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ అయినా మనకు ఒక న్యూట్రాన్ రియాక్షన్ లో కానీ పాల్గొంటున్నట్లయితే ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ సస్టైన్ చైన్ రియాక్షన్ అండ్ కంట్రోల్డ్ క్రిటికాలిటీ ఉన్నట్టు. అంటే ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో క్రిటికాలిటీ అచీవ్ చేయమంటే సేఫ్టీ కన్సర్న్ లో రన్ అవుతుంది అనమాట మనకి. దీని ద్వారా మనం చూస్తున్నట్లయితే మనకి న్యూక్లియర్ బాంబ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్. ఇక్కడ మన ఎంఫసిస్ అంతా కూడా ఏంటంటే మోర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం, అక్కడ అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. బట్ ఇక్కడ క్రిటికాలిటీ అండ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ కాబట్టి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ మనకి 75 ఇయర్స్ నుంచి ఈ రోజు మనం రన్ చేస్తూ ఉంటున్నాం. మనకి ఇండియాలో అప్సరా, భావిని, కామిని ఇట్లాంటి రియాక్టర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ రియాక్టర్స్ ఇంతవరకు ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు మనకి. అంటే మనం ఎంత సేఫ్ గా మనం మన న్యూక్లియర్ రియాక్టర్స్ రన్ చేస్తున్నాం అన్నది అర్థం చేసుకోవచ్చు. నేను పర్సనల్ గా కల్పకంలో ఉన్నటువంటి మన ఈ PFBR రియాక్టర్ ని విజిట్ చేయడం 3 టైమ్స్ విజిట్ చేయడం

0: జరిగింది అక్కడ. ఆ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను క్లియర్ గా, మాకు అక్కడ ప్రవీణ్ గారు అని హెచ్ఆర్ మేనేజర్ గారు ఉన్నారు సైంటిస్ట్ వాళ్ళు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం, నేను దగ్గర ఉండి విజిట్ చేయడం కూడా జరిగింది అన్నమాట.
1: సార్ మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం ఈ ప్రాజెక్టు పూర్తిగా మన ఇండిజియస్ టెక్నాలజీతో చేసామని చెప్పి చెప్తూ వస్తున్నారు కదా సార్, సో ఇందులో మన భారత శాస్త్రవేత్తల పాత్ర గురించి వివరిస్తారా?
0: జస్ట్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము, రష్యా తర్వాత ప్రపంచ దేశాలలో ఈ రోజు ఫాస్ట్ బ్రేడర్ టెక్నాలజీని ఇండియా అచీవ్ చేయగలిగింది, క్రిటికాలిటీ అచీవ్ చేయగలిగింది. అంటే ఇది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ మీద మాత్రమే ఆధారపడి మనం చేయగలిగాం. అంటే దీని వెనక ఉన్నటువంటి మన శాస్త్రవేత్తల అహోరాత్రులు, వాళ్ళు పడ్డ కష్టం కానీ, అంటే భారత్ల సూపర్ పవర్ గా తయారు చేయడంలో మన శాస్త్రవేత్తల కృషిని మనం చెప్పుకోవాలి ఎంతైనా మనం. ఎందుకంటే ఈ రోజు అగ్ర దేశాలైనటువంటి కొన్ని కంట్రీస్ ఇంకా ఈ ఫాస్ట్ ట్రేడర్ టెక్నాలజీని ఇంకా వాళ్ళు అచీవ్ చేయలేకారు. ఈ రోజు చైనా స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ప్రోగ్రెస్ వస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. బట్ మనము సూపర్ పవర్ గా ఆల్రెడీ రష్యా తర్వాత ద సెకండ్ కంట్రీ కాబట్టి అదంతా మరి మన భారతదేశం యొక్క శాస్త్రవేత్తల గొప్పతనం ఇదంతా కూడా.
1: సార్ అంటే సాధారణ ప్రజలకు మనం మాట్లాడుకుంటే కనుక న్యూక్లియర్ అంటే ఈ పదం వింటేనే వాళ్ళు ఏదో భయాందోళనకు అలా వెళ్తూ ఉంటారన్నమాట జనరల్ గా కూడా. సార్ మరి న్యూక్లియర్ ఎనర్జీపై ప్రజలకున్న భయాలను ఎలా తొలగించవచ్చు అంటారు?
0: చాలా మంచి క్వశ్చన్ సార్, ఎందుకంటే ఇది పబ్లిక్ దీని మీద చాలా అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే పబ్లిక్ లో జనాలలో ఉన్న క్వశ్చన్ కూడా వాళ్ళది కూడా అది వ్యాలిడ్. ఎందుకంటే మనకు గతంలో చూసినట్లయితే 1947 హీరోషిమా అండ్ నాగాసాకి ఏవైతే ఉన్నాయో ఇన్సిడెంట్స్, దానివల్ల ఉన్నటువంటి భయాలు కూడా ఇంకా ఎక్కువగా ఉంది. బట్ ఒక పాయింట్ మనం గుర్తు చేసుకోవాలి, న్యూక్లియర్ బాంబ్ అనేది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. న్యూక్లియర్ పవర్ అనేది అది మన సస్టైనబిలిటీ కోసం మనం వాడుకునేటువంటి సిస్టమ్. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి కంట్రోల్డ్ చైన్ రియాక్షన్, రెండోది అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. ఇక్కడ మనం ఒక పాయింట్ మనం చెప్పుకోవాలి, మనం ఏదైతే ఇప్పుడు రియాక్టర్స్ ఇవన్నీ మాట్లాడుతున్నామో, న్యూక్లియర్ బాంబు కావాలి అని అంటే హీరోషిమా నాగాసాకి మీద బాంబు డ్రాప్ చేసే టయానికి ఆ రోజుకి రియాక్టర్స్ లేవు వరల్డ్ లో, కానీ దే మేడ్ ద న్యూక్లియర్ బాంబ్. సో ఇక్కడ మనకి మనం బాంబు కాదు, మన కాన్సెప్ట్ అంతా కూడా కంట్రోల్డ్ చైన్ రియాక్షన్, న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ మాత్రమే మన ఎంఫసిస్ అంతా కూడా. ఇది ఆల్రెడీ 75 ఇయర్స్ నుంచి మనం రన్ చేస్తున్నాం. ఇవాళ కొత్తగా మనం న్యూక్లియర్ పవర్ మీద మనం లేదు, కొత్తగా ఆల్రెడీ మన కాడ ప్రెజరైజ్ రెడీ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి, బాయిల్డ్ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి, కుదంకలం దగ్గర ఉంది మనకి, అలాగే రావత్ బాటా ఉంది గుజరాత్ అటువైపు, ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ రోజు వరకు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. అంటే మనం ఎంత సేఫ్టీ తీసుకుని దాన్ని రన్ చేస్తున్నామని మనం అబ్జర్వ్ చేయాలి. అక్కడ జరిగిన రెండు ఇన్సిడెంట్ల తర్వాత చెర్నోబిల్ ఇస్ మ్యాన్ మేడ్ మిస్టేక్ అది, ప్రపంచంలో ఎంతవరకు ఎక్కడా కూడా రియాక్టర్స్ డ్యామేజ్ అవ్వటం వల్ల జరగలేదు. మనకు అందరికీ ఉన్న భయం అంతా ఏంటంటే హీరోషిమా అండ్ నాగాసాకి, దట్ ఈజ్ ఏ వార్ బిట్వీన్ ద కంట్రీ, ఆ వార్ ని మనము న్యూక్లియర్ పవర్ తో కంపేర్ చేయకూడదు.
1: సార్ భవిష్యత్తులో మన దేశంలో ఇలాంటి మరిన్ని ఫస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా?
0: డెఫినెట్ గా సార్, మనం ఎప్పుడైతే మనం 2070 టార్గెట్ కొన్ని లక్ష్యాల్లో పెట్టుకున్నామో, మరి మన దగ్గర భారత్ లో మనకి వరల్డ్ లో ఉన్నటువంటి స్టోరియం కంటే మెజారిటీ 25% అమౌంట్ ఆఫ్ స్టోరీ మన ఇండియాలోనే ఉంది. మరి అలాంటప్పుడు మనం కంపల్సరీగా మనం రీస్టేజ్ పవర్ ప్రోగ్రామ్ డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందే. రాబోయే రోజుల్లో మనకి ఆల్రెడీ ఫాసిల్ ఫ్యూయల్స్ ఆల్రెడీ ఇప్పటికే కనుమరుగైపోతున్నాయి మనం. రెండోది గ్లోబల్ గ్యాసెస్ చూస్తున్నాం మనం, ఆల్రెడీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఆల్రెడీ సమ్మర్ లోనేమో వింటర్లోనేమో సమ్మర్ గా ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం. వీటన్నింటినీ మనం తప్పించుకోవాలంటే కంపల్సరీ మనం కార్బన్ లెస్ ఎమిషన్స్ ఉన్నటువంటి ఫ్యూయల్స్ మీదనే ఆధారపడాలి. అలాంటప్పుడు కంపల్సరీ మనం ఇండియా డెఫినెట్ గా ఆ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్ ని వీ హావ్ టు కన్స్ట్రక్ట్. ఇప్పుడు ఆల్రెడీ చెన్నైలో కల్పకంలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి బావిని నదీకియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్స్ తో డెవలప్ చేశారు.
1: సార్ ఇప్పుడున్న యూత్ లో న్యూక్లియర్ ఫిజిక్స్ మీద ఆసక్తి పెంచడానికి యాజ్ ఎ ప్రొఫెసర్ గా మీరు వారికి ఏం సూచిస్తారు?
0: అంటే పిల్లల్లో ఉత్సాహం కొంచెం మంచి రీసెర్చ్ చేయాలి లేదా న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి చూడాలి అన్నప్పుడు డెఫినెట్లీ న్యూక్లియర్ ఫిజిక్స్ ఇస్ గుడ్ ఆప్షన్. నేను కూడా 2003 గుంటూరు ఏసీ కాలేజ్లో డిగ్రీ అయిపోయిన వెంటనే నాకు న్యూక్లియర్ ఫిజిక్స్ మీద ఉన్న అభిమానంతో మా గురువు గారు చెప్పినప్పుడు వెంటనే ఆసక్తి రాయడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చి నాకు ఫిజిక్స్ సీట్ ఇస్తానన్నా కాదు, న్యూక్లియర్ ఫిజిక్స్ కావాలని జాయిన్ అవుతుంది. తదుపరి కాలంలో నాకు ఇక్కడే ఉద్యోగం రావటం, ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ లోనే ప్రొఫెసర్ గా సెటిల్ అవుతుంది.

0: ఈ రోజు మీరు క్యాన్సర్ రీసెర్చ్ కానీ ఏదైనా చూసినట్లయితే మనకి ఈరోజు మోర్ క్యాన్సర్ హాస్పిటల్స్ ప్రొడ్యూస్ అవుతుంది. నేను మన ప్రసంగంలో ముందు స్టార్టింగ్ లో చెప్పినట్లు రియాక్టర్స్ రెండు రకాలు ఉన్నాయని, ఒకటి రీసెర్చ్ రియాక్టర్స్ లో మనం ఒకసారి చూసినట్లయితే హైపర్టాక్సిక్ ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. ఏవైతే మనం ఇండస్ట్రీ పరంగా కానీ అగ్రికల్చర్ పరంగా కానీ లేదా మన మెడికల్ పరంగా కానీ చూసినట్లయితే ఐసోటోప్స్ మనకు కావాలి. ఆ ఐసోటోప్స్ ని ప్రొడ్యూస్ చేయాలంటే న్యూ మెటీరియల్స్ ని ఎలిమెంట్స్ ని న్యూట్రాన్స్ తో కొలిగింగ్ చేయిస్తాను. ఇలా కొలిగింగ్ చేయటమే మనకి ఐసోటోప్స్ ని ప్రొడ్యూస్ చేయాలి. వీటి ద్వారా ఈరోజు మెడికల్ లో మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ కు వాడుతున్నాము. అలాగే అగ్రికల్చర్ లో మోర్ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్. యాక్సిలరేటర్స్ మీద వర్క్ చేయటము, డిటెక్టర్స్ మీద వర్క్ చేయటము, రియాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయటము. రియల్ గా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను 2011 లో ఐయుఎస్ న్యూఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ 15 UD పెల్లెట్రాన్ ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు చాలా ఎగ్జైటేషన్ అనిపించింది. అంటే పార్టికల్స్ తో వర్క్ చేయటం అన్నది హై ఎనర్జీలో మనం చాలా ఇంట్రెస్టింగ్. రాబోయే రోజుల్లో న్యూక్లియర్ ఫిజిక్స్ కి చాలా మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే DMRIT కొత్త కోర్సు ఒకటి ఆఫర్ చేస్తున్నాను అనమాట. ఈ క్యాన్సర్ ఇండస్ట్రీస్ లో ఈ ఐసోటోప్స్ ను హ్యాండిల్ చేయడానికి ఒక మెడికల్ ఫిజిసిస్ట్ కావాలి. డిప్లొమా ఇన్ మెడికల్ రేడియో ఐసోటోప్ టెక్నాలజీ కానీ అలా మనకి ఎక్కువ పవర్ ప్లాంట్స్ వస్తున్నాయి ఇక నెక్స్ట్, వాటి అన్నింటిలో మనకు ఆపరేట్ చేయడానికి వాటికి మోర్ న్యూక్లియర్ ఫిజిక్స్ స్టూడెంట్స్ కావాలన్నమాట. ఇది చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఏరియాలో. ఇంట్రెస్టింగ్ ఉన్న పిల్లలకు మాత్రం ఇది నిజంగా మంచి ఛాలెంజింగ్ గా ఉంటుంది.
1: సరే, కార్యక్రమంలో చివరిగా ఈ యొక్క అభివృద్ధి మన దేశాన్ని గ్లోబల్ ఎనర్జీ రంగంలో ఎలా నిలబెడుతుందంటారు?
0: చాలా మంచి క్వశ్చన్ అడిగారు. రియల్ గా మనం ఈరోజు ఇస్రో దాన్ని చూసినట్లయితే ప్రపంచ దేశాల తరఫున మనం ఏవైతే మనం ఈరోజు శాటిలైట్స్ అన్ని మనం పంపిస్తున్నామో, అలాగే ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ అచీవ్ చేయటం వల్ల మనం నౌ వి బికేమ్ ద సూపర్ పవర్. మోర్ కంట్రీస్ ఈ టెక్నాలజీని అడాప్ట్ చేయడానికి మనల్ని డెఫినెట్ గా ఇన్వైట్ చేస్తాయి. అక్కడ వాళ్ళు రియాక్టర్స్ ని డెవలప్ చేయమంటానికి గ్లోబల్ ఎనర్జీ లో మనం రాబోయే రోజుల్లో మనది ఎక్కువ పర్సంటేజ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా మనం ఇండైజీనియస్ గా మనం డెవలప్ చేస్తున్నటువంటి టెక్నాలజీ. సో గ్లోబల్ ఎనర్జీ రంగంలో డెఫినెట్ గా ఇన్ ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు డామినేట్ ఇన్ ద వరల్డ్.
1: సరే, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని న్యూక్లియర్ టెక్నాలజీలో మన దేశ నూతన దశ యొక్క PFBR సాధించిన ఘనతపై పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్, అందరికి నమస్కారం.
1: ఇంతవరకు న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ నూతన దశ PFBR సాధించిన ఘనతపై ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యూక్లియర్ ఫిజిక్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ పివి లక్ష్మీనారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వీణ వేణువైన సరిగమ విన్నావా?
3: తెలుగు పాటంటే అమ్మ.

0: అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
5: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా,
6: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
7: ఆర్బీఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు మన 101.3 వివిధ భారతి ఎఫ్ఎం లో. స్టూడియోస్ లో 10:31 అయితే క్రాస్ అయిపోయింది. సో సెకండ్ క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. కొకైన్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా మే 2026 లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి అని అడిగాను. ఇంకా ఆన్సర్స్ చెయ్యని వాళ్ళు 8662488114 నెంబర్కి అయితే ఆన్సర్ చేయండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఖైదీ నెంబర్ 150 నుంచి దేవేశ్వరి ప్రసాద్ కంపోజిషన్ లో, లిరిక్స్ లో అండ్ పాట పాడింది కూడా దేవిశ్రీ ప్రసాద్ అండ్ రనీనా రెడ్డి. సో వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

10:36 అయితే అయిపోయింది మన స్టూడియోస్లో టైం. అండ్ సెకండ్ క్వశ్చన్ అడిగేశాను, కొకాయిన్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా మే 2026లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి అని. సో ఆన్సర్స్ అయితే చూసేద్దాం ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ పంపించారో. చాలానే వచ్చేసేయండి. అండ్ పెడన జోగానంద్ర కానీ అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేడియో మిత్రులకు శుభదినం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించాడు. కోట శ్రీమన్ నారాయణమూర్తి, కోట సుజాత, కోట సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ అండి, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. అండ్ హుషారు, సూపర్ హుషారు కలిగించే పాటలు ఎంటర్టైన్ చేస్తున్నాం మీకు ధన్యవాదాలు అంటూ సమాధానం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ హాయ్ అన్నారు, కొంచెం ఊరు పేరు కూడా పెట్టుంటే బాగుండేది కదండి. ఎనీవేస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు తిరుపతి నుంచి అపరంజి గారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాజు గారు ఏలూరు నుంచి. అండ్ నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉమ్మడ నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. ఇందుకు ఆన్సర్ ఏంటి అంటే ఆపరేషన్ వైట్ స్ట్రైక్ అన్నమాట ఆ ఆపరేషన్ పేరు. సో థర్డ్ క్వశ్చన్లోకి కూడా ఒకసారి వెళ్దామా. సో థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశపు మొట్టమొదటి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో MLFF అవరోధ రహిత టోలింగ్ వ్యవస్థ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? భారతదేశపు మొదటి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో MLFF అవరోధ రహిత టోలింగ్ వ్యవస్థ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అని అడిగాను. సో ఆన్సర్స్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం బాహుబలి మూవీ నుంచి అయితే సాంగ్ వస్తుంది, బట్ ఏ నెంబర్కి చేయాలి వాట్సాప్? 8662488114 నెంబర్కి. అండ్ చైతన్య ప్రసాద్ గారి లిరిక్స్ అందించగా, ఎంఎం కీర్వాణి మ్యూజిక్ అందించగా, దీపు అండ్ సోని పాడిన బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
2: Yo,

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

9:48 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. సో హరివిల్లులో నేను థర్డ్ క్వశ్చన్ ఏం అడిగాను, భారతదేశపు మొట్టమొదటి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో MLFF అవరోధ రహిత టోలింగ్ వ్యవస్థ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అని అడిగాను. లెట్స్ సీ ద ఆన్సర్స్. నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట నుంచి పంపించారు ఇందాక దానికి కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్, గుడ్ మార్నింగ్ సీత గారు, పోరంకి వీర రాఘవమ్మ, రేఖా సాయి, మౌనిక అంటున్నారు, హాయ్ అండి. అండ్ సి మురళి గారు హాయ్ సీత గారు అంటున్నారు, హాయ్ అండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. అండ్ పెడన్న జోగనంద్రకాని అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్టిక్ నుంచి. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు తిరుపతికి చెందిన అపరంజి అంటూ. అండ్ ఐఆమ్ అర్జున్ ప్రసన్న ఫ్రమ్ చిలకలూరు పేట, ఐ కాంట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ అని అంటున్నారు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఇప్పుడు మనం టోల్ ప్లాజా దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా, వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు మనీ అయితే కట్ అవుతూ ఉంది కదా. ఒక క్షణం, ఒక 1 or 2 మినిట్స్ అక్కడ వెయిట్ చేసి, ఒక స్లో డౌన్ చేసి అది స్కాన్ అయిన తర్వాత

మణికట్టయి ఇలా వెళ్తూ ఉంటుంది. కానీ ఈ అవరోధ రహిత టోలింగ్ వ్యవస్థ అంటే ఎంత స్పీడ్లో అన్న వెళ్ళిపో అది ఈజీగా స్కాన్ చేసేస్తుంది. ఆ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా టోల్ మనీ అన్నది డిటెక్ట్ అవుతుంది. అదనమాట సంగతి. ఐ థింక్ ఇది క్లియర్గా ఉందనే అనుకుంటున్నాను. అండ్ ఫోర్త్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. ఫాల్క్ జలసంధిని దాటిన అతి చిన్న వయసు గల ఈతగాడిగా నిలిచిన ఇషాంకా సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఫాల్క్ జలసంధిని దాటిన అతి చిన్న వయసు గల ఈతగాడిగా నిలిచిన ఇషాంక్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఆన్సర్ పంపించేయండి 8662488114 నెంబర్కి.

0: 10:54 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ సన్ ఆఫ్ సత్యమూర్తి నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా సార్. రోజు లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చదివేద్దాం. ఫాల్క జలసంధిని దాటిన అతి చిన్న వయసు గల ఈతగాడుగా నిలిచిన ఇషాంక్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? సో ఆన్సర్స్ ఏంటి అని అంటే కనుక బాగా చేయండి. ఇందక్కడ దానికన్నా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట్ ఇందాక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సీత గారు, ఒక పాట పాడండి అంటున్నారు మన మురళి గారు యాజ్ యూజువల్గా. అండ్ పెడన్న జోగన ద్రోకాన్ని అప్పల్ రాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. అండ్ రాంగ్ ఆన్సర్ అండి సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుంచి. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ సూపర్ అంటూ బి రాంబాబు గారు కమల మాన్సర్ రచన ఉదయ్ తేజ ఫ్రమ్ బైరెడ్డిపల్లె చిత్తూరు డిస్టిక్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆన్సర్ ఈజ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారండి అర్జున్ ప్రసన్న ఫ్రమ్ చిలకలూరుపేట నుంచి. అండ్ అలాగే జగ్వి ఫ్రమ్ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మాకు వీబీ చాలా ఉపయోగపడుతోంది. మా వాణి ఆకాశవాణి ధన్యవాదాలు వీబీకి. మీ ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే ఎంఎస్ దుర్గారావు ఎంఎస్ ధోని స్టేట్ అంటున్నారు. ఓకే. అండ్ మేడం నేను న్యూస్ అండ్ యాప్ వింటున్నాను నేతాజీ ఫ్రమ్ సత్యవీడు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే శుభోదయం మిత్రమా. హాయ్ సీతా వైదేహి జానకి మిత్రమా, బాగున్నారా? మీ ప్రోగ్రామ్ మార్నింగ్ నుంచి వింటున్నాము. మా అమ్మ హైదరాబాద్లో సర్జరీ చేసుకొని ఉన్నారు. ఆమె ఇది ఎఫ్ఎం వింటున్నారు స్లో వాల్యూమ్లో పెట్టుకొని అంటూ తన లైఫ్లో మన వివిధ భారతి ఒక పార్ట్ అయింది, మీరంతా కూడా పార్ట్ అయ్యారు అంటూ పంపించారు. అండ్ శ్వేత లక్ష్మి నిష్క అండ్ హనీ ఫ్రమ్ ద హైదరాబాద్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే బెజవాడ ప్రకాష్ రావు గారికి హాయ్ చెప్పండి అంటున్నారు, మీ పేరు ఏదండి? అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు సీతమ్మ హరివిల్లులో లాస్ట్ క్వశ్చన్ అప్పుడే సీతాజీ అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేదాంతన్ జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి. అండ్ అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నా పేరు పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమగుడి దగ్గర నుంచి అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో ఆన్సర్స్ అన్ని కూడా చదివేశానండి, కరెక్ట్ ఆన్సర్ కూడా చెప్పేస్తున్నాను. జార్ఖండ్. సో ఇషాంక్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? జార్ఖండ్. అదనమాట సంగతి. స్టూడియోస్లో 10:57 దాటి అలా ముందుకెళ్ళిపోతుంది. అండ్ ఒక షార్ట్ బ్రేక్ తర్వాత న్యూస్ తర్వాత నెక్స్ట్ ఛార్జీ కూడా రెడీగా ఉన్నారు, నవ్వులతో మిమ్మల్ని నవ్విస్తూ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. వింటూ ఎంచేయండి మన 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ నేను సైనింగ్ ఆఫ్, యువర్ సీత.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

विविध भारती एफएम न्यूज हेडलाइंस। विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा। రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ సాయి ప్రసాద్ పదవీకాలం పొడిగింపుపై రాష్ట ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సిన సీఎస్ పదవీకాలం పొడిగింపుతో నవంబర్ 30 వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ ప్రతిష్టాత్మక ఫిఫ్త్ జనరేషన్ యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుంది. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానుండటంతో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేస్తూ జూన్ 21న ఆదివారం ఈ పరీక్ష జరగనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు వెల్లడించింది. ఈ మేరకు ఎన్టీఏ తమ సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలల్లో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట విద్యాశాఖ మంత్రి లోకేష్ నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను విడుదల చేశారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఇంధన వనరులది కీలక పాత్ర అని, వాటి భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, ఇదే సమయంలో వినూత్న పరిశోధనలు జరగాలి అని నీతి ఆయోగ్ శాశ్వత సభ్యుడు వికే సరస్వత్ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని భారత పెట్రోలియం శక్తి సంస్థ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి నిన్న ప్రసంగించారు. క్రీడాకారుల కోసం రాష్ట ప్రభుత్వం అమలు చేసే 3% రిజర్వేషన్లలో కొన్ని సవరణలు చేస్తూ ఈ మేరకు క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అర్హత కలిగిన క్రీడాకారులు 3% రిజర్వేషన్లు పొందాలంటే ఇకపై ఆయా శాఖల నియామక సంస్థలు నిర్వహించే అర్హత పరీక్షలో ఖచ్చితంగా అర్హత సాధించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రోజుకు 2 స్వర్ణగ్రామ వార్డులను తప్పనిసరిగా తనిఖీలు చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిన్న స్వర్ణగ్రామ వార్డుల అధికారులతో సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకవైపు పెరుగుతున్న ఎండ, మరోవైపు పిడుగులతో కూడిన వానలతో రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నంద్యాల జిల్లా సంజామలలో నిన్న 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. 17 జిల్లాల పరిధిలోని 126 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి రా రా అమ్ముడు.
1: ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికి.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో

0: विविध भारती एफएम 101.3
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి. స్టూడియోలో టైం 11:05 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ ఇది మన మూవీస్ టైం. సో మరి చాలా మంది అసలు ఏంటి ఈరోజు సినిమా కబుర్లో ఏంటి అని వెయిట్ చేస్తున్నారు కదా. వచ్చేసా మీకోసం బోలెడ్ అనే సినిమా కబుర్లు కూడా తీసుకొచ్చేసా. చెప్పాను కదా నేను వెళ్ళేటప్పుడు రేపు సినిమా కబుర్లలో

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి. స్టూడియోలో టైం 11:05 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ ఇది మన మూవీస్ టైం. సో మరి చాలా మంది అసలు ఏంటి ఈ రోజు సినిమా కబుర్లు ఏంటి అని వెయిట్ చేస్తున్నారు కదా. వచ్చేసా మీకోసం బోలెడ్ అనే సినిమా కబుర్లు కూడా తీసుకొచ్చేసా. చెప్పాను కదా నేను వెళ్ళేటప్పుడు రేపు సినిమా కబుర్లలో కలుస్తాను అని. సో అన్న ప్రకారం ఇలా ప్రత్యక్షం అయిపోయాను అనమాట. సో మరి ఏం చేద్దామంటే మంచి మంచి సాంగ్స్ వింటూ బోలెడ్ అనే సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. ఓకే, అండ్ ఆల్సో ఈ రోజు మనకి బర్త్డే స్టార్స్ కూడా ఉన్నారు, అండ్ ఈరోజు డే స్పెషల్ కూడా ఉంది, అవన్నీ కూడా నేను చెప్తాను. బట్ రైట్ నౌ మీ అందరి కోసం శృతి వస్తే నాని పాట రావాల్సిందే కాబట్టి ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా నుంచి కార్తీక్ పాడిన ఒక మంచి పాట మీ అందరి కోసం వచ్చేస్తోంది. ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్, అనంత శ్రీరామ్ లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

కమిటీ కుర్రోళ్ళు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 11:15 క్రాస్ అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. రాజాది రాజా ఈ సినిమాతో ఒక కొత్త హీరో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు మన టాలీవుడ్ కి. రుత్విక్ అనమాట తన పేరు. బాగున్నాడు, మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ మంచి రోల్స్ కనుక చేస్తే సెటిల్ అయిపోవచ్చు మన టీటౌన్లో. సో మా టీజర్ రిలీజ్ అయిపోయింది, రాజాది రాజా మూవీది బాగుంది, నాకైతే నచ్చింది. మరి టీజర్ చూస్తే ఇది ఒక తండ్రి కొడుకులకి మధ్యలో జరిగే ఎమోషనల్ స్టోరీ అని అనిపించింది. కాకపోతే మూవీలో సెంటిమెంటే కాదు, యాక్షన్కి యాక్షన్, విజువల్స్కి విజువల్స్, మ్యూజిక్, ఇలా ప్రతి ఒక్కటి అదిరిపోతాయని మాత్రం కొంచెం తెలుస్తోంది. సో చూద్దాం, వెయిట్ చేద్దాం ఈ రాజాది రాజా కోసం. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం రాజారాణి మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: టైం ఎగ్జాక్ట్ గా 11:25 అయిపోయింది. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సంజయ్ లీలా బన్సాలి బాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలకు పెట్టింది పేరు. నెక్స్ట్ హీరో ధనుష్ తో ఒక ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారట. మరి పురాణాలకు సంబంధించిన ఒక జంగిల్ బేస్డ్ స్టోరీ. పిఎస్ఐ మిత్రన్ మూవీకి డైరెక్టర్ అనమాట. కాకపోతే ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ 2027 స్టార్టింగ్లో షూట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అది మ్యాటర్. అండ్ కల్కి మూవీ పార్ట్ 1లో ఎన్ని క్యామియోస్ ఉన్నాయో మనందరికీ తెలుసు. అయితే కల్కి 2లో నాని ఒక ఇంపార్టెంట్ క్యామియో చేయబోతున్నాడని టాక్. అది మ్యాటర్. సో మరి ఇలా నడుస్తున్నాయి అప్డేట్స్. అయితే ఇంకా మరి బోల్డెన్ అప్డేట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం అన్నిటి గురించి. బట్ రైట్ నా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ్ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఎంత ఆలస్యంగా చెప్తావు? 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ్ భారతి ట్యూన్ చేయి.

0: శంకర్ మహాదేవన్ అండ్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. ఆచార్య సినిమా నుంచి మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్. 11:36 క్రాస్ అయిపోయి 7 సెకండ్స్ అయిపోయింది మన సినిమా కవులు ప్రోగ్రామ్ లో. అండ్ ఈరోజు ఎనర్జెటిక్ హీరో రామ్ బర్త్డే. సో మరి దేవదాస్ మూవీతో స్టార్ట్ అయిన తన జర్నీ నిన్నటి ఆంధ్ర కింగ్ తాలూకా దాకా ఓ అద్భుతం అని చెప్పాలి. సో మరి కెరీర్ లో ఇప్పటి వరకు 22 ఫిల్మ్స్ చేశారు. మరి ర్యాపో, నెక్స్ట్ ర్యాపో 23rd ఫిల్మ్ ఒకటి రెడీ అయిపోతుంది, దాని అనౌన్స్మెంట్ అనమాట ఈరోజు. మరి నాకు తెలుసండి, సీనియర్ ఎన్టీఆర్ సూపర్ స్టార్ కృష్ణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా వీళ్ళందరికీ కూడా ఒక కామన్ పాయింట్ ఉంది. అండ్ అఫ్కోర్స్ మన ర్యాపోకి కూడా వీళ్ళందరికీ కూడా ఒక కామన్ పాయింట్ ఉంది, అదేంటో మీరు ఆలోచిస్తుండండి. నెక్స్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను ఫ్రమ్ ఆంధ్ర కింగ్ తాలూకా. సో ఎంజాయ్ లిస్నింగ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తాయి.

0: గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: వాణిజ్య ప్రకటన విన్నారు. వివిధ భారతి కార్యక్రమాలు తిరిగి ప్రసారం అవుతాయి విజయవాడ కేంద్రం నుండి
2: అనమాట తను. సో నెక్స్ట్ వెంకీ యాక్ట్ చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారట. మరి ఒక పక్కన విక్టరీ వెంకీ లాంటి హీరో అండ్ ఇంకొక పక్కన మన త్రివిక్రమ్ గారు. అసలు నిజంగా అండి, మూవీ హిట్ అయితే కనుక ఇటు పెద్ది కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అనుకోండి, దివ్యేందో కూడా మన తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవచ్చేమో అని నాకు అనిపిస్తోంది. ఎనీవేస్, మరి నెక్స్ట్ సూర్యా సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా రీ రిలీజ్ కాబోతోంది 12th June. అండ్ ఇంకా ఈ హీరోస్ అందరూ, అంటే ఇప్పుడు మనం కొన్ని నెక్స్ట్ కొంతమంది హీరోస్ గురించి మాట్లాడుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. మరి ఈ బ్రేక్లో మీ అందరి కోసం పందెం కోడి మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తాను. ఎంజాయ్ లిజింగ్.

పందెంకోటి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:51 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ మన టైం అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి ఇంతకు నేను చెప్పాను కదా, నాకు తెలుసండి సీనియర్ ఎన్టీఆర్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా వీళ్ళందరికీ కూడా ఒక కామన్ పాయింట్, మన రామ్ పోతే నేను వీళ్ళందరికీ కూడా కామన్ పాయింట్ ఏంటంటే, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్ డైరెక్షన్ లో హీరోగా యాక్ట్ చేశారనమాట, అది మ్యాటర్. సో నెక్స్ట్ ఆ లిస్ట్ లో మన రామ్ కూడా జాయిన్ అయిపోయాడు. ఆ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది ఈ రోజు. ఏంటంటే మ్యాటర్, తను నెక్స్ట్ తీస్తున్న సినిమాకి తనే డైరెక్టర్ అండ్ ఈ సినిమాకి వీరా అనే టైటిల్ పెట్టారనమాట. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతోంది. తనే కథ రాశారు, డైరెక్ట్ చేస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు కూడా. లోన్ ఉల్ఫ్ అని చెప్పేసి సబ్ టైటిల్ వచ్చింది అనమాట. ఎనీవేస్ మరి థియేటర్ రిలీజ్ అయితే December 2026 ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్గా జూన్ 2026 నుంచి ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుందా, ఎగ్జాక్ట్గా 6 నెలల్లో ఫినిష్ చేసేసి రిలీజ్ చేసేస్తారు కూడా, అదే మ్యాటర్. ఆహా, సూపర్ ఫాస్ట్ యాక్షన్లోనే కాదు మరి డైరెక్షన్లో కూడా స్పీడ్ చూపిస్తున్నారు అనమాట రామ్. ఎనీవేస్ రైట్ నౌ శివం సినిమా నుంచి సాగర్ అండ్ హరిప్రియా పాడిన పాట ప్లే చేస్తున్నాను. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్, భాస్కర్ భట్లర్, రవికుమార్ లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: సో మరి లవ్లీ సాంగ్ అయితే వినేశారు ముగ మనసులు సినిమా నుంచి కె జమునారాణి గారు పాడిన పాట ఆత్రేయ గారి రచనలో. సో మరి ఈ రోజు సింగర్ కె జమునారాణి గారి జయంతి అన్నమాట. మరి తెలుగు తమిళ్ మలయాళం కన్నడ లాంగ్వేజెస్ లో 6000 పాటలు పాడిన అద్భుతమైన గాయని మన ఆవిడ. సో మరి అది మ్యాటర్ అండ్ ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ బర్త్డే కూడా. అలాగే తమిళ్లో మూవీస్ ఎక్కువ చేశారు కానీ మన తెలుగులో మాత్రం నేను మీకు తెలుసా, గురు, దసరా, సైంధవ్, కల్కి 2 పార్ట్స్ ఇవన్నీ కూడా మ్యూజిక్ ఆయనే. సో మరి ఈరోజు యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ బర్త్డే కూడా. టీవీలో యాంకర్గా, జడ్జిగా ఎన్నో షోస్ చేస్తూ మూవీస్లో కూడా యాక్ట్ చేస్తున్న యాక్ట్రెస్. సో అది మ్యాటర్. ఇది ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అండ్ నెక్స్ట్ మనం ఎగ్జాక్ట్గా మీకు తెలుసాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రాముడు, ఏంటి ఇట్లా వచ్చావు? ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
2: ఏంటో విషయం? జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా.
3: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలత. शिक्षा मंत्री धर्मेंद्र प्रधान ने कहा है कि विद्यार्थी सरकार की प्राथमिकता है.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర

0: స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు దీపు హర్షిక పాడిన పాట వింటారు. భాస్కర భట్ల రవికుమార్ గీతానికి నచ్చావులే చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత సమ్మోహనం చిత్రం నుంచి హరిచరణ్ కీర్తన పాడారు, వివేక్ సాగర్ సంగీతం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం.

భాషాశ్రయ సాహిత్యానికి శివరామ్ శంకర్ సంగీతంలో శ్రేయ ఘోషాల్ పాడిన పాట వినబోతున్నారు స్నేహితుడ చిత్రం నుంచి.

0: ఏమండు భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా. అమ్మా ఇషు.
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో మీరు ఇంతవరకు తెలుగు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుండి యుఏఈకి బయలుదేరారు. వచ్చే నెల

0: 2021 నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం బయలుదేరి వెళ్లారు. 6 రోజుల పాటు సాగే ఈ విదేశీ పర్యటనలో భాగంగా మోదీ యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలను సందర్శిస్తారు. తొలి విడతగా ప్రధానమంత్రి ఈరోజు యుఏఈ చేరుకుంటారు. అక్కడ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఇంధన రంగంలో సహకారం, ప్రాంతీయ అంతర్జాతీయ పరస్పర ప్రయోజనాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొంటూ వచ్చే నెల 21న నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14 నుండి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చన్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుండి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.
1: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కి ఫార్మాలిటీస్ హై ఓఎంఆర్ షీట్ కో దస్తఖత్ కర్నా ఆరంభ మే ఎక్ బార్ కర్నా అంత మే భీ ఎక్ బార్ కర్నా ఉస్మే హమారీ విద్యార్థియోన్ కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ జో 2 సే 5 ఎగ్జామినేషన్ టైమ్ థా ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే తురింత ఎక్ నిష్పత్తి క్యా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే 2 సే శురూ హోగా 5-15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయా జాయేగా అడ్మిట్ కార్డ్ ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్ 14 జూన్ తక్ సభీ కో పహుంచ్ జాయేగా.
0: ఎన్టీఏలో సంస్కరణలు చేపట్టి విద్యా మాఫియా కుట్రలు అరికడతామని హామీ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేరళంలో కొత్తగా ఎన్నికైన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యుడిఎఫ్ ప్రభుత్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. విడి సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. ముఖ్యమంత్రితో పాటు పూర్తిస్థాయి మంత్రి మండలి కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మే 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి ఎంపికపై 10 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ప్రస్తుతం యుడిఎఫ్ భాగస్వామ్య పక్షాల మధ్య కొత్త మంత్రులు, వారి శాఖల కేటాయింపులపై తీవ్రస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. రేపటిలోగా మంత్రి మండలి కూర్పుపై స్పష్టత తీసుకురావాలని కాంగ్రెస్, ఇతర కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర ఈశాన్య ప్రాంతాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాత్రి సిక్కిం చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు టెమీ తార్కులోని సిక్కిం స్టేట్ యూనివర్సిటీని సందర్శించడంతో పాటు పీఎం డివైన్ పథకం కింద బలేందుగా స్కైవాక్ ప్రాజెక్టు, నామ్చి టూరిజం సర్క్యూట్, గ్యాంగ్టక్లోని ఆర్కిడారియం వంటి వివిధ అభివృద్ది పనులను సమీక్షిస్తారు. పర్యటనలో చివరి రోజైన రేపు నాథులాకు చేరుకుని కైలాస్ మానస సరోవర్ యాత్రకు సంబంధించి నిర్మిస్తున్న పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను స్వయంగా పరిశీలిస్తారు. సిక్కింలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక వృద్ధిని, పర్యావరణ హితమైన హరితాభివృద్దిని, ప్రజాస్వామ్య పటిష్టతను సమతుల్యం చేస్తోందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారతదేశాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయని మంత్రి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ఈ అభివృద్దికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని కొనియాడారు. వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దీనివల్ల 7,500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. డ్రోన్ సిటీలోని ఇతర రక్షణ ప్రాజెక్టులను ప్రారంభించిన వీరు అక్కడ ఏర్పాటు

0: చేసిన ఆధునిక రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడంతో చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 97.77 రూపాయలు, డీజిల్ ధర 90.67 రూపాయలకు చేరుకుంది. ముంబైలో పెట్రోల్ ధర 106.68 రూపాయలు కాగా, డీజిల్ 93.14 రూపాయలకు పెరిగింది. కోల్కతాలో పెట్రోల్ 108.74 రూపాయలు, డీజిల్ 95.13 రూపాయలుగా ఉంది. చెన్నైలో గరిష్టంగా పెట్రోల్ ధర లీటర్కు 111.90 రూపాయలు, డీజిల్ ధర 95.35 రూపాయలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మహారాష్ట్రలోని సతారాలో ఈరోజు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందజేస్తారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ పథకం కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మహారాష్ట్రకు 8,368 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించనుంది. అలాగే పీఎం గ్రామ్ సడక్ యోజన కింద 122.98 కోట్ల ఖర్చుతో 35 రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 35 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, వాటి ప్రభావం గురించి ఇరువురు నేతలు చర్చించినట్టు జయశంకర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే 2026 బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నందుకు అబ్బాస్ అరాక్చీకి డాక్టర్ జయశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీ భారత్ ఇరాన్ సంబంధాల బలోపేతానికి, ప్రాంతీయ సుస్థిరతకు ప్రాధాన్యతనిచ్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అలాగే సిక్కిం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిల్లో కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుండి యుఏఈకి బయలుదేరారు. వచ్చే నెల 21న నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భక్తి సంగీతం వింటారు. ఈనాటి భక్తి సంగీతం కార్యక్రమంలో ముందుగా శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గానం చేసిన భక్తి గీతాలు వింటారు.

మీరింతవరకు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గానం చేసిన భక్తి గీతాలు విన్నారు. కార్యక్రమంలో తరువాత శ్రీ రఘునాథ పాణిగ్రాహి గానం చేసిన భక్తి గీతాలు వింటారు.

ആകാശവാണി വിജയവാഡ കേന്ദ്രം. తెలుగు చిత్ర గీతాలు వింటారు.

0: రిధమ్ చిత్రం నుంచి పాట విన్నారు.
1: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ రంగ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రైతు ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందించేందుకు మెరుగైన వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. గోదావరి డెల్టా అభివృద్ది కోసం 14 కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ డ్రోన్ తయారీ రంగాలకు సంబంధించిన 3 ప్రాజెక్టులకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. అలాగే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు ఏఎంసీఏ నిర్మాణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా డ్రోన్ సిటీలో ఏర్పాటు కానున్న

0: పలు డ్రోన్ పరిశ్రమల ప్రాజెక్టులకు కూడా దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపనలు నిర్వహించారు. 15,803 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ద్వారా సుమారు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
1: ఆంధ్రప్రదేశ్ కే ఇతిహాస్ మే ఔర్ భారత్ కే డిఫెన్స్ సెక్టర్ కే ఇతిహాస్ మే ఏక్ హిస్టారిక్ చాప్టర్ జోడ్నే జా రహా హై. ఆజ్ యహాన్ ఏక్ సాథ్ అనేక ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టేన్ లేయింగ్ హో రహీ హై. సాథియో, ఆజ్ జిస్ పుట్టా పార్థీ నామక్ జగహ్ పర్ హమ్ సభీ యహాన్ ఉపస్థిత్ హైన్, యా ఆధ్యాత్మికతా శిక్షా ఔర్ సేవా భావ కే లియే కేవల్ భారత్ మే హీ నహీ బల్కి సారీ దునియా భర్ మే జానా జాతా హై. శ్రీ సత్యసాయి బాబా నే శిక్షా, స్వాస్థ్య और मानव सेवा के अनेक संस्थानों के रूप में अपना जो आशीर्वाद इस नगर को दिया है वह आज भी यहां की प्रगति के मुख्य कारणों में से एक है.
0: అంతకుముందు ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: పుట్టపర్తి అనగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయిబాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. భక్తికి మాత్రమే కాదు దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు.
0: రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని పట్టాభిపురంలో నిర్మించనున్న రైతు బజార్కు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన రైతు బజార్ నిర్మాణంతో రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు, ప్రజలకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. త్వరితగతిన రైతు బజార్ నిర్మాణ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: రైతు బజార్లు దాదాపు 4 కోట్ల రూపాయల గవర్నమెంట్ ల్యాండ్, 2 కోట్ల రూపాయలతోటి కన్స్ట్రక్షన్, దాదాపు 6 కోట్ల రూపాయలతోటి ఒక 11,000 స్క్వేర్ ఫీట్, 90 వచ్చేటప్పటికి స్టాల్స్ ఉండే విధంగా 10 కమర్షియల్ షాప్స్, రైతు షాపులు 60, డ్వాక్రా షాపులు 30, కమర్షియల్ షాప్స్ 10, మొత్తం 100 షాపులు ఉండే విధంగా ఇది నిర్మాణం జరగబోతా ఉంది. ఇది G+2 చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ తో ఆపరేట్ చేసి మిగిలిన ల్యాండ్ కూడా వస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన.
0: నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన రీ ఎగ్జామినేషన్ పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పునః పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు జూన్ 14వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం అమల్లో ఉన్న ఓఎంఆర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ జీటీఎం సంస్థ 2026 గాను ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్రంగా ఎంపిక చేసిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జూన్ 4వ తేదీన కేరళంలోని తిరువనంతపురంలో నిర్వహించే కార్యక్రమంలో మెట్రో ఎక్స్పెడిషన్ జీటీఎం టూరిజం అవార్డు 2026 అందుకోనున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటక రంగంలో వినూత్న సంస్కరణలు చేపట్టామని తెలిపారు. హోంస్టేలు, క్యారవాన్ టూరిజం, డిజిటల్ ప్రచారం, పర్యాటక ఉత్సవాల నిర్వహణతో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధికి నిదర్శనమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలను డిజిటల్ దిశగా తీసుకెళ్లే కీలక అడుగ్గా భారత్ నెట్ కార్యక్రమం నిలుస్తుందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పందేశ్వరి తెలిపారు. రాష్ట్రానికి భారత్ నెట్ కార్యక్రమం కింద 2,432 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పురంధేశ్వరి ఈరోజు వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 3,942 గ్రామాలకు కొత్తగా ఇంటర్నెట్ సౌకర్యం అందనుండగా 13,426 గ్రామాలు

0: గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ విద్య, టెలిమెడిసిన్ సేవలకు మరింత పేరుగాంచిన సర్ ఆర్థర్ కాటన్ జయంతి ఈరోజు. రాష్ట్ర ప్రజల ముఖ్యంగా రైతులు నిత్యం తలుచుకునే ఆర్థర్ కాటన్ 1803 మే 15 ఇంగ్లాండ్లో జన్మించారు. భారతదేశంలో పనిచేసేందుకు కాటన్కు బ్రిటిష్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఉభయ గోదావరి జిల్లాలకు దుఃఖదాయనిగా ఉన్న గోదావరి నదికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి గోదావరి జలాలను పంటచేలకు అందించే వరప్రదాయనిగా మార్చారు. గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి పంట భూములను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ను ఉభయ గోదావరి జిల్లాల్లో నేటికి అనేక గ్రామాల్లో ఆయన విగ్రహాలను పెట్టి ప్రజలు స్మరిస్తూనే ఉన్నారు. కాటన్ జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నివాళులర్పించారు. కాటన్ తన దూరదృష్టితో గోదావరి డెల్టాకు ఆనకట్ట కట్టి లక్షలాది రైతు కుటుంబాలకు వెలుగునిచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి, సమర్థ నీటి నిర్వహణకు కాటన్ దొరే స్ఫూర్తి అని పేర్కొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన సేవలను స్మరించుకున్నారు. కాటన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం కృష్ణా బ్యారేజీల నిర్మాణంతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కాలువల వ్యవస్థను అభివృద్ధి చేసి వ్యవసాయ రంగానికి అపార సేవలందించారని కొనియాడారు. కాటన్ స్ఫూర్తితో ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటు కోసం 150 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామన్నారు. అలాగే డెల్టా అభివృద్ధి కోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే ఆధారంగా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: సరార్థన్ కాటన్ జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఇరిగేషన్ కు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 790 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ నిమిత్తం మే నెలలో చేసుకోవడానికి మొన్ననే 395 కోట్ల రూపాయలు సైతం ఈ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసి ఆ రైతాంగానికి బాసటగా అండగా నిలిచింది అని అంటే ఆ కాటన్ మహాశయుడు అందించినటువంటి ఆ స్ఫూర్తిని భవిష్యత్తు తరాల వారికి కూడా ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేయడం.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ రంగ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రైతు ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందించేందుకు మెరుగైన వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. గోదావరి డెల్టా అభివృద్ధి కోసం 14 కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: വനിതാവാണി.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027 మన జనగణన మన

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వివాహ పూర్వ అవగాహన శ్రీమతి మారం శ్రీప్రియ గారితో పరిచయం వింటారు.
4: మన దేశంలో వివాహ సాంప్రదాయం ఎంతో ప్రాముఖ్యమైంది. విదేశాల్లో సైతం మన దేశ వివాహ వ్యవస్థ పట్ల ఒక అపారమైనటువంటి గౌరవం ఉంది, ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. అయితే ఈ వివాహం అనేటువంటిది ఎవరు ఏ సాంప్రదాయాల్లో చేసుకున్నా, అది అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, ప్రేమ వివాహం కావచ్చు, వివాహం చేసుకోబోయే ముందు ఆ ఇద్దరు లేదా ఆ ఇరు కుటుంబాలు ఒక అవగాహనతో ముందుకెళితే ఎంతో ఆరోగ్యకరంగాను ఫలప్రదంగాను ఉంటుంది అనడంలో సందేహం ఏమాత్రం లేదు. ఈ నేపథ్యంలో వివాహ పూర్వ అవగాహన, ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ మనం ఆంగ్లంలో చెప్పుకోవాలంటే, ఈ వివాహ పూర్వ అవగాహన వల్ల అసలు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, నిజంగా మన సమాజంలో ఇది అవసరమా, ఆ వివరాలు అందించడానికి సైకాలజిస్ట్ అండ్ ఫ్యామిలీ అండ్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ మారం శ్రీప్రియ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీప్రియ గారు.
5: నమస్తే అండి.
4: మేడం, అసలు వివాహం చేసుకోబోయే వారు ఈ కౌన్సిలింగ్ తీసుకోవడం అనేటువంటిది అవసరం అంటారా? కౌన్సిలింగ్ అంటే ఏ ఏ అంశాల మీద కౌన్సిలింగ్ ఇస్తారు?
5: ముందుగా ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది అవసరమా అనే క్వశ్చన్ ఒక్కసారి చూసుకున్నట్లయితే మన వివాహ వ్యవస్థ ఎంత దిగజారిపోతుంది, ఎంత బలహీన పడుతుంది అనేది మనం బాగా తెలుసుకోవచ్చు. ఎంత బలహీన పడుతుంది అంటే దాదాపుగా వారం 10 రోజుల్లోనే, నెల రోజుల్లోనే అసలు ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ చేసుకోకుండానే తెగతెంపులు చేసుకుంటూ విడాకుల కోసం కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న జంటల్ని లెక్కేసుకోవచ్చండి. మరి వారందరినీ దృష్టిలో పెట్టుకొని మనం ఒక్కసారి గనక చిన్న ఆలోచన కనుక చేసినట్లయితే తప్పనిసరిగా దీని అవసరం ఉందా లేదా అనేది ప్రతి ఒక్క మనిషికి తెలుస్తుంది. మన భారతీయ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థను కనుక ఒకసారి చూసుకున్నట్లయితే అంతకు ముందు రోజుల్లో ఏంటి, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, పెద్దవాళ్ళు మన కుటుంబాల్లో ఉండేవారు. ఏదన్నా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ వారు ఏముందులే పోని సర్దుకుపో అని చిన్న చిన్న మాటలు అలా ఆ పర్టికులర్ టైంకి వాళ్ళు అలా నెగోషియేట్ చేయటం మూలంగా వీళ్ళు అప్పటికప్పుడు సర్దుకుపోయే వాళ్ళు అయిపోయేది ఆ రోజుతో. బట్ వేర్ యాజ్ ఇళ్లలో పెద్దవాళ్ళు లేకపోవడం అనేది కూడా, అంటే కొంచెం వృద్ధులని ఇంట్లో ఉండనివ్వకపోవటం, ఇప్పుడు జనరేషన్ ప్రైవసీ ప్రైవసీ అనే పేరుతో వృద్ధులను కానీ పెద్దవాళ్ళు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇళ్లలో ఉండనివ్వకపోవడం మూలంగా ఎంతసేపు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని డెవలప్ చేస్తూ ఉన్నారు. దీని వలన కూడా ప్రస్తుతం మరి ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ యొక్క అవసరం అనేది చాలా ఉంది ప్రస్తుత సమాజంలో.
4: మీరు చెప్పినట్టు ఇప్పుడు వివాహం చేసుకోబోవడానికి ముందు ఒకవేళ కౌన్సిలింగ్ తీసుకుంటే, ఈ అంశాలన్నీ మీరు కౌన్సిలింగ్ చేస్తే ఉపయోగం ఉంటుంది అని భావించవచ్చా?
5: ప్రతి వాళ్ళు ప్రీ మ్యారిటల్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటున్నారు, ప్రీ వెడ్డింగ్ పార్టీస్ చేసుకుంటున్నారు, కానీ అసలు ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ అనే దాని పట్ల దృష్టి నిలపట్లేదండి. పెళ్లికి ముందు చక్కగా సినిమాలకి, పార్కులు, రెస్టారెంట్స్, వీటికి వెళ్ళటానికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ మరి ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ కి ఎందుకు ఇవ్వట్లేదు? ఒక్కరోజు వారి భవిష్యత్తు వివాహ జీవితానికి, వైవాహిక జీవనానికి వన్ డే కనుక వాళ్ళు ఒక పునాదిలాగా వేసుకుంటే కనుక ఒక్క గంట ఒక కౌన్సిలర్ దగ్గరికి. ఎందుకు ఇట్లా ఇటువంటి గొడవలు వస్తున్నాయి, మరి ఇంత ఎర్లీ స్టేజెస్ లోనే ఎందుకు ఇటువంటి డైవోర్స్ దాకా వెళ్ళిపోతున్నారని అడిగారు. దీనికి కమ్యూనికేషన్ ఇష్యూస్ అవ్వచ్చు, ఎక్స్పెక్టేషన్స్ అండి. మోస్ట్లీ ఫస్ట్ ప్రయారిటీలో ఉండేది ఎక్స్పెక్టేషన్స్. ఈ యంగ్ కపుల్ ఇప్పుడు ఎవరైతే ఎక్స్పీరియన్సెస్ నుంచి, వారు సమాజం నుంచి నేర్చుకుంటుంది ఏదైనా కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, ఒక అమ్మాయి అనుకుంటుంది నా హస్బెండ్తో డైనమిక్గా ఉండాలి, అందరికన్నా తెలివిగా ఉండాలి, నన్ను ఎంతో బాగా చూసుకోవాలి. ఎస్, ఇవన్నీ జరుగుతాయి. బట్ వేర్ హ్యాజ్ ఎప్పుడు జరుగుతాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని దానికి కంపాటబుల్ పర్సన్ దొరికినప్పుడు. మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ తను మంచిగా కమ్యూనికేట్ చేసుకోగలుగుతుందా ఒకసారి గమనించుకోవాలి. మరి యువత ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, దట్ ఈజ్ ఓకే, మరి దానికి కమ్యూ

0: కమ్యూనికేట్ చేసుకోవటంలో మన స్పౌజ్ని మనం అండర్స్టాండ్ చేసుకొని వారి మనోభావాలను అర్థం చేసుకో ఎంతవరకు మనం చేస్తున్నాము. ఎప్పుడు ఎదుటి మనిషి మీద నిందలు వేయకూడదండి. వారు ఎంతవరకు అవతల వారికి కంపాటబిలిటీగా ఉంటున్నారు, వారి మనోభావాలకు తగిన విధంగా వీళ్ళు ఎంతవరకు ఉంటున్నారు అనే విషయం మీద కనుక మనం శ్రద్ధ చూపిస్తే కంపల్సరీగా ఒక సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయొచ్చండి. వెనకటి నుంచి చూస్తుంటే మన పెద్దవాళ్ళందరూ మరి ఫుల్ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయాలి అని అనే ఉద్దేశంతో మరి యువతకి ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ అనేది ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాలి అనేటువంటి ఒక మెసేజ్ని సొసైటీలో స్ప్రెడ్ చేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం అండి.
1: అయితే మేడం, ఇప్పుడు పాత రోజుల్లో ఇప్పుడు నా తరం అవ్వచ్చు, నా తల్లిదండ్రుల తరం అవ్వచ్చు, ఇంకా ముందు తరం అవ్వచ్చు, అప్పుడు అంటే ఇంత ఏదో భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి అవగాహన రాహిత్యం కానివ్వండి, ఇద్దరి మధ్య రకరకాల అభిప్రాయ భేదాలు అవనివ్వండి ఉన్నప్పుడు ఎక్కువగా ఆడవాళ్లే సహనంతో ఉండేవాళ్ళు. ఆ తల్లిదండ్రులు కూడా అనేవాళ్ళు, అమ్మా అలా చేయకూడదు, సర్దుకుపోవాలి, ఆడవాళ్ళు అలా ప్రతిదానికి ఇది చేయకూడదు అని. ఆ భారం అంతా తన మీదే పడేటువంటి ఉదంతాలే నాకు అర్థం అవుతున్నాయండి. అంటే ఎన్నో చూసి ఉంటాం మనం. ఆ రోజులు ఏంటంటే మగవాళ్ళు ఏం చేసినా ఎలా చెందినా ఏ రకంగానూ ఏమి ఉండేది కాదు. అంటే అప్పట్లో ఈ కౌన్సిలింగ్ లాంటివి కూడా లేవు. ఇప్పుడు ఏంటంటే అంటే ఆ తరం వాళ్ళంత సహనం అనుకుందామా లేదనుకుంటే వాళ్ళలాగా ఓర్పు వహించేటువంటి వాళ్ళు వీళ్ళలో తక్కువ అయ్యారు అని అనుకోవాలన్నా అనుకున్నది తప్పు అవుతుందేమో. మగవాళ్ళు వీళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నారు, వీళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నారు, వీళ్ళు ఏదన్నా అడగాలనుకుంటే ఏమి వెనకాడకుండా వీళ్ళని అడుగుతున్నారు, వీళ్ళు వాళ్ళని అడుగుతున్నారు, ఇలా జరుగుతుందండి. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ అనేటువంటిది అటు అబ్బాయి పరంగాను ఇటు అమ్మాయి పరంగాను అలాగే ఇక్కడ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉందేమో. ఎలా దీన్ని మనం చేస్తే సమన్వయంగా ఉంటుందండి?
0: ముందుగా అసలు ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్కి వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం ఒకసారి. అప్పటి వరకు నేను నాది అనేటువంటి మైండ్ సెట్తో ఉండే యువతకి మనము మనది మనకి అనే విధంగా మనం ట్యూన్ చేయగలుగుతాం ఈ కౌన్సిలింగ్ ద్వారా. ఇంకా మీరన్నట్లు అప్పట్లో ఆడవాళ్ళు ఎంతో సహనంగా ఉండేవారు, నిజమే. ఇప్పటి జనరేషన్కి ఆ రోజుల్లో ఆడవారికి ఉండేటువంటి సహనం ఓర్పు ఇలాంటివి లేవండి. దీనికి ఎవరిని తప్పు పట్టట్లేదు, నేను ఆడవారిని తప్పు పట్టట్లేదు, మగవారిని తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులు అలా ఉంటున్నాయి. మరి ఈవెన్ ఆడవారికైనా మగవారికైనా చాలా ఛాలెంజెస్ ఉంటున్నాయి, ఇద్దరికి సమానమైన ఛాలెంజెస్ ఉన్నాయి. ఇక్కడ ఛాలెంజెస్ అంటే ఏంటంటే వారి బాధ్యతలు కావచ్చు, వారి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పొచ్చు ఒక రకంగా. ఎవరికి తక్కువ ఉండట్లేదు. అందుకనే నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు ఎదుటి వారిని అర్థం చేసుకుంటూ ఎవరిని ఎవరు కించపరచుకోకుండా, ఎవరిని ఎవరు అగౌరవపరచకుండా, ఎవరిని ఎవరు వారి యొక్క లిమిటేషన్స్ అనేవి తెలుసుకొని వారికి తగిన విధంగా అనుకూలంగా కనుక ఒకరికొకరు ట్రావెల్ చేస్తే చాలా వండర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంటుందండి మ్యారీడ్ లైఫ్. ఆ వివాహ బంధంలో ఉన్న తీయదనాన్ని, ఆ వివాహ బంధంలో ఉన్న ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఆస్వాదిస్తూ ఒక సౌకర్యవంతమైన కంఫర్టబుల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ని లీడ్ చేయాలని నేను యువతను కోరుకుంటున్నాను. చాలామందికి నేను కాలేజెస్కి అట్లా అప్రోచ్ అవుతున్నాను. అట్లా అప్రోచ్ అయినప్పుడు చాలామంది యూత్ నా దగ్గరికి వచ్చి పర్సనల్గా అడుగుతున్నారు, మేడం నాకు పేరెంట్స్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ విల్లింగ్ టు డూ ఏ మ్యారేజ్, నాకు అసలు మ్యారేజ్ అంటే చాలా భయంగా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని. నాకు తెలిసిన చాలా మంది నా ఫ్రెండ్స్, కొంచెం తెలిసిన వాళ్ళు క్లోజర్ సర్కిల్లో కూడా చాలా మంది ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు అండి, అసలు భయపడుతున్నారు. ఫస్ట్ అసలు మ్యారేజ్ అంటేనే భయపడుతున్నారు. అటువంటి విధంగా ఉంది ప్రస్తుతం సామాజిక పరిస్థితి. ఇది ఇంకా ముందు ముందు డెవలప్ అవుతూ ఉంటే ఎటు పోతుంది మన భారతీయ వివాహ వ్యవస్థ అండ్ మన ఇండియన్ వాల్యూ సిస్టమ్ ఎక్కడికి పోతుంది? మన నైతిక విలువల గురించి మాట్లాడితే ఇప్పుడు అంతకు ముందు వచ్చేసి ఫస్ట్ లో మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి, తర్వాత ఇప్పుడు సింగిల్స్ అంటున్నారు, ఆ తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అంటున్నారు, ఇంకా రకరకాలు. అంటే ఇక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకోకూడదు కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ మీరు నమ్మరండి, 55% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. ఈవెన్ ప్రీ మ్యారిటల్ అఫైర్స్ కూడా ఉన్నాయండి, బహుశా లేని వాళ్ళు లేరేమో అన్న విధంగా కూడా ఉన్నాయి. వీటన్నిటి సంగతి ఏంటి? మన భారతీయ విలువలు ఎటుపోతున్నాయి? వెస్టర్న్ ట్రెండ్స్ అయితే మనం ఫాలో అవ్వచ్చు, కానీ ఈ విధంగా మన వాల్యూ సిస్టమ్ని బలి చేసి వెస్టర్న్ ట్రెండ్స్ ఫాలో అవ్వకూడదనే ఉద్దేశంతోనే మనం ఇటువంటి కార్యక్రమాలను

0: ఇంకా ప్రోత్సహించాలి. ఇటువంటి సిస్టమ్ని మనం కొంత అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి మన ఇండియన్ వాల్యూ సిస్టమ్ అండ్ మ్యారేజ్ సిస్టమ్, ఫ్యామిలీ సిస్టమ్కి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మన సైకాలజిస్టులు, కౌన్సిలర్స్ యొక్క సహాయంతో కొన్ని ప్రోగ్రామ్స్ మరి సొసైటీలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ప్రస్తుతం నీడ్ ఆఫ్ ద అవర్ లాగా మారిందండి.
1: తర్వాత అండి, ఈ మధ్య కొత్త సంఘటనలు వింటున్నాం, అంటే సంఘటన అనొచ్చో లేక ఇలా జరుగుతున్నాయి అని చెప్పి అనాలేమో, విదేశీ సంబంధాలు, అంటే ఎక్కడ విదేశంలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఇక్కడ సంబంధం కుదరగానే పెళ్లి చేసుకున్న తరువాత ఆ అమ్మాయికి వీసా రావడానికి కొంత టైం పట్టొచ్చేమో, వెంటనే వచ్చేది కదా, అతనికేమో నాకు టైం లేదు, నేను ఫలానా టైంలో వెళ్ళి జాయిన్ అయిపోవాలని చెప్పి ఆయన ఏదో వెంటనే వెళ్ళిపోవడం, ఆ తర్వాత చాలా రోజుల వరకు తీసుకెళ్లకుండా ఉండడం, ఇక్కడ రెండూ ఉన్నాయి. నిజంగానే వీసా అమ్మాయికి రావడానికి జాప్యం జరగడం ఒక కారణం అనేది నిజం అయి ఉండొచ్చు, రెండోది అతను ఏదో ఉద్దేశం పెట్టుకొని తీసుకెళ్లకపోవడం జరుగుతూ ఉండడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు ముందుగానే కౌన్సిలింగ్ కానీ లేదా ఆ కుటుంబం ఈ కుటుంబాల గురించి పూర్తిగా తెలుసుకోవడాలు ఇవేమైనా అవసరం ఉంటాయి? కౌన్సిలర్లు మీరు ఏమైనా దీనికి సహాయం చేయగలరా?
0: వండర్ఫుల్ క్వశ్చన్. అసలు ఎగ్జాక్ట్ గా మేము ఒక కేసు డీల్ చేస్తున్నాం సార్, ఎగ్జాక్ట్ గా మీకు తెలిసి అడుగుతున్నారా అన్నట్టుగా ఉంది మీ క్వశ్చన్. సేమ్ సిచ్యుయేషన్ హ్యాపెనింగ్ విత్ మై క్లయింట్ అండి. మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయింది, తను గ్రీన్ కార్డ్ హోల్డర్ అండ్ వేర్ యాజ్ తను వాళ్ళ వైఫ్ ని తీసుకువెళ్ళట్లేదు. అగైన్ బ్లేమింగ్ దట్ గర్ల్, లైక్ ఎక్కడికి వెళ్తే అక్కడికి కాల్స్ చేయటము, వీడియో కాల్స్ చేసి చూపించను, ఎక్కడికి వెళ్ళామని హరాస్ చేయటము, ఈ విధమైనటువంటి హరాస్మెంట్కి గురవుతున్నారు. ఇటువంటి వాళ్ళకి మనం ఏం చేయొచ్చు అంటే, ఈ పాయింట్ మీద నేను గవర్నమెంట్ అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే నిజంగా చాలామంది గర్ల్స్ ఇటువంటి సిచ్యుయేషన్ని ఫేస్ చేస్తున్నారు. వేర్ యాజ్ కౌన్సిలర్స్కి కూడా కొన్ని, నేను ఏ పాయింట్ మీద అఫీషియల్స్ని మీట్ అవుదాం అనుకుంటున్నానంటే, మరి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ జంటలు ఏం చేస్తున్నారంటే పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నారు అండ్ కోర్టులకు వెళ్తున్నారు. బట్ ఒక కౌన్సిలర్ దగ్గరికి రావాలి, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి రావాలి అనేటువంటి అవగాహన చాలా తక్కువగా ఉంది. ఆఫ్ కోర్స్ ఈ మధ్యకాలంలో కొంతవరకు అవగాహన వస్తుంది, దట్ ఈస్ బెటర్. ఇంకా చాలా మార్పు రావాలండి. ఒక కౌన్సిలర్ దగ్గరికి రావాలి మనం ఏదన్నా వచ్చినప్పుడని అవగాహన పెంపొందించుకోవడం అనేది చాలా అవసరం ఇప్పుడు. అండ్ ఇంకా ఏంటంటే, ఇటువంటి అవగాహన గురించి మనం కూడా కొంత అనౌన్స్మెంట్స్ అండ్ ఇంకా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అయితే మమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు వేరేజ్ ఒక పోలీస్కి ఎటువంటి వారికి పవర్ అయితే ఉంటుందో అదేవిధంగా మేము ఆ క్లయింట్ యొక్క బాధను వినగలుగుతున్నాము, కానీ మేము దానికి ఏమీ చేయలేకపోతున్నాం. ఎస్, ఆ క్లయింట్తో మాట్లాడుతున్నాము, ఆ పర్టికులర్ అమ్మాయితో మాట్లాడుతున్నాం, తనని ఎంతో కొంత డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురాగలుగుతున్నాం, కానీ తన సమస్య ఏదైతే ఉందో దాన్ని మేము రెక్టిఫై చేయలేకపోతున్నాం. సో నేనేం అనుకుంటున్నానంటే, ఒక పోలీస్కి ఎట్లా అయితే ఒక పవర్ ఉంటుందో, ఆన్సర్ చేసే పవర్ ఉంటుందో, ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు ఏ విధంగా అయితే వెళ్ళి డైరెక్ట్ గా ఆ క్లయింట్ ని మనం అడ్రస్ చేసి వాళ్ళని క్వశ్చన్ చేసే అధికారం ఉంటుందో, అదే విధంగా ఇటువంటి కొంచెం చిన్న చిన్న ఫ్యామిలీ మ్యాటర్స్, క్రిమినల్ కాదు, చిన్న ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నప్పుడు ఒక కౌన్సిలర్ కి కూడా కొంతవరకు ఒక లిమిటెడ్ పవర్స్ కూడా ఇస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం అండి. ఇది మరి చర్చించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయము. మీరన్నది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు చాలా మంది అందులో, ఈ 2 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను, చాలా మంది ఈ రకమైన ప్రాబ్లంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్. ఇంకొంతమంది ఉన్నారు, ఇంకొక క్లయింట్ ఉన్నారు సార్. ఎట్లా అంటే, అమ్మాయి చాలా కూల్ అండ్ కామ్ గోయింగ్ గర్ల్, అయితే అంత మెత్తగా ఆడపిల్లలు ఈ రోజుల్లో అయితే ఉండకూడదండి. ఎప్పుడు అమ్మాయికి సర్దుకుపో సర్దుకుపో అని చెప్తూనే ఉంటాము. సర్దుకుపోవడం దట్ ఈజ్ ఓకే, ఆ సర్దుకుపోయేది చేతగాని తనంగా అవతల వారు చూసుకోని విధంగా ఒక అమ్మాయి ఉండాలి అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా చేతగాని తనంగా ఉన్నప్పుడు, తన కుటుంబాన్ని నిలుపుకోలేనప్పుడు మరి ఆ విధంగా అంత సహనంగా ఓర్పుగా ఉండాల్సిన అవసరం లేదు. మన సహనము, మన సర్దుకుపోవటం మన లైఫ్ ని నిలబెట్టే విధంగా ఉండాలి, కానీ పడిపోయే విధంగా కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి 5 ఇయర్స్ నుంచి పుట్టింట్లో ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి అమ్మాయిలు ఏం చేయాలండి? అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తగారింటికి పంపించేది ఎందుకు పుట్టింటి వారు? ఇప్పుడు అత్తారింట్లో వాళ్ళ హస్బెండ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారంట, అక్కడ ఉండలేదు, అత్తగారు తనని డామినేట్ చేస్తుంది, అక్కడ ఉండలేరు. వాళ్ళ హస్బెండ్ ఒక పెట్ లాగా, వాళ్ళ అమ్మ ఏం చెప్తే ఆ విధంగా ఉంటారు. ఉండొచ్చు

0: కానీ ఒక భార్యని నెగ్లెక్ట్ చేసేంతలాగా అమ్మ మాట వినాల్సిన అవసరం లేదు, ఇది ఒక పేరెంటల్ ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. అయితే ఈ విధంగా ఉన్నటువంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. నిజంగా ఇక్కడ నాకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఇటువంటి ఆడపిల్లలండి పాపం డైవోర్స్కి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళలేరు, బికాజ్ మళ్ళీ వాళ్ళ ఈగో రైజ్ అయ్యి వీళ్ళ మీద ఏమన్నా అటాక్ చేస్తే, వీళ్ళ మీద ఏమన్నా కోర్టులకి వీటికి తిరిగేటువంటి ఓపిక తీరిక సహనం అంత ఆర్థిక బలం వీళ్ళ అమ్మాయిల పేరెంట్స్కి ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాటన్నిటిని తట్టుకునేంత స్థితి ఉండకపోవచ్చు. మరి ఇలాంటి వారు డైవోర్స్ తీసుకునే అంత ధైర్యం లేని వాళ్ళు పుట్టింట్లో మిగిలిపోతున్నారు, పుట్టింట్లో వాళ్ళ అమ్మ వాళ్ళకి భారంగా మిగిలిపోతున్నారు. అండ్ వాళ్ళకు ఒక ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం మూలంగా విడిగా కూడా బతకలేకపోతున్నారు. ఇక్కడ పుట్టింటి వారికి బర్డెన్గా ఫీల్ అవుతూ కుంగి కృశించిపోతూ ఉన్నారు, ఆర్థిక స్వాతంత్రం లేకపోగా విడిగా వెళ్ళలేకపోతున్నారు, అక్కడ హెరాస్మెంట్ మూలంగా అత్తగారింట్లో ఉండలేకపోతున్నారు. అసలు ఇటువంటి వారు ఏం చెయ్యాలి అనేది నా పాయింట్ అండి.
1: మేడం, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ అనేటువంటిది, కౌన్సిలింగ్ తీసుకుంటే చాలా మంచిది అనేటువంటిది, అంటే సైంటిఫిక్గా ఓకే అనుకుందాం. ఇంకా మన దేశంలో అంటే ఎలా విశాలమైనటువంటి ఆలోచన దృక్పథంతో ఇప్పుడిప్పుడే వస్తున్నట్లు ఉన్నారు, బట్ ముందు ముందు ఇంకా కొంచెం ఎక్కువగా వస్తే బాగుండని ఆశిద్దాం. సరే మేడం, వివాహం చేసుకున్నారు, చేసుకున్న కొన్ని రోజుల్లోనే అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయినటువంటి సందర్భాలు కేసులు కూడా నేను చాలా చూశానండి అని కూడా మీరు అన్నారు. వివాహం చేసుకున్న వెంటనే స్టార్ట్ అవుతున్నాయి అభిప్రాయ భేదాలు అనగానే కౌన్సిలింగ్కి వచ్చినా కొంత ఏమైనా ఫలితం ఉంటుందా?
0: ఎంతవరకు ఉంటుంది అనేది వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి. ఎందుకంటే నేను ప్రతిసారి ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్కి ఎందుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నానంటే మీరన్న ఈ పాయింట్ మీదనే. ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యాక వాళ్ళ మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడిపోతుంది. ఆ ఏర్పడిపోవడం వలన కొంచెం మైండ్లో ఉన్నది తీసేయడం కష్టమే. ఫిజికల్గా ఉన్నదైతే తీయగలం కానీ అండి, మైండ్లో ఉన్నది ఎవరికి వాళ్ళే తీసుకోవాల్సినటువంటి విషయం ఇది. కాబట్టి సక్సెస్ అవుతుందా అన్న మీ క్వశ్చన్కి అవుతుంది అవ్వదు రెండు ఉన్నాయి. ఎప్పుడు అవుతుంది అంటే వాళ్ళు కనుక హానెస్టీగా వాళ్ళు కమిట్మెంట్తో ఉండాలి, కంపల్సరీగా నాకు ఆ ఎదుటి మనిషి కావాలి అనేటువంటి కనెక్షన్ కనుక బాండింగ్ కనుక ఏర్పడితే కొంతవరకు చాలా వరకు సక్సెస్ అవుతుంది. వేరాజ్ వాళ్ళు నిజంగా విడిపోవాలనుకునే వాళ్ళు ఎవరు కలపలేరండి, ఇంకంతే. వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ. మేబీ ఇంకేమన్నా రిలేషన్ ఉండుండొచ్చు, లేకపోతే వాళ్ళకున్న భయాలు అయి ఉండొచ్చు. మన ప్రయత్నం అయితే మనం చేస్తాము, బట్ వేరాజ్ వాళ్ళకి కనుక ఆనెస్ట్గా ఉండాలి, నా కమిట్మెంట్తో ఉంటాను అని వాళ్ళు కనుక ఒకరికొకరు అనుకున్నట్లయితే కంపల్సరీగా సక్సెస్ అవుతుందండి. ఒక చిన్న పాయింట్ చెప్పి కంక్లూడ్ చేద్దాం సార్. మనం కనుక నిజంగా మన స్పౌజ్ని, ఒక భార్య భర్తను ఏ విధంగా చూసుకోవాలి అంటే, ఒక కన్న తల్లి తన బిడ్డను ఎలా చూసుకుంటుందో కనుక అలా కనుక చూసుకున్నట్లయితే అసలు విడాకులు అనే పదం రాదండి. ఎందుకంటే తల్లి నుంచి బిడ్డను వేరు చేయడానికి విడాకులు లేవు. వేరాజ్ భర్త ఒక భార్యను కనుక తన కన్న కూతురులాగా చూసుకున్నట్లయితే విడాకులకి దారి తీసేటువంటి పరిస్థితులు రావు. మన బిడ్డ అనగానే మనం ఆటోమేటిక్గా వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసేస్తాం. అది ఎంత పెద్ద తప్పు అయినప్పటికీ కూడా అర్థం చేసేసుకుంటాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మ్యారీడ్ లైఫ్. ప్రతి ఒక్కరూ దాన్ని ఆస్వాదించాలని, ఆనందించాలని, సంతృప్తిగా జీవించాలని నా కోరిక.
1: ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరింతవరకు వివాహ పూర్వ అవగాహన శ్రీమతి మారం శ్రీప్రియ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలితగీతం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
3: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
4: చెప్పండి.
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
4: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
3: కానీ ఇది ఎలాగవుతుంది?
4: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
4: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: అంతేనా?
4: అంతే.
3: అర్థమైంది.
4: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.

ఇప్పుడు ఎండ తీవ్రతకు గురి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ ఎండాకాలంలో బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మనతో పాటు గొడుగు లేదా టోపీ లేకపోతే రుమాలు తలకు చుట్టుకొని వెళ్ళాలి. మనతో పాటు తప్పనిసరిగా మంచినీళ్ల సీసా తీసుకుని వెళ్ళాలి. ఎండలకు శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతుంది కాబట్టి ఎక్కువగా ఉప్పు కలిపిన

0: జిగ కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు ఇవి తీసుకుంటూ ఉండాలి. అలాగే వదులైన తెల్లని లేదా లేత రంగు కాటన్ నూలు వస్త్రాలు ధరించాలి. అవసరం అనుకుంటేనే బయటకు వెళ్ళాలి. పిల్లలను, వృద్ధుల మంచినీళ్లు ఎక్కువగా తాగిస్తూ ఉండాలి. బయట నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగకూడదు. ఏసీ గదిలోకి వెళ్లకూడదు, ఎందుకంటే మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత సామాన్య స్థితికి వచ్చే వరకు ఒక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఆ తరువాతే మంచినీళ్లు తాగాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎండ వేడి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
1: ఈనాటి కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల విశ్వసనీయత
0: 90 ఏళ్ల అనుబంధం
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం
1: వినోదం
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి
0: ఆస్వాదించండి ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇంకా డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు గమనిక విన్నారు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు ముందుగా మక్కీ చిత్రం నుంచి కేకే జీ సాహితీ పాడిన పాట వింటారు నీలేష్ మిశ్రా సాహిత్యం

కార్యక్రమంలో తర్వాత ఎంఎస్ ధోని చిత్రం నుంచి అర్మాన్ మాలిక్ పాడిన పాట వింటారు. అమాల్ మల్లిక్ సంగీతం, మనోజ్ ముంతాజిర్ సాహిత్యం.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హిందీ వారి సాహిత్యానికి పంకజ్ ఉదాస్ సాధనా సర్గం పాడిన పాట మోహ్రా చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత ముజసే షాదీ కరోగే చిత్రం నుంచి సోను నిగమ్, అల్కా యాగ్నిక్, షబాబ్ షబ్రి పాడిన పాట వింటారు. జలేస్ షర్వాణి గీతరచ.

0: కిషోర్ కుమార్ పాడిన పాట వింటారు, నమక్ హలాల్ చిత్రం నుంచి.
1: Uh-huh.

अरे तो लो भैया, हम अपने पैरों के ऊपर खड़े हो गए और मिला ली है ताल।

తెలుగు సాహితీ మణిదీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ ఓ గంట సేపు మీతో విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా పంచుకోబోతోంది మీ యువలయ. మీరు సిద్ధమేనా? 866-248-8812 నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలని మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మొదలు పెట్టేసుకుందాం.

అమృతం. యువలయ కార్యక్రమంలో మొదటి ప్రశ్న అడిగేస్తున్నాను. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై నిర్మించిన ప్రసిద్ధ ఆనకట్ట పేరు ఏంటి? సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై నిర్మించిన ప్రసిద్ధ ఆనకట్ట పేరు ఏంటి? ఈరోజు విశేషం ఏంటో తెలిస్తే మెసేజ్ చేయొచ్చు 8662488812 నెంబర్కి. ప్రశ్న ఇంకోసారి, సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై నిర్మించిన ప్రసిద్ధ ఆనకట్ట పేరు ఏంటి?

సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై నిర్మించిన ప్రసిద్ధ ఆనకట్ట పేరు ఏంటి అని అడిగాను. చాలా చాలా మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ. గుడ్ ఈవినింగ్ అండి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. దక్షిణ చిరువోలంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే గుడ్ ఈవినింగ్ అంటూ సోమనాథన్ జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, తాటిపర్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి. ఇంకా అగైన్ నేను ఇంకా అడిగాను కదా, ఆ ప్రశ్నకు కూడా సమాధానం పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతి నగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల టెక్కే నుంచి రామచంద్ర, సువర్ణ కరెక్ట్ ఆన్సర్. బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనిగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. సుమతి ఆత్మకూర్ నంద్యాల జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ అండి, కాకపోతే అది కూడా ఆయనకి ఒక బిరుదుగా ఉండేది. ఆనకట్ట పేరు అయితే మాత్రం అది కాదు. ఖమ్మం నుంచి రాధా కరెక్ట్ ఆన్సర్.

నంద్యాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి. కాకపోతే అది కూడా ఆయనకి ఒక బిరుదుగా ఉండేది. ఆనకట్ట పేరు అయితే మాత్రం అది కాదు. ఖమ్మం నుంచి రాధా కరెక్ట్ ఆన్సర్. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడదల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి, గగన్ పెరుమళ్ళ, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా శుభ సాయంత్రం అంటూ కందిరి గోపినాథ్ సుధారాణి తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎం రావు ఒంగోలు నుంచి, దానికి ఇంకొక పేరుంది, మీరు రాసింది అయితే కరెక్ట్ ఆన్సర్ కాదండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో నల్గొండ జిల్లా చందంపేట మండలం సిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రికోక్, నిహాన్, శ్రీరామ్దాసు కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి నమస్తే గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సీ, సియోనా, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స వీరందరూ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెవ్రలు రామకృష్ణయ్య, సుభాషిణి, ఇంకా వారి కుటుంబ సభ్యులు విష్ణు, కైలాష్, మనోజ్, తరోజ్ వీరందరూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీరలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ, ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. శివశంకర్, సుజాత, నందకిషోర్, భానుప్రకాష్, ఆశ, తీర్థన్, సిండికేట్ నగర్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర, కొవ్వూరు, రాజమండ్రి దగ్గర మీరందరూ పేర్లు అయితే పంపించారు, కానీ ఆన్సర్ కూడా పంపించండి. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు నుంచి విశాల గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్స్ కాలనీ నుండి నల్గొండ జిల్లా దైద త్రివేణి, చిన్మయ్, ప్రీతం వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపుర గ్రామం చిరంజీవి నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కీర్తిక, లితిక, అశ్వని కుమార్, ఉమా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో చెన్న కోటేశ్, చెన్నకేశవరావు అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జి రమేష్ కుమార్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా కుంచి రామ్మూర్తి కుంచివాన్పేట నుంచి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. రేణుక గోపరాజు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మా పద్మావతి కరెక్ట్ ఆన్సర్తో దైద భిక్ష వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి లత, సుహాస్, హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమరి ఉపేంద్రచారి, బ్రహ్మచారి, శ్రీరామ్దాస్ సంజయచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ

నేదునూరు కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వీర కనకారావు వీరభద్రాపురం నుంచి, తెనాల్ నుంచి కుమార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాంగ్ ఆన్సర్ అండి, నాగేంద్రప్ప ఉడేవు మలకుమూరు తాలూకా కర్ణాటక నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో ఫణిరాజ్ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్తో చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట నిజామాబాద్ నుంచి, రాంబాబు, సుశీల, రాజా క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై నిర్మించిన ప్రసిద్ధ ఆనకట్ట పేరు ఏంటి, ఇది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్తో రామకృష్ణ, సుభాషిణి, విష్ణు, కైలాష్, ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గా బాజ్పల్లి హైదరాబాద్ నుంచి. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై నిర్మించిన ప్రసిద్ధ ఆనకట్ట పేరు ఏంటి అని అడిగాను, వచ్చిన మెసేజెస్ అన్నీ చదివేశాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ధవళేశ్వరం ఆనకట్ట, ధవళేశ్వరం బ్యారేజ్. 1861 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆర్థర్ కాటన్కు నైట్హుడ్ అనే బిరుదుతో సత్కరించారు. ఆయన గౌరవార్థం రాజమహేంద్రవరంలో ఒక మ్యూజియంను కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ఆర్థర్ కాటన్ గారి జయంతిని జరుపుకుంటున్నాం. 1803 మే 15వ తేదీన జన్మించిన కాటన్ ధవళేశ్వరం ఆనకట్ట, ప్రకాశం బ్యారేజ్, కేసీ కాలువ నిర్మాణం ద్వారా ఆంధ్రప్రదేశ్లో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేశారు. ఆ సేవలకు గుర్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా రైతులు ఆయనను కాటన్ దొరగా పిలుచుకునేవారు. అదన్నమాట సంగతి. మొదటి ప్రశ్న అయిపోయింది, ఇక రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. యుఎన్జిఏకి ఫుల్ ఫామ్ ఏంటి, యుఎన్జిఏకి ఫుల్ ఫామ్ ఏంటో తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, యుఎన్జిఏకి ఫుల్ ఫామ్ ఏంటి.

యుఎన్జిఏకి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి చూసేద్దాం. ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు ధవళేశ్వరం అంటూ ఎంసీ రెడ్డి అనంతపూర్ నుంచి. ధవళేశ్వరం అంటూ ఇందాక అడిగిన ప్రశ్నకి నందికొట్కూరు నుంచి నాగనవీన్ సౌందర్య ఐ థింక్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి జబ్రుల్ రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల టెక్కే నుంచి రామచంద్ర, సువర్ణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో సోమనాథన్ జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భవన, తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టెల్లి రమేష్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రేణుక, గోపరాజు కడప నుంచి. అశోక్, రమ్య, దినకర్, దేవాంశ, శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, ఇంకా వారి కుటుంబ సభ్యులు విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ధవళేశ్వరం అంటూ ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు ఒంగోలు నుంచి. మీ పేరు కూడా పంపించండి. విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతి నగర్ అనంతపురం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. కరెక్ట్ ఆన్సర్తో సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. రాంబాబు, సుశీల, రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదరూరు కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్ కరెక్ట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమరి ఉపేంద్రచారి, బ్రహ్మచారి, శ్రీరామదాసు, అంజయ్యచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎస్పి నరసింహరాజు, చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి గగన్ పెరుమాళ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్.

కరెక్ట్ ఆన్సర్ పంపించారు బొమ్మిదం లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో పీర్జాది కూడా నుంచి శ్రీనివాస్. మిడతల్ రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కీర్తిక, లితిక, అశ్విని కుమార్, ఉమా నల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్సీ, అశోక్ బాబు, శోభన్ బాబు, సుష్మా, సాయి ప్రకాష్ వీరందరూ. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో మధుసూదన్ రెడ్డి పాపిన్నపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైద భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో నాగేంద్రప్ప ఉడేవు, మలకమూరు తాలూకా, కర్ణాటక నుంచి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ లతా ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గా, బాచుపల్లి హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో రాజన్న, సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ, సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రికోక్, నెహాన్, ఇంకా శ్రీరామదాసు కృపాచారి, భిక్షమాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, రవీంద్రచారి, కొండోజు వెంకటాచారి, నల్గొండ, పద్మ, దేవరకొండ రత్నమాల, కొండోజు భిక్షమాచారి, వీరందరూ ఒక్క ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్తో హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి, చిన్మయ్, ప్రీతం, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబిల వెంకటేశ్వర్లు, లక్ష్మీ, రామకృష్ణయ్య, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, వీరందరూ. హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి సాయిరం, తనుజ, పావని, చిరంజీవి, బృందావనం, పద్మ, శ్రీశ్యామ్, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్తోనే బి శివకుమార్, ముదిరాజ్, బీసీ కాలనీ, నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్తో ఎల్ల సుబ్బారావు, ఆత్మకూరు నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగం వెంకటస్వామి, అన్నయ్య, మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, ప్రియ, రాంగ్ ఆన్సర్ పంపించారు. వీర కనకారావు, వీరభద్రాపురం నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి, యుఎన్జిఏకి ఫుల్ ఫామ్ ఏంటి? జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో కందరి గోపినాథ్, సుధారాణి, తిరుపతి నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో భారతి, కిషోర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదమ్ని, వసుంధర, ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి, వీరందరూ. ఎన్ పార్థసారథి, భరత్ నగర్, సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాంగ్ ఆన్సర్తో జి రమేష్ కుమార్, అనంతపురం నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం, రుద్రాంశ్, దక్షిణ చిరువోల్లంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. శివశంకర్, సుజాత, నందకిషోర్, భానుప్రకాష్, ఆశ, తీర్థన్, జడ్పిహెచ్ హై స్కూల్ యునైటెడ్, ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొమ్మగూడెం నుంచి, తాడేపల్లిగూడెం నుంచి కృష్ణప్రసాద్, రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో తాళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచలి, పశ్చిమ గోదావరి జిల్లా నుండి. రాంగ్ ఆన్సర్ అండి, ఎవరు ఆన్సర్తో పాటు మీ పేరు, చిరునామా కూడా టైప్ చేసి పంపించండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు బత్తిని రవికుమార్, వజ్రపు కొట్టూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని, వీరంతా ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పూజారి

ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. భాస్కర్ రావు శ్రీకాకుళం. కొంచెం రిలేటెడ్గా ఒక పదం పంపించారు, దాని ఫుల్ ఫామ్ ఏంటో కావాలి నాకు. రాంగ్ ఆన్సర్ అండి. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణం శివయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్తో హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్ తనోజ్. కొంచెం కరెక్ట్ ఆన్సర్ దగ్గరగానే ఉంది. నెల్లూరు నుంచి విశాల కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుంచి సమీరా శృతి అభి అన్విత్ వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్ అడగండి. యుఎన్జిఏకి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. నాకు వచ్చిన మెసేజెస్ అన్నీ చదివేశాను. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. యుఎన్జిఏకి ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. తెలుగులో మాట్లాడుకుంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ లేదా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం అని కూడా పిలవచ్చు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందో తెలుసా? న్యూయార్క్. న్యూయార్క్లో ఈ యుఎన్జిఏ ప్రధాన కార్యాలయం ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఒకే వేదికపై చర్చలు జరిపే అత్యున్నత సంస్థగా ఈ యుఎన్జిఏ తన సేవల్ని అందిస్తుంది. అదన్నమాట సంగతి. ఇంకొక మెసేజ్ వచ్చేసింది. ఇంకెవరు పంపించొద్దు ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పేశాను కాబట్టి. రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇక యువలయ కార్యక్రమంలో మూడో ప్రశ్న ఏంటంటే, వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? తెలిస్తే 8662488812 నంబర్కి మెసేజ్ చేయొచ్చు. వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?

వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఇనమడు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్ కుర్తిక మారుతి నగర్ నుంచి, రాంగ్ ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి, పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దగ్గరగా ఉన్న స్పెల్లింగ్స్ అన్నీ తీసుకుంటున్నాను. బొమ్మిదల లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్తో, తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సోమనాథన్ జనార్దనరావు, వనజమ్మ వెంకట భావన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేణుక గోపరాజు కడప నుంచి, రాధ ఖమ్మం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి ఒకసారి చెక్ చేసుకోండి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంక్ష దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో నాగేంద్రప్ప ఉదేవు మలకుమూరు తాలూకా కర్ణాటక నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్, ఆర్ఎస్పి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రమేష్ దొంతి గగన్ పెరుమళ్ళ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ ప్రియా సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్, భారతి కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు విశాల నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు తెనాల్ నుంచి కుమార్ జి రమేష్ కుమార్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రికోక్, నిహాన్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్, శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో తిరుపతి నుంచి కండరి గోపినాథ్, సుధారాణి, మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బి శివకుమార్ ముదిరాజ్ విసి కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్, హ్యాపీ హోమ్స్ కాలనీ నంద్యాల జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయ్, ప్రీతం వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గుడ్ ఈవినింగ్ అంటూ ఒక రకంగా తీసుకోవచ్చు కానీ రాంగ్ ఆన్సర్, తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్జీ, సియోన, నాగట్టి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ వీరందరూ ఇంకా కరెక్ట్ ఆన్సర్తో యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా హుబిల్ల వెంకటేశ్వర్లు, లక్ష్మీ, రామకృష్ణయ్య, ముంత పెద్దన్న, గురుగుండ్ల నుంచి వీరందరూ కరెక్ట్ ఆన్సర్, కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స కరెక్ట్ ఆన్సర్తో పుజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్.

తో పీర్జాది కూడా నుంచి శ్రీనివాస్, లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుమతి, ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, కుంచి రామ్మూర్తి కుంచివాన్పేట నుంచి కరెక్ట్ ఆన్సర్, వీర కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఒంగోలు నుండి సమీరా అన్విత్ రంగారావు పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్గానే తీసుకుంటున్నాను, మేబీ స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు చూసుకోండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురారి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్తోనే దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, దైదభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి, భాస్కర్రావు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా కరెక్ట్ ఆన్సర్తో అశ్విని కుమార్ లితిక కీర్తిక ఉమా నెల్లూరు నుంచి, జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెళ్ళల్లో నుంచి కరెక్ట్ ఆన్సర్, చిలుక నారాయణ అనసూయ యమున జాంగంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టెల్లి రమేష్ కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో శివశంకర్ సుజాత నందకిషోర్ భానుప్రకాష్ తీర్థన్ ఎక్కడి నుంచో కూడా పంపించండి, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్తో బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నిజామాబాద్ జిల్లా తాళ్ళరాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్ విజయలక్ష్మి సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమార్ ఇంకా ఆమని కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎవరు ఒంగోలు నుంచి పుష్పరాజు అంతేనా కరెక్ట్ ఆన్సర్తో సయ్యద్ జాకీర్ భాయ్ మహమ్మద్ రఫీభాయ్ మంగళంపురి ప్రకాష్ ఖాదర్ భాషాభాయ్ ఎస్ఎంఎస్ సర్దార్ భాయ్ కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో నాగనవీన్ సౌందర్య నందికొట్కూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇప్పటిదాకా నాకు అందిన మెసేజెస్ అన్నీ చదివేశాను. వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? వాతావరణ శాస్త్రం లేదా మీటియారాలజీ. మేబీ చివరి ప్రశ్న, బిహెచ్ఐఎంకి ఫుల్ ఫామ్ ఏంటి? బిహెచ్ఐఎంకి ఫుల్ ఫామ్ ఏంటో తెలిస్తే మెసేజ్ చేయండి 866-248-8812 నెంబర్కి. ప్రశ్న ఇంకోసారి, బిహెచ్ఐఎంకి ఫుల్ ఫామ్ ఏంటి?

బిహెచ్ఐఎం కి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి ఓకే శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో ఏం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు? కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం జిల్లా వెస్ట్ గోదావరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, రమేష్ దొంతి గగన్ పెరుమళ్ళ అనంతపురం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్పీ సుబ్రహ్మణ్యం రుద్రాంశ దక్షిణ చిరువల్లం కావనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. లతా ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో సమీరా, అన్విత్, అజయ్, హరిత, రంగారావు, పద్మావతి వీరందరూ పంపించారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సోమనాథన్ జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో ఇందాకడ అడిగిన ప్రశ్నకి వాతావరణ శాస్త్రం అంటూ తాళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఇంకా భారతీ కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్ రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రేణుక, గోపరాజు కడప నుంచి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా, సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో బొమ్మిదెన్ లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరంటే కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్తో పాలెం పోలయ్య, అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అహుబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేంద్ర రెడ్డి.

రామకృష్ణయ్య గురుగుంట్ల నుంచి, ముంత పెద్దన్న మస్తాన్ భాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపల్లి నుంచి వీరందరూ. ఇంకా కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మాణిక్యాలరావు సత్యవతి. కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సీ, శివన, నాగట్ పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బి శివకుమార్ ముద్రాజ్ విసి కాలనీ నంద్యాల నుంచి. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య. ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుంచి. హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్తో బృందావనం పద్మశ్రీశ్యామ్, పావని చిరంజీవి, సాయిరాం తనుజ, శ్రీవత్స, ఇంకా లలిత, మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్తోనే. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టెల్లి రమేష్ కరెక్ట్ ఆన్సర్తో. రవికుమార్ వజ్రప్ కొట్టూరు నుంచి. శ్రీరామ్దాసు, కృపాచారి, భిక్షమాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రికేత్, తంగళ్ళపల్లి రవీంద్రాచారి, కొండోజు వెంకటాచారి, నల్గొండ నుంచి పద్మ, దేవరకొండ రత్నమాల, కొండోజు భిక్షమాచారి వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కందిరి గోపినాథ్, సుధారాణి, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, సుందర, ఇనమడుగు నుంచి తుమ్మా పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైద భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ నుంచి. శివశంకర్, సుజాత, నందకిషోర్, భానుప్రకాష్, తీర్థన్, ఆశ, సిండికేట్ నగర్ నియర్ గవర్నమెంట్ స్కూల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, రమేష్ కుమార్ అనంతపురం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శశాంక్ వెల్లుళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాళ రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని, అభినవ్ వీరందరూ. పుష్పరాజు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శశాంక్, అచ్యుత పంపించారు కానీ ఆన్సర్ పంపించలేదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు. ఓకే, ఇవి మీ దగ్గర నుంచి నాకు అందిన మెసేజెస్ అన్నీ చదివేశాను. భీమ్ అనే పదానికి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అభివృద్ధి చేసిన ఒక జాతీయ డిజిటల్ చెల్లింపుల అప్లికేషన్. ఇది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐని ఉపయోగించి బ్యాంక్ ఖాతాల మధ్య నేరుగా సురక్షితంగా తక్షణమే నగదును బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. అందరూ వాడేదే కాబట్టి చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రెండు మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దాం. పెడన జగనందరావు కాలనీ నుంచి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక కరెక్ట్ ఆన్సర్ పంపించారు దైద ప్రీతం, చిన్మయ్, త్రివేణి, నల్గొండ జిల్లా హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి పేర్లు మాత్రమే పంపించారు. ఇది ఈరోజు యువలయ. మీ అందరికీ పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ, ఆన్సర్ చేసిన కరెక్ట్ ఆన్సర్ చేసిన వారందరికీ, పార్టిసిపేట్ చేసిన వారందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్స్ యూ వన్స్ అగైన్. మీ అందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ఈనాటి సాయంత్ర ప్రసారాలకు స్వాగతం. కార్యక్రమాల్లో ముందుగా విందాం లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు.

లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమంలో మొదటి ఉత్తరం రాస్తున్నవారు బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనుష్, శ్రీకాంత్, కవిత, ఇంద్ర, శ్రీహరి, మంగళమునీంద్ర, ఓబిలేసు, ఈ కిష్టప్ప, శకుంతలమ్మ, రమణమ్మ, ఆదినారాయణమ్మ వీరంతా కోరుతున్నారు దసరా బుల్లోడు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరందరి కోసం విందాం ఘంటసాల పి. సుశీల పాడిన ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్న వారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్. వీరంతా రాస్తున్నారు శ్రీకృష్ణ సత్య చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరందరి కోసం విందాం శ్రీకృష్ణ సత్య చిత్రం కోసం ఘంటసాల జానకి పాడిన పింగళి గీతం.

0: పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: అదే ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
0: ఎందుకు?
1: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
0: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: లే పాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్నవారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్రకుమార్, సాయి ప్రకాష్, విజయకుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా రాస్తున్నారు. రాజకోట రహస్యం చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరందరి కోసం ఘంటసాల పి. సుశీల పాడిన ఈ పాట

ಸುಂದರ ಲಾವಣ್ಯ ರಿಂಕಿ ಭಾನುಶ್ರೀ ಬೇಬಿ ಭವ್ಯಶ್ರೀ ರಿತಿಕಾ ದೇವೇಂದರ್ ಶೋಭಾರಾಣಿ ಅಶೋಕ್ బాబు వీరంతా రాస్తున్నారు రాజకోట రహస్యం చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని వీరందరి కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత విందాం. చిక్కడు దొరకడు చిత్రం నుండి ఒక మంచి పాట, ఘంటసాల పి సుశీల పాడిన పాట. ఈ పాటని వినిపించమని రాస్తున్న శ్రోతలు, అనంతపురం జిల్లా తాటిచెర్ల గ్రామం నుండి ఉదయశంకర్, కరణం రుద్రయ్య, నాగరత్నమ్మ, యనమల వెంకటేషు, వెంకటలక్ష్మి, వెంకటరాముడు, పూజారప్ప వీరందరి కోసం విందాం చిక్కడు దొరకడు చిత్రం నుండి ఈ పాట.

0: ముద్దుగా
1: సహబాస్
0: ముద్దు ముద్దుగా పలికితే ముచ్చాలు రాలు.

0: ఏ దొంగ దోచునో ఎవరికి తెలుసు?
1: వరే వరే వరే వరే వరే
2: ఏ దొంగ దోచునో ఎవరికి తెలుసు? ఏ దొంగ

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: లే పాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్నవారు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా రాస్తున్నారు. శక్తి చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని వీరందరి కోసం విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు విందాం యువవాణి యువజనుల కార్యక్రమం.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో సిఏ కోర్స్ యువత భవిష్యత్తుకు భరోసా గురించి శ్రీ కె మాధవరావు గారితో పరిచయం వింటారు.
1: ఇంటర్మీడియట్ అయ్యిందంటే చాలు, బీటెక్ ఎక్కడ చదువుతారు, ఐఐటీలా లేకపోతే మంచి ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడున్నాయి, యూనివర్సిటీలు ఎక్కడున్నాయి, ఆ స్టేట్కి పంపిద్దామా, ఈ స్టేట్కి పంపిద్దామా, కాదంటే మెడిసిన్, మరీ విద్యార్థి బాగా చదువుకోగలంటే మెడిసిన్కి పంపిద్దాం, ఇదే ఆలోచన తల్లిదండ్రులకున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో గత 4-5 సంవత్సరాలుగా సిఏ కోర్సు పట్ల కూడా తల్లిదండ్రుల్లో అలాగే విద్యార్థుల్లో మొగ్గు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సిఏలో వచ్చిన మార్పులు, దీని పట్ల ఆదరణ ఎలా ఉంది, ఆ వివరాలు తెలుసుకోవడానికి అనంతపురం పట్టణంలోని నలంద సిఏ అకాడమీ ప్రిన్సిపల్ కేతినేని మాధవరావు గారిని మన స్టూడియోకి ఆహ్వానించాం. నమస్కారం అండి మాధవరావు గారు.
2: నమస్తే అండి.
1: సిఏ గురించి మీతో ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాం అండి. మరి దాని గురించి అసలు ఈ సిపిటి అంటే ఏంటి, దానికి అడ్మిషన్స్ ఎలా ఉంటాయి, ఎలా తీసుకెళ్ళాలా, అనంతరం మార్పులు ఏమొచ్చాయి అవి కూడా చెప్పుదురు. కానీ ముందు అసలు సిపిటి గురించి ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎవరు రాయొచ్చు, ఇంటర్మీడియట్తో పాటే రాయాలా లేదా ఇంటర్ అయిన తర్వాత రాస్తే ఉంటుందా, దాని లాభ నష్టాల గురించి కొద్దిగా తెలియజేస్తారా.
2: ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు చేయటం అనేటటువంటిది జరుగుతుందండి. చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో మెయిన్గా 3 భాగాలు ఉంటాయి. మొట్టమొదటిది సిపిటి అంటారు, కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారండి. ఇది క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు 2వ అంచె అయినటువంటి ఐపీసీసీకి వెళ్తారు, ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్స్ అంటారు. అది కంప్లీట్ అయిన తర్వాత ఆర్టికల్స్ అనేటటువంటివి 3 సంవత్సరాలు ఒక ప్రాక్టీస్డ్ చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర చేసి సిఏ ఫైనల్ ఎగ్జామినేషన్స్కి వెళ్తారు. ఇలా సిఏని 3 భాగాలుగా మనం విభజించవచ్చు. మొట్టమొదటిది సిపిటి, 2వది ఐపీసీసీ, 3వది సిఏ ఫైనల్. సిపిటి కోర్సు చేయాలి అని అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయి ఉండాలి. ఏ విద్యార్థి అయినా సరే ఇంటర్మీడియట్లో ఎంపీసీ నుంచి కానీ, బైపీసీ నుంచి కానీ, హెచ్ఈసి, సిఈసి, సైన్స్, ఆర్ట్స్ ఏ గ్రూప్ నుంచి అయినా సరే ఇంటర్మీడియట్ మినిమం క్వాలిఫై ఉన్నటువంటి ప్రతి విద్యార్థి సిఏలో సిపిటి రాయడానికి అర్హత ఉంటుంది.
1: దానికి ఏమైనా మార్కులు ఏమైనా ఉన్నాయంటే కనీస మార్కులు ఎన్ని వచ్చి ఉండాలి ఇంటర్లోనే?
2: ఏమి లేదండి, ఇంటర్మీడియట్ క్వాలిఫై అయినటువంటి ప్రతి విద్యార్థి సిఏలో మొదటి అంచె సిపిటి రాయడానికి అర్హత లభించినట్లే. కాకపోతే ఈ సిపిటి రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి 10th క్వాలిఫై అయిన దగ్గర నుంచి ఎప్పుడైనా చేసుకోవచ్చు. 10th పాస్ అయిన తర్వాత ఇమీడియట్గా కానీ లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కానీ, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ అనేటటువంటిది చేసుకోవచ్చు. కానీ పరీక్షకి అర్హత సాధించాలంటే మాత్రం ఇంటర్మీడియట్ ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలి. సిపిటీలో ఎలా ఉంటుంది, పరీక్ష వాతావరణం ఎలా ఉంటుంది, అందులో అడిగేటటువంటి క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్కులకు ఉంటాయి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటర్మీడియట్లో మనం ఏ గ్రూప్ తీసుకుంటే తేలికగా గెటాన్ అవ్వచ్చు అనేటటువంటిది 10th క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థి ఆ సమయంలోనే డిసైడ్ చేసుకుంటే సిఏ పూర్తి చేయటం చాలా తేలిక. ఎందుకంటే కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 200 మార్కులకు ఉంటుంది. ఇది ఇండియా వైడ్గా జరిగేటటువంటి పరీక్ష.
1: ఏ సమయంలో ఉంటుందండి ఈ పరీక్ష సహజంగా?
2: జనరల్గా ప్రతి సంవత్సరం జూన్ 2వ ఆదివారం, డిసెంబర్ 2వ ఆదివారం జరుగుతుంది.
1: 2 సార్లు సంవత్సరం
2: జనరల్గా. ఇది ఐసీఐ వాళ్ళు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిసైడ్ చేసినటువంటి షెడ్యూల్. ఇది ప్రతి సంవత్సరం జూన్ 2వ ఆదివారము మరియు డిసెంబర్ 2వ ఆదివారం ఉంటుంది. ఈ 200 మార్కుల పేపర్కు కాను మనం పరిశీలించినట్లయితే 2 పేపర్లు, మార్నింగ్ ఒక 100 మార్కుల

0: పేపరు, ఈవినింగ్ ఒక 100 మార్కుల పేపరు. ఆ 100 మార్కుల పేపర్లో మార్నింగ్ జరిగేటటువంటి దాంట్లో అకౌంటెన్సీ మీద 60 మార్కులు ఉంటాయండి. ప్రతి బిట్కి 1 మార్క్ ఇస్తారు కరెక్ట్ చేస్తే. ఒకవేళ రాంగ్ ఆప్షన్ చేసినట్లయితే నెగిటివ్ మార్కింగ్ 1/4 కూడా కట్ అవుతుంది. అంటే ఆ 1 మార్క్ పోతుంది ప్లస్ 0.25 మార్క్స్ అదనంగా కట్ అవుతాయి.
1: అంటే మల్టిపుల్ ఆబ్జెక్టివ్,
0: మల్టిపుల్ మార్నింగ్ పేపర్లో అకౌంటెంట్స్కి 60 మార్క్స్, లాకు మర్కంటైల్ లా అంటారు 40 మార్క్స్, ఈ రెండు కలిపి 100 మార్కులకు ఉంటాయి. ఈవినింగ్ జరిగే 100 మార్కుల దాంట్లో ఎకనమిక్స్ ఒక 50 మార్కులు, మిగిలిన మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ కలిపి క్వాంటిటేటివ్ యాటిట్యూడ్ అంటారు ఆ పేపర్ని, అదొక 50 మార్కులకు ఉంటుంది. సో మార్నింగ్ 100 మార్కులు, ఈవినింగ్ 100 మార్కులు కలిపితే 200 మార్కుల పేపర్కి. ఒక విద్యార్థి క్వాలిఫై అవ్వాలి అనంటే మినిమం 50% ఆఫ్ టోటల్ మార్క్స్, అంటే 200 మార్కులకు కాను 100 మార్కులు వచ్చి ఉండాలి. ఈ 100 మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థి సిపిటి నుంచి నెక్స్ట్ స్టేజ్ ఐపీసీసీకి అర్హత లభించినట్లే. ఈ 100 మార్కులు రావటంలో కూడా ఓవరాల్గా 100 మార్కులు వస్తూ ప్రతి పేపర్లో మినిమం 30% మార్కులు సాధించాలి. అంటే అకౌంటింగ్ పేపర్ చూసినట్లయితే 60 మార్కులకు కాను 30% అంటే 18 మార్కులు ప్లస్ ఉండాలి. లాలో 40 మార్కులకు కాను 12 మార్కులు ప్లస్ ఉండాలి. ఎకనమిక్స్ 50 మార్కులకు కాను 15 మార్కులు ప్లస్ ఉండాలి. అలానే లాస్ట్ పేపర్ క్వాంటిటేటివ్ యాటిట్యూడ్లో కూడా మీకు 50 మార్క్స్ గాను 15 మార్క్స్ ప్లస్ ఉండాలి.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మొగ్గు ఎక్కువ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ వైపే ఉంది. ఒక చివరి పేపర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ తప్పితే మిగతా అన్ని ఆర్ట్స్ సబ్జెక్ట్సే ఉన్నాయి. అది కూడా 10th మ్యాథ్స్ అయిన విద్యార్థి రాయగలిగిన స్థాయిలోనే ఉంటుంది అనుకుంటున్నాను.
0: ఎస్ ఎస్. కాబట్టి ఈ పేపర్ కనుక మనం గమనించినట్లయితే ఒక విద్యార్థి ఖచ్చితంగా సిఏ చేయాలనుకుంటున్నటువంటి విద్యార్థి ఇమీడియట్ గా ఒక అవగాహనకు రావచ్చు. అందులో అకౌంటెన్సీ, మ్యాథమెటిక్స్,
1: నెక్స్ట్
0: స్టాటిస్టిక్స్, ఎకనమిక్స్, మేజర్గా 60 మార్కులు అకౌంటెన్సీ, 50 మార్కులు ఎకనమిక్స్, 110 మార్కులు ఉన్నటువంటి గ్రూప్ను మనం గమనించినట్లయితే ఎంపీసీ, ఎంఈసి, సిఈసిలో మొగ్గు ఖచ్చితంగా ఎంఈసి సిఈసికే ఉంటుంది. కాబట్టి 10th పాస్ అయినటువంటి ప్రతి విద్యార్థి ఇమీడియట్గా ఇంటర్మీడియట్లో ఆర్ట్స్ గ్రూప్లో కనుక జాయిన్ అయితే వచ్చేటటువంటి అడ్వాంటేజ్ బేసిక్ ఫౌండేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత పై అంచెలకు వెళ్ళిన తర్వాత కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం జనరల్గా ఎంపీసీ చేసినటువంటి ప్రతి విద్యార్థి కూడా సిఏ చేయొచ్చు అంటాం, తప్పులేదు చేయొచ్చు. కానీ 10th అయిపోయిన ఇమీడియట్గా ఇంటర్మీడియట్లో ఆర్ట్స్ తీసుకున్నటువంటి విద్యార్థికి ఫౌండేషన్ ఎక్కువగా ఉంటుంది. సైన్స్ గ్రూప్ నుంచి వచ్చినటువంటి విద్యార్థికి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సిపిటి కోసం అని అకౌంటెన్స్, ఎకనమిక్స్, మ్యాథ్స్, స్టాట్తో పాటు ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది. మోరోవర్ ఇంటర్మీడియట్లో ఆర్ట్స్ తీసుకున్నటువంటి విద్యార్థి ఇంటర్మీడియట్ పరీక్షల్ని జనరల్గా మార్చిలో కంప్లీట్ చేసుకుంటాడు. ఇమీడియట్గా ఐసీఏ నిర్వహించేటటువంటి జూన్లోనే సిపిటి క్వాలిఫై అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సైన్స్ విద్యార్థి అయినట్లయితే మార్చిలో ఎంపీసీ గ్రూప్ నుంచి క్వాలిఫై అయ్యి ఇమీడియట్గా జూన్లో సిపిటి క్వాలిఫై అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఆ విద్యార్థి మళ్ళీ డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక సైన్స్ ఇంటర్మీడియట్ గ్రూప్ నుంచి పాస్ అయినటువంటి విద్యార్థికి ఆర్ట్స్ ఇంటర్మీడియట్ గ్రూప్ నుంచి పాస్ అయినటువంటి విద్యార్థికి ఒక 6 నెలలు తేడా ఉంటుంది. ఆర్ట్స్ తీసుకున్నటువంటి విద్యార్థి మొట్టమొదట ఇంటర్మీడియట్తో పాటు జూన్లోనే ఫినిష్ చేసుకొని సిపిటి నుంచి ఐపీసీసీకి రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మనం
1: ఐపీసీసీ గురించి అంటే అవి ఎలా ఉంటాయి, దాని సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, అవి వాటికి ఏమైనా సపరేట్గా కోచింగ్ ఇస్తారా?
0: ఐపీసీసీ అని అంటే మెయిన్గా ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్స్ అంటారండి దాన్ని. మనం సిపిటితో కంపేర్ చేసినట్లయితే సిపిటి అంతా మల్టిపుల్ ఆప్షన్స్ బేస్డ్ క్వశ్చన్ పేపర్ ఉంటే ఐపీసీసీకి వచ్చేసరికి 100% డిస్క్రిప్టివ్లోకి ఎంటర్ అవుతారు. రెండు గ్రూపులు ఉంటాయి, మొదటి గ్రూప్లో 4 పేపర్లు, రెండో గ్రూప్లో 3 పేపర్లు. ఈ 7 పేపర్లు ఒక్కొక్క పేపర్కి 100 మార్కులు ఉంటాయండి. 700 మార్కులు డిస్క్రిప్టివ్లోనే రాయాలి. ప్రతి విద్యార్థి ఈ 7 పేపర్లను ఒకేసారి అటెంప్ట్ చేయొచ్చు లేదా 2 విడతలుగా కూడా అటెంప్ట్ చేయొచ్చు. జనరల్గా ఈ ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయి అని అంటే సిపిటి క్వాలిఫై అయిపోయిన తర్వాత జూన్లో క్వాలిఫై అయినటువంటి విద్యార్థి 9 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ జరుగుతుంది. ఇది కూడా ప్రతి సంవత్సరం 2 సార్లు ఉంటుంది, మే మరియు నవంబర్లో.
1: దానికి 9 నెలలు గ్యాప్ పెట్టాడు జూన్కి డిసెంబర్.
0: జనరల్గా సిపిటి అనేది జూన్ డిసెంబర్ అయితే ఇదేమో మే నవంబర్, నెక్స్ట్ మే నవంబర్. మేలోనైనా అటెంప్ట్ చేయొచ్చు, నవంబర్లోనే అటెంప్ట్ చేయొచ్చు. ఈ 7 పేపర్లు మేలోనైనా అటెంప్ట్ చేయొచ్చు లేదు 4 పేపర్లు మేలో అటెంప్ట్ చేసి మిగతా 3 పేపర్లు నవంబర్లో అటెంప్ట్ కూడా చేయొచ్చు. ఐపీసీసీలో క్వాలిఫై కావాలి అని అంటే ప్రతి 100 మార్కుల పేపర్లో కనీసం 40% సాధించాలి. ఒకసారి మనం సిపిటిని గుర్తు చేస్తే అక్కడ 30% మినిమం అగ్రిగేట్ అయితే, మినిమం పాస్ మార్క్ అయితే, ఇక్కడ 40% అనేది మినిమం అవుతుంది. ఓవరాల్గా చూసినట్లయితే మళ్ళీ 50% రావాలి. ఉదాహరణకు ఒక విద్యార్థి గ్రూప్ 1 మాత్రమే అటెంప్ట్ చేస్తున్నాడు అని అనుకుందాం. గ్రూప్ 1లో 4 పేపర్లకి మొత్తం 400 మార్కులకు కాను అగ్రిగేట్ వచ్చి 200 మార్క్స్.

0: ఆర్ఆర్ 200+ ఎంత వచ్చినా ఐపీసీసీ గ్రూప్ 1 క్వాలిఫై అయినట్టే. కండిషన్, ఒక్కొక్క సబ్జెక్టులో 40% వచ్చి ఉండాలి. జనరల్గా ఇక్కడ ఒక అపోహ ఉంది, ఏదైనా ఐపీసీసీలో ఒక సబ్జెక్టులో గనక 40% కంటే తక్కువ వచ్చినట్లయితే అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవుతారు కాబట్టి మళ్ళీ రాయాలి, సిఏ అనేది చాలా కష్టమైనటువంటి కోర్సు అనేటటువంటిది జనాల్లో ఎక్కువగా ఉండేటటువంటి అభిప్రాయం. తల్లిదండ్రులకి మరియు విద్యార్థులకి ఇక్కడ విజ్ఞప్తి ఏమిటంటే అది నిజం కాదు. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు మారిన ఐసీఏ షెడ్యూల్ ప్రకారం ఎవరైనా విద్యార్థి ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయితే అన్నీ ఫెయిల్ అవుతాడా కాదా అనేటానికి ఎలా నిర్ణయం తీసుకుంటారు అనంటే, ఏ సబ్జెక్టులోనైతే 60% లేదా ఎక్కువ ఉండేటటువంటి దాన్ని ఎగ్జెంప్షన్ ఇస్తారు, అవి రాయక్కర్లేదు. ఉదాహరణకి ఏ అనేటటువంటి విద్యార్థి ఐపీసీసీ గ్రూప్ 1లో 4 పేపర్లకి మార్కులు ఇలా సాధించాడని అనుకుందాం. ఒక పేపర్లోనేమో 80 మార్కులు, మరొక పేపర్లో 70 మార్కులు, మరొక పేపర్లో 60 మార్కులు, మరొక పేపర్లో 50 మార్కులు. ఇక్కడ మనం చూసినట్లయితే అన్నీ 40 దాటాయి, ఓవరాల్గా 50% కూడా దాటాయి కాబట్టి అన్నీ క్వాలిఫై అయినట్టే లెక్క. ఇదే విద్యార్థికి ఒక పేపర్లో 40కి బదులుగా 35 అలా వచ్చాయని అనుకోండి, అన్నీ ఫెయిల్ అయినట్టు కాదు, 60% కంటే పైన ఉన్నవన్నీ పాస్ అయినట్టుగా తీసుకుంటారు. ఏవైతే 60 కంటే బిలో ఉన్నవి మాత్రమే ఫెయిల్ అయినట్టుగా ఉండి నెక్స్ట్ నవంబర్కి రాయడానికి అవకాశం ఇస్తుంది. సేమ్ గ్రూప్ 2లో కూడా ఇలానే ఉంటుంది. 3 పేపర్లు ఉంటాయి, 3 పేపర్లకు 300 మార్కులు ఉంటాయి, మినిమం 150 రావాలి, ప్రతి దాంట్లో 40%+ రావాలి, ఎగ్రిగేట్ వచ్చి 150+ రావాలి. బాగా నేను కష్టపడేటటువంటి విద్యార్థి ఉండి 7 పేపర్లు ఒకేసారి రాసినట్లయితే 700 మార్కులకి 350 దాటితే సరిపోతుంది. ఇలా 9 నెలల కాలం తర్వాత సిపిటి కంప్లీట్ అయిపోయి 9 నెలల కాలం తర్వాత ఐపీసీసీ పూర్తి చేసుకోవచ్చు. వన్స్ ఐపీసీసీ పూర్తి అయిపోయిన తర్వాత మ్యాక్సిమం స్టూడెంట్ అనేటటువంటి వాడు ఎగ్జామ్స్ నుంచి దూరంగా జరుగుతాడు. తర్వాత 3 సంవత్సరాల పాటు ఎవరైతే ఐపీసీసీ 2 గ్రూపులు క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు కానీ కేవలం 1 గ్రూపు క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు కానీ ఆర్టికల్షిప్కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇక్కడ 2 గ్రూపులు కంప్లీట్ అయితేనే ఆర్టికల్షిప్ వస్తుంది అనేటటువంటి నిబంధన ఏమీ లేదు. 2 అయితే మంచిది, 1 అయినా కూడా ఆర్టికల్షిప్కి క్వాలిఫై అవుతారు.
1: మరి మిగతా పార్ట్ 2 ఎప్పుడైనా రాసుకోవచ్చు,
0: ఆర్టికల్షిప్ చేస్తూ రాసుకోవచ్చు ఆర్టికల్షిప్. మరి ఆర్టికల్షిప్ ఎవరి దగ్గర చేయాలి? ప్రాక్టీస్డ్ చార్టెడ్ అకౌంటెంట్స్ దగ్గర చేయాలండి. జనరల్గా ప్రతి చార్టెడ్ అకౌంటెంట్ మినిమం 3 నుంచి 4 5 పిల్లలకి ప్రాక్టీసింగ్ ఇస్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మొత్తం ఇంటర్మీడియట్ తర్వాత మనము సిపిటి ఇంటర్మీడియట్ తోటే కంప్లీట్ చేసుకొని జస్ట్ 9 నెలల తర్వాత ఐపీసీసీ కంప్లీట్ అయిపోయింది. అంటే జనరల్గా మనం కంపేర్ చేస్తే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అని అనుకుంటాం. ఆ తర్వాత నుంచి ఆర్టికల్స్ జాయిన్ అయినటువంటి మొదటి రోజు నుంచి ప్రతి నెలకి మినిమం 3000 నుంచి ఆ ఏరియాను బట్టి 8000 వరకు 15000 వరకు కూడా
1: చార్టెడ్ అకౌంటెంట్ వీళ్ళకి ఆన్బోర్డింగ్ ఇస్తారు.
0: అంటే బేస్డ్ ఆన్ ద సిటీ, బేస్డ్ ఆన్ ద టౌన్, అనంతపురంలో మినిమం 3000 అట్లా ఇవ్వటం జరుగుతుంది. కొంతమంది 2000 ఇస్తారు, బెంగళూరుకి వెళ్తే కొంతమంది 5000 ఇస్తారు, కొంతమంది 8000 ఇస్తారు. అంటే మనం స్టడీ చేస్తున్నప్పుడే ఎర్నింగ్ అనేటటువంటిది ఈ కోర్సులో ఉండేటటువంటి ఒక గొప్ప లక్షణం. మనకి ఏ కోర్సులో చూసినా సరే ఫీజులు మనం కట్టడమే ఉంటుంది తప్ప ఈ కోర్సులో మాత్రమే 3 సంవత్సరాల పాటు ఆర్టికల్షిప్ ట్రైనింగ్లో ఉన్నంత కాలం మనకి స్టైఫండ్ రూపంలో మినిమం 3000 నుంచి 8000 వరకు సంపాదించుకోవచ్చు. ఈ 3 సంవత్సరాల కాలంలో ఒకవేళ గ్రూప్ 2 మిగిలినట్లయితే దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఈ 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత సిఏ ఫైనల్ ఎగ్జామినేషన్ అనే చివరి దశకు వస్తాం. సిఏ ఫైనల్ ఎగ్జామినేషన్లో మళ్ళీ ఇంతకుముందులాగానే 2 గ్రూపులు ఉంటాయి. తేడా ఏమిటి అంటే గ్రూప్ 1లో 4 పేపర్స్, గ్రూప్ 2లో కూడా 4 పేపర్స్ ఉంటాయి. ఈ 8 పేపర్లకు 800 మార్కులు, మొదటి గ్రూపే రాసినట్లయితే 400 మార్క్స్కి 200 రావాలి, 2 గ్రూపులు కలిపి రాసినట్లయితే 800కి 400 రావాలి. సేమ్ క్వాలిఫికేషన్ స్టైల్ అలానే ఉంటుంది, 40% మినిమం రావాలి, ఎగ్రిగేట్ వచ్చి 50 రావాలి.
1: బాగుందండి. మరి సిఏ మీరు అన్నట్లు 3 దశలు కూడా కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళకి జాబ్ ప్రాస్పెక్టస్ ఎట్లుంటాయి?
0: సిఏ పూర్తయినటువంటి విద్యార్థి 2 రకాలుగా స్థిరపడొచ్చండి. సిఏ కంప్లీట్ అవగానే జనరల్గా జాయింట్ స్టాక్ కంపెనీస్లో 100% ప్లేస్మెంట్ ఉంటుంది. 100% సిఏ క్వాలిఫై అయినటువంటి విద్యార్థి ఖాళీగా ఉన్నటువంటి చరిత్రలో లేదు. 100% ప్లేస్మెంట్స్ ఉంటాయి. మినిమం 50,000 నుంచి నెలకి 1,00,000 రూపాయల వరకు ఎర్నింగ్స్ ఉంటాయండి
1: బిగినింగ్లోనే.
0: ఒకవేళ మనము అలా జాయింట్ స్టాక్ కంపెనీస్కి వెళ్లకుండా సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవాలనేటటువంటి ఆలోచన ఉండేటటువంటి వాళ్ళు కూడా ఇండివిజువల్గా ఇంటి దగ్గరనే ఒక చిన్న రూమ్లో ఉండి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వాళ్ళు ట్యాక్స్ సంబంధించి, ఆడిటింగ్ సంబంధించి, షేర్ హోల్డింగ్ సంబంధించినవి, ఇవి మన క్లయింట్స్ని బట్టి మన ఇన్కమ్ మినిమం 40,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది ప్రాక్టీస్ చేసిన. జస్ట్ లైక్ ఏ డాక్టర్ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళొచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
1: ఇట్లా మీరు ఇప్పుడు అనంతపురంలో దరిదాపు 3 సంవత్సరాల నుంచి కోచింగ్ ఇస్తూ ఉంటుంది, 4వ సంవత్సరం అంటున్నారు, మరి ఎలా ఆదరణ ఎలా ఉంది, విద్యార్థులు ఎలా వస్తున్నారు, మీ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తున్నారు?

0: చాలా బాగుందండి. జనరల్గా సీఏనే ఖచ్చితంగా చేయాలనేటటువంటి పేరెంట్సు అంబిషను పిల్లల కోరిక కలిసి మెయిన్గా ఇంజనీరింగ్ నుంచి డైవర్షన్ ఎక్కువగా ఉంది. సైన్స్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ నుంచి కూడా ఎంపీసీ చేసినటువంటి విద్యార్థులు కూడా సిఎసిపిటి కోచింగ్కి వస్తున్నారు. మేము 2010లో మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. స్థాపించినటువంటి మొట్టమొదటి సంవత్సరమే 2010లోనే జాతీయ స్థాయిలో 7వ ర్యాంక్ సాధించడం జరిగింది. ఇక్కడ పామిడి దగ్గర కాళాపురంలో ఉండేటువంటి విద్యార్థి రవీంద్ర రెడ్డి అని. ఇమీడియట్గా 2013లో మళ్ళీ సేమ్ అదే ఆల్ ఇండియాలో జాతీయ స్థాయిలో మరలా మరోసారి 7వ ర్యాంక్ సాధించడం
1: గొప్ప విషయం. ఇది ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్లో జాతీయ స్థాయి ర్యాంక్ రావడం అనేది చెప్పుకోదగ్గ విషయం.
0: జనరల్గా ఇక్కడ సిపిటి ఆల్ ఇండియా ఇచ్చే ర్యాంకులు కూడా కేవలం మొదటి 10 మందికే ఇస్తారండి ర్యాంకులు. ఆ 10 మంది సపోజ్ 40 మంది ఉండొచ్చు, 30 మంది ఉండొచ్చు, ఒకళ్ళు నాగపూర్ ఉండొచ్చు, కాశ్మీర్ ఉండొచ్చు, నెక్స్ట్ గుజరాత్ నుంచి ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, అనంతపురం విద్యార్థి, పామిడి విద్యార్థి ఒకసారి రావటం జరిగింది. 2013లో కూడా మరలి అనంతపురం టౌన్కు సంబంధించినటువంటి విద్యార్థి రావటం జరిగింది. ఆల్ ఇండియా 7వ ర్యాంక్ కేవలం బాగా చదివే వాళ్ళు వస్తారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని అనుకోవచ్చు. అలానే కాదు, ఇప్పటి వరకు 184 మంది నలంద సిఏ అకాడమీ అనంతపురం నుంచి సిఏసిపిటి నుంచి ఐపీసీసీకి చేరడం జరిగింది,
1: క్వాలిఫై అయినారు.
0: ఎస్
1: మాధవరావు గారు, మరి చివరిగా ఈ సిఏసిపిటి ఈ కోర్సు చేయాలనుకుంటున్న వారికి మీరు ఇచ్చే సూచన ఏమైనా ఉందా?
0: కేవలం మెరిట్ స్టూడెంట్స్ మాత్రమే సిఏ చేయగలరు, బిలో యావరేజ్ స్టూడెంట్స్ సిఏ చేయలేరు అనేటటువంటి అపోహ వద్దండి. అందరూ చేయవచ్చు. ఒకవేళ నిజంగానే బిలో యావరేజ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా సిపిటి పూర్తి చేసి ఐపీసీసీలో ఒక గ్రూప్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్టికల్స్ 3 సంవత్సరాలకు బదులుగా 1 ఇయర్ కంప్లీట్ చేసి కూడా అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ సంపాదించవచ్చండి. ఈ అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ సంపాదించినటువంటి వాళ్ళని సెమీ చార్టెడ్ అకౌంటెంట్గా పిలుస్తారు. వీళ్ళకి మినిమం సంవత్సరానికి 18,000 నుంచి 30-40,000 వరకు శాలరీ ఉంటుంది. అంటే ఇక్కడ వీళ్ళకి చూసినట్లయితే ఇంటర్మీడియట్ తర్వాత జస్ట్ ఐపీసీసీలో 1 గ్రూప్, అంటే 9 నెలల కాలం, 1 ఇయర్ ఆర్టికల్షిప్, అంటే ఇంటర్మీడియట్ తర్వాత 2 ఇయర్స్లోనే ఏటీసీ సర్టిఫికెట్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఐపీసీసీ 2 గ్రూపులు కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు, 3 సంవత్సరాలు ఆర్టికల్షిప్ చేయాల్సినటువంటి అవసరం లేదు, సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇలా ఏటీసీ సర్టిఫికెట్ తీసుకుని కూడా కంపెనీస్లో మంచి శాలరీస్ తీసుకోవచ్చునండి.
1: బాగుందండి మాధవరావు గారు. మరి చాలామంది విద్యార్థులు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ అనుకుంటూ ఆ కోర్సులు కంప్లీట్ చేసి జాబ్స్ దొరక వెయిట్ చేస్తూ ఉంటున్నారు. ఆ సందర్భంలో మరి ఈ సిఏ కోర్సులో ఉపాధి అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కాబట్టి ఈ కోర్సు పట్ల మొగ్గు చూపుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే.
0: నమస్తే అండి.
2: మీరింతవరకు సిఏ కోర్సు యువత భవిష్యత్తుకు భరోసా శ్రీ కె మాధవరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీ జి బాలపోతన్న గారు పాడిన పాటలు.

శ్రీ జి బాలపోతన్న పాడిన పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ప్రాజెక్టులు దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ ఆశయాలకు అనుగుణంగా రాష్టంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. దక్షిణ బంగాళాఖాతం ప్రాంతంలోని పరిస్థితులు నైరుతి రుతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అలాగే డిఫెన్స్ రంగంలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హెచ్ఎఫ్సీఎల్ సంస్థలకు చెందిన ప్రాజెక్టుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. కర్నూలు డ్రోన్ సిటీలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వివిధ డ్రోన్ ప్రాజెక్టులకు కూడా వారు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కీలకమైన ఏఎంసీఏ ప్రాజెక్టు రావడంతో పుట్టపర్తి దేశం గర్వించే వ్యూహాత్మకమైన రక్షణ కేంద్రంగా మారుతుందని అన్నారు. 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి నుంచి మన దేశ రక్షణ రంగం యొక్క సామర్థ్యాన్ని చాటుతుంది. 15,803 కోట్లతో ఫైనల్ గా 650 ఎకరాలతో పుట్టపర్తి ఒక టౌన్షిప్ వస్తుంది. 7,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్వదేశీ సాంకేతికతో యుద్ధ విమానాన్ని తయారు చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యమైన లక్ష్యం. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశ భద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడలేమని, అందుకే ఆత్మనిర్భరత అనేది ఓ కీలకమైన అంశమని పేర్కొన్నారు. 4 డిఫెన్స్ కంపెనీలకు శంకుస్థాపన, కర్నూలు డ్రోన్ సిటీలో 8 కంపెనీలకు శంకుస్థాపన చేశామని చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టులన్నీ మన స్వదేశీ తయారీతో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. 15,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడితో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఇలాంటి కేంద్రాలు కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉన్నాయని రక్షణ మంత్రి తెలియజేస్తూ,
2: ఆజ్ ఇస్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ మే 4 ప్రముఖ ప్రాజెక్ట్స్ ప్రారంభ హో రహే హై. ఇస్కే అలావా 8 డ్రోన్ కంపెనీయో కా ఏక్ సమూహ మిల్కర్ కర్నూల్ మే ఏక్ డ్రోన్ సిటీ భీ ఎస్టాబ్లిష్ కర్ రహా హై. आज यहां एरोनॉटिकल डेवलपमेंट एजेंसी यानी एडीए के 5th जनरेशन एडवांस्ड मीडियम कंबैट एयरक्राफ्ट के लिए कोर इंटीग्रेशन और फ्लाइट टेस्टिंग सेंटर की फाउंडेशन स्टोन रखी गई है.
0: सर आर्थर काटन ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఈ రోజు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి ఘనంగా నివాళులర్పించారు. ముందు చూపుతో ధవళేశ్వరం, కృష్ణా బ్యారేజీలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కాలువల నిర్మాణాలు చేసిన మహానుభావుడు కాటన్ అని కొనియాడారు. ధవళేశ్వరం బ్యారేజ్కు 117 కొత్త గేట్ల ఏర్పాటు కోసం 150.09 కోట్ల రూపాయలు కేటాయించామని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని చెప్పారు. గోదావరి డెల్టా ప్రక్షాళన కోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే పూర్తయిందని, ఆ సర్వే ఆధారంగా డీపీఆర్ తయారు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. సత్యసాయి జిల్లా దేశానికే రక్షణ శక్తికి నయా కేంద్రంగా తయారవుతుందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. పుట్టపర్తిలో ఈ రోజు జరిగిన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, రాయలసీమకు రక్షణ ప్రాజెక్టులు వచ్చాయని, పెద్ద ఎత్తున

0: ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అతి తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టును సాకారం చేశామన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టు రాకతో ఉమ్మడి అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రలో చిన్నారుల చదువులు ప్రాజెక్టు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యా విప్లవానికి నాంది పలుకుతుందని మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ సూర్యకుమారి తెలిపారు. విజయవాడలోని ఇరిగేషన్ కాంపౌండ్ కార్యాలయంలో అచ్చా ప్రాజెక్టు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సేవలను అభినందించారు. రాష్ట్రంలో ఏ పథకమైనా చిట్ట చివరి లబ్దిదారునికి చేరడంలో అంగన్వాడీ కార్యకర్తలే ప్రధాన భూమిక పోషిస్తున్నారని కొనియాడారు. ఆసుపత్రి ప్రసవాల పట్ల గతంలో ఉన్న భయాందోళనలు పోయి 100% ఆసుపత్రి ప్రసవాలు జరుగుతున్నాయని సూర్యకుమారి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ఆయన వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం అభివృద్దితో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలియజేశారు. శాస్త్రీయ ఆధారాలు లేని నాటువైద్యం మూఢనమ్మకాలతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీతానగరం మండలం మరిపివలసలో నాటువైద్యానికో నమస్కారం పేరిట ఈరోజు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను నాటువైద్యం మూఢనమ్మకాలు లేని జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. నాటు వైద్యం వల్ల శరీరంలోని కీలక అవయవాలు ఇన్ఫెక్షన్లకు గురవుతాయని, అత్యవసర సమయంలో ప్రాణహాని కలిగే ప్రమాదం ఉందని కలెక్టర్ సూచించారు. తిరుపతి జిల్లా గాజుల మండ్యం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగార పునరుద్ధరణ ఆధునీకరణ అంశాలపై కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించిందని పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి ఈరోజు తెలిపారు. ఈ మేరకు కేంద్ర సహకార శాఖ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారిక లేఖలు పంపినట్లు వెల్లడించారు. చక్కెర కర్మాగారం పునరుద్ధరణ జరిగితే రైతులకు, కార్మికులకు, స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు తిరుపతి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ది జరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకలు విశాఖపట్టణంలో అట్టహాసంగా ఈరోజు ప్రారంభమయ్యాయి. నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో జరుగుతున్న ఈ వేడుకల్లో ద్వారం వీకేజీ త్యాగరాజు నిర్వహణలో అలనాటి మధుర భావగీతాలు పేరిట సంగీత విభావరి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జీవీఎంసీ కమిషనర్ పల్లి నల్లయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రీజనల్ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలత, కార్యక్రమ విభాగాధిపతి పివి రామ్ గోపాల్, ఆకాశవాణి సిబ్బంది, శ్రోతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలలో పరిస్థితులు రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి వివరిస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల నేపథ్యంలో కార్మికుల ఆరోగ్య భద్రతకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మోహనలక్ష్మి సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ ఎండ తీవ్రత అధికంగా ఉందని, నిర్మాణ రంగం, పరిశ్రమలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పనిచేస్తున్న కార్మికులకు తగిన రక్షణ చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ప్రాజెక్టు

0: రాజ్యాంగాలు దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ ఆశయాలకు అనుగుణంగా రాష్టంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. దక్షిణ బంగాళాఖాతం ప్రాంతంలోని పరిస్థితులు నైరుతి ఋతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట రాత్రి వరకు, ఇంకా రేపు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 7:00 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ కె గంగన్న గారు పాడిన జానపద గీతాలు, అనంతరం శ్రీమతి కె ఆదెమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. ఇక రాత్రి 7:45 వికసిత్ భారత్, 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. ఇక రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం, 8:40 సినీ గీతం, 8:45 ఊయల నాటిక వింటారు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పి నారాయణస్వామి బృందం వారి నాదస్వరం వింటారు. ఇక రాత్రి 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. రేపు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాలు, రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో అనంతశయనం అయ్యంగార్, 6:30 వినదగు మాట వినిపించేవారు డాక్టర్ పోలా ఉమామహేశ్వరరావు, 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో పశువుల పెంపకంలో నెలవారీ అంశాలు. ఇక 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆలోచన ఆలోచనం రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు, అనంతరం ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ప్రముఖ నర్తకీమణి శ్రీమతి శోభానాయుడు గారి గురించిన వివరాలు మొదటి భాగం వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. ఇక 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ, 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం, 9:30 ఏకచిత్రగానం కార్యక్రమంలో ది ఫ్యామిలీ స్టార్ చిత్రం నుండి పాటలు వింటారు. ఇక రేపు ఉదయం 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపటి సాయంత్ర ప్రసారాలలో సాయంత్రం 5:00 లేపాక్షి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు, 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు, 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మండల విజయగాథలు 2వ సంచిక వింటారు. పద్మభూషణ్ శ్రీమతి అల్కా యాగ్నిక్ ప్రముఖ కళాకారిణి, కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక, అనంతరం వంటింటి సువాసనలు శీర్షికన చింత చిగురుతో రకరకాల తయారీ విధానం కార్యక్రమ నిర్వహణ హారిక, అనంతరం కుటుంబ కలహాలకు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారాలు ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి కె అశ్విని గారి పరిచయం నిర్వహణ హారిక. ఇక రేపు సాయంత్రం 6:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. కార్యక్రమంలో దానిమ్మ సాగు మార్కెటింగ్లో తమ అనుభవాలు తెలియజేస్తారు రాప్తాడు మండలం రామినేపల్లి అభ్యుదయ రైతు శ్రీజీ మధుసూదన్ రెడ్డి గారు పరిచయ కార్యక్రమంలో. అనంతరం జానపద గీతాలు, రైతులకు సూచనలు,

వాతావరణ వివరాలు. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ సి వెంకటరమణ గారి లలిత గీతాలు. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. రేపు రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. ఇక రేపు రాత్రి 8:45 జానపద గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:16 స్పాట్ లైట్. రేపు రాత్రి 9:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఇవి రేపు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.

దళపతి చిత్రం నుండి స్వర్ణలత పాడిన పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

సూర్య ఐపీఎస్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్రపాడిన సీతారామశాస్త్రి గీతమది, సంగీతం ఇళయరాజా. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమంలో తర్వాత విందాం శుభలగ్నం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: jagada jagada ja. Jagada jagada jagada jagada ja. శివ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందం పాడిన పాట విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: అల్లరి ప్రియుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో చివరగా విందాం అల్లుడా మజాక చిత్రం నుండి ఈ పాట. ముందుగా ఒక ప్రకటన.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన రవాణా ప్రాంతీయ స్థిరత్వానికి భౌగోళిక ఇంధన ఆహార భద్రత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి ఆయన నెదర్లాండ్స్ బయట వెల్దరు వెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సహాయానికి విదేశాలపైన ఆధారపడలేమని, జాతీయ భద్రత ఆత్మ నిర్భరతపైనే ఆధారపడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన ఆటంకం లేని నౌకాయానానికి భారతదేశం మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అబుదాబిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఈరోజు ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఇటీవల యుఏఈపై జరిగిన దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.
1: और विजन का परिचय दिखाया है, यह बहुत ही सराहनीय है. राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं.
0: తన 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సందర్శించిన ప్రధానమంత్రి ఎమిరేట్స్ నాయకత్వానికి అక్కడి ప్రజలకు భారత్ సంఘీభావం తెలుపుతోందని పునరుద్ఘాటించారు. తనకు లభించిన ఘన స్వాగతానికి యుఏఈ నాయకత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంధనం, పెట్టుబడులు, సప్లై చైన్లతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి తాను ఎదురు చూస్తున్నట్లు ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అంతకుముందు ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్కు చెందిన ప్రధానమంత్రికి అధికారికంగా ఘన స్వాగతం లభించింది. అధ్యక్షుడు అల్ నహ్యాన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. ప్రోటోకాల్లో భాగంగా మోదీ విమానం ఎమిరేట్స్ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన F-16 యుద్ధ విమానాలు దానికి తోడుగా వచ్చాయి. యుఏఈ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి తన పర్యటనలో 2వ దశగా నెదర్లాండ్స్కు బయలుదేరి వెళ్లారు. యుఏఈ నాయకత్వంతో చర్చల ఫలితంగా విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలో భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారెల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అడ్నాక్ మధ్య దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా ఒప్పందం కూడా కుదిరింది. భారతదేశంలో 5 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ ఇండియా 2026 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా మలేషియా విదేశాంగ మంత్రి మొహమ్మద్ హసన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏడాది ఆరంభంలో ప్రధానమంత్రి మలేషియా పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాల అమలుతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం భారత్ మరింత గొప్ప పాత్ర పోషించగలదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్కు సంబంధించి ఏ సమస్యకైనా సైనిక పరిష్కారం అనేది లేదని స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి గుండా అన్ని నౌకలు ప్రయాణించడానికి సహాయం చేసేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిలో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని, పశ్చిమాసియా సంక్షోభంపై చర్చల ద్వారా కుదిరే ఒప్పందం తప్ప మరో పరిష్కారం ఉండబోదని అరాక్చీ పేర్కొన్నారు. భారత్ పోషించే ఎటువంటి నిర్మాణాత్మకమైన పాత్రనైనా ఇరాన్ స్వాగతిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి ఈ సందర్భంగా

0: వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో కలిసి అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఫెసిలిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడుతూ రక్షణ మంత్రి, కొత్తగా ప్రారంభించిన ఈ రక్షణ ప్రాజెక్టులు జాతీయ భద్రతను బలోపేతం చేస్తాయని, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తాయని, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. క్లిష్టమైన భద్రతా పరిస్థితుల్లో భారత్ విదేశాలపై ఆధారపడలేదని, నిజమైన జాతీయ భద్రత స్వయం సమృద్ధిపైనే ఆధారపడి ఉండాలని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
1: ఫ్యూజ్ జో హోతా హై వా కిసీ భీ గోలా బారూద్ కా సబ్సే యహ్ ఇంపార్టెంట్ హిస్సా హోతా హై, చాహే ఆర్టరీ షెల్ హో, బాంబ్ హో యా కోయి భీ యుద్ధ సామగ్రీ హో, బినా భరోసేమంద ఎలక్ట్రిక్ ఫ్యూజ్ కే సబ్ బేకార్ హై. యహాన్ బన్నే వాలే అత్యాధునిక ఫ్యూజ్ హమారీ సేనాఓ

0: జాతీయ భద్రత స్వయం సమృద్ధిపైనే ఆధారపడి ఉండాలని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
1: ఫ్యూజ్ జో హోతా హై వ కిసి భీ గోలా బారూద్ కా సబ్సే యహ ఇంపార్టెంట్ హిస్సా హోతా హై చాహే ఆర్టరీ షెల్ హో బాంబ హో యా కోయి భీ యుద్ధ సామగ్రీ హో బినా భరోసేమంద ఎలక్ట్రిక్ ఫ్యూజ్ కే సబ్ బేకార్ హై యహాన్ బన్నే వాలే అత్యాధునిక్ ఫ్యూజ్ హమారీ సేనాఓ కో తాకత్ దేంగే ఔర్ యహ ప్రాజెక్ట్ హమారీ అమ్యూనిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మే సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భర్తా కా ఏక్ నయా చాప్టర్ జోడేగా.
0: ఆత్మ నిర్భర్ భారత్ చొరవతో స్వదేశీ రక్షణ ఉత్పత్తులు తయారయ్యే బలమైన ఆత్మవిశ్వాసం కలిగిన భారతదేశానికి పునాది అని ఆయన అభివర్ణించారు. భారత్ రక్షణ రంగంలో జరుగుతున్న మార్పులను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద దేశీయ రక్షణ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల రూపాయలు ఇప్పుడు 154,000 కోట్ల రూపాయలకు పెరిగిందని రక్షణ మంత్రి చెప్పారు. రక్షణ ఎగుమతులు 2014లో 600 కోట్ల రూపాయల నుంచి దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగాయని, ఇది భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలకు నిదర్శనమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, వచ్చే నెల 21వ తేదీన నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14వ తేదీ నుంచి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చునని చెప్పారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుంచి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
2: परीक्षा में थोड़ा हमको जो उनकी फॉर्मेलिटीज है, ओएमआर शीट को दस्तखत करना, आरंभ में एक बार करना, अंत में भी एक बार करना, उसमें हमारे विद्यार्थियों कोर टाइम में कटौती हुई थी. जो 2 से 5 एग्जामिनेशन टाइम था उसको ध्यान में रखते एनटीए ने तुरंत एक निष्पत्ति किया है कि उसको और 15 मिनट बढ़ाए. 2 से शुरू होगा, 5:15 तक ये परीक्षा की समय बढ़ाया जाएगा. एडमिट कार्ड, इस बार के एडमिट कार्ड 14 जून तक सभी को पहुंच जाएगा.
0: పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపు అనుగుణంగా సుప్రీంకోర్టు ఈరోజు పలు పొదుపు చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా మిసిలినియస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్టర్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భారత్ పరాశర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారాలు లేదా మిసిలినియస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్టు చేయబడిన కేసులు, అలాగే పాక్షిక పని దినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వుల చివరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఘటనకు సంబంధించి 3 ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, మాజీ డిప్యూటీ కమిషనర్ ఇందిరా ముఖర్జీ, మాజీ డిప్యూటీ కమిషనర్ అభిషేక్ గుప్తాలను విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు, బాధితురాలి తల్లిదండ్రులకు డబ్బు ఆశలు చూపినందుకు, ప్రభుత్వం అనుమతి లేకుండా మీడియా సమావేశాన్ని నిర్వహించినందుకు గాను సస్పెండ్ చేశారు. 2024 ఆగస్టులో ఒక వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళం తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా కేరళలో నైరుతి రుతుపవనాల రాక జూన్ 1వ తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి బ్యాంకాక్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో వారు జపాన్కు చెందిన ప్రత్యర్థులను 21-12, 21-13 తేడాతో ఓడించారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జపాన్ ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో లక్ష్య సేన్ ఈ సాయంత్రం థాయిలాండ్కు చెందిన ప్రత్యర్థితో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సహాయానికి విదేశాలపై ఆధారపడలేమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలను ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ కె గంగన్న పాడిన జానపద గీతాలు వింటారు.
4: జ जाता रख।

జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: శ్రీ కె గంగన్న పాడిన జానపద గీతాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీమతి కె ఆదెమ్మ బృందం పాడిన జానపద గీతాలు.

0: శ్రీమతి కె ఆదెమ్మ బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: జీఆర్పీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్ శుభారంభానికి ప్రారంభం. జీఆర్పీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్ శుభారంభానికి ప్రారంభం. జీఆర్పీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీరింతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.
2: భారత్ కార్యక్రమం మరికొంచెంసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
3: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే.
4: శ్రోతలకు నమస్కారం. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి

0: తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ బాసూరి గారు, నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: నవీన్ కుమార్ గారు,
1: చెప్పండి సార్.
0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం అంటే PMFME, ఇది అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. అయితే ఈ పథకం గురించి దాని వివరాలు తెలియజేయండి.
1: తప్పకుండా అండి. సో ముందుగా మీరు చూసినట్లయితే PMFME ఆ పేరులోనే ఉంది, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలకి సంబంధించి ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వ్యాపారవేత్తలకి కానీ, దానివల్ల ప్రభుత్వానికి కానీ GDPలో తోడ్పాటు అయ్యే అవకాశాన్ని అనేది ఈ స్కీమ్లో అందించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వచ్చేసి 2020లో మొదలుపెట్టడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ఇప్పటికీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ 6వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్యంగా 4 కాంపోనెంట్లు ఉంటాయి. సో మొదటి కాంపోనెంట్ వచ్చేసి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్లో రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేయడమే కాకుండా ఆ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి అనేది స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. ఇది స్కీమ్ పరంగా చెప్పడం కన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తికి కానీ ఒక వ్యాపార రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ముందుకు రావాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందించబడిన మహత్తరమైన అవకాశం అండి. సో దీంట్లో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం. సో కొత్తగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే 70-80% అనేది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచే రా మెటీరియల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. అందుకోసం అని మొదటిగా అక్కడ ఫోకస్ చేసుకుంటే సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది ఇనీషియల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో ఏదో ఒకటి మొదలు పెడదాము అనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఆలోచనకి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు సహాయం అనేది 40,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ 40,000 రూపాయలు ఉపయోగించుకొని వాళ్లకున్న అనుభవం, అవైలబిలిటీ ఉన్న మెటీరియల్స్ ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ముందుకు రాణించి ఇంకా ఫర్దర్గా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో ఇంకా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి సెకండ్ కాంపోనెంట్లో 90% అనేది రుణ సదుపాయం అందించబడుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం 35% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇండివిజువల్కి వచ్చేసి 10 లక్షల వరకు అంటే మించకుండా ఈ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇదే ఒక గ్రూప్ కేటగిరీలో వచ్చేటప్పటికి, ఎందుకంటే గ్రూప్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఒక సమూహంలో 10 మంది కానీ లేదా అంతకు మించి 100-300 వరకు కూడా ఉంటారు. మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని, ఇలా చాలా రకాలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని, అలాగే కొన్ని ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి 3 కోట్ల వరకు కూడా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది.
0: నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మీ స్కీమ్స్ గురించి తెలియజేశారు, అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
1: తప్పకుండా సాంబశీరావు గారు, ఈ స్కీమ్ని అర్హత పొందాలంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. తను చదువుకొని తన వ్యాపార నిమిత్తంగా అవసరమయ్యే ఖర్చులను మినిమం చూసుకోగలిగితే సరిపోతుంది. వయస్సు వచ్చేటప్పటికి మినిమంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇవి మేజర్ అర్హతలు. అండ్ అలాగే రుణ సదుపాయం అనేది స్కీమ్లో అందించబడుతుంది కాబట్టి, సో దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ సిబిల్ స్కోర్స్ అన్నీ బ్యాంక్ యొక్క రూల్స్కి అనుగుణంగా ఉన్నట్లయితే సరిపోతుంది.
0: ఇప్పుడు రుణం అనగానే ఏదన్నా షూరిటీ కావాలన్నట్లే బ్యాంక్స్ అడుగుతాయి, ఇది షూరిటీ ఇస్తేనే వాళ్ళకు రుణం అందుతుందా లేకపోయినా అందుతుందా?
1: ఈ స్కీమ్లో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాంకర్స్ నుంచి మొదటిగా అడిగే విషయం ఏంటంటే మీరు షూరిటీ ఏం పెడతారు, కొలెటరల్

0: ఏమిస్తారు మాకు అంటారు. సో ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రెనర్షిప్ స్కీమ్ అనేది కొల్లాటరల్ ఫ్రీ లోన్స్ అనేవి దీంట్లో అందించడం జరుగుతుంది. సో అంటే ఎటువంటి కొల్లాటరల్ కూడా అప్ టు ద మినిమమ్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా కొల్లాటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి.
1: ఇందులో మహిళలకి కానీ లేకపోతే కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఈ స్కీమ్లో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి, వాళ్ళకి అకౌంట్స్ ఉండకపోవచ్చు, మేబీ సివిల్ కూడా ఉండకపోవచ్చు, అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి లోన్ ఇప్పించగలుగుతారు?
0: అలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అండి, కొత్తగా కొంతమంది గృహిణీలు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సిబిల్స్ అంటే వాటికి అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రుణ సదుపాయం అనేది స్త్రీనిధి లాంటి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అన్ని విషయాల్లో కూడా మొదట నుంచి వాళ్ళు రుణం పొంది వాళ్ళు ప్రాసెసింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ మెషినరీస్ అన్నీ తెప్పించి వాళ్ళ బిజినెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ్ స్టేజ్ వరకు స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాల్ని వాళ్ళకి చేయూతగా అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా అందిస్తారు?
0: సో మౌలిక సదుపాయాలు అంటే మనకి ఇప్పుడు ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే అండి, మొదటిగా సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాము, తర్వాత బిజినెస్కి అవసరమైన రుణ సదుపాయం అందిస్తున్నాము, అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చేకూరుస్తున్నాము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ వేరే ఏ రకమైన బిజినెస్లో మనం ముందుకు రాణించాలన్నా అవసరమైంది మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ కేటగిరీలకైతే 50% రాయితీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ స్కీమ్లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ను ఉపయోగించుకొని వాళ్ళు బిజినెస్లో ముందే ఒక ఏదైనా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ అన్ని ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. వీటిని వాళ్ళు ట్రయల్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేస్తాము అనేసి అనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో కలిగితే ఫర్దర్గా వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు.
1: వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, లేకపోతే వాటికి ఇచ్చే రాయితీలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్లో సంబంధించి అర్హతలు అండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళు బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అంటే ఎన్పిఎస్ కాకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సిబిల్ రికార్డ్ ప్రకారము బాగున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణం అనేది అందించడం జరుగుతుంది. ఇది పోగా సబ్సిడీస్ అనేవి 35% సబ్సిడీ 10 లక్షలకు మించకుండా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది.
1: కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ పథకం ద్వారా అందించే సహాయం ఏమిటి?
0: సో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవి చూసుకున్నట్లయితే అండి, మనం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ప్రొడక్షన్ కానీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అవసరమయ్యే మెషినరీస్, వీటి యొక్క పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి పెట్టుబడి మొదట్లోనే ఒక ఇండివిజువల్గా ఒక పర్సన్ తీసుకోవాలి అనేసి అంటే అతనికి చాలా భారమైన పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులకి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఏఆర్ఎస్ జగిత్యాల, ఆర్ఏఆర్ఎస్ వరంగల్, అలాగే పీజేటిఎస్యు హైదరాబాద్లో తగు అంటే లైక్ వాళ్ళు ఏ రంగాల్లో అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ప్యాకేజింగ్ వరకు చేసుకోగలిగే అన్ని రకాలైన మెషినరీస్ అనేవి అక్కడ పొందుపరచడం జరిగింది. సో వీటిని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ మెషినరీస్ అన్ని ఒక మినిమం రుసుము అనేది చెల్లించి వాటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మెషినరీస్ ద్వారా మనం ఇట్లా ప్రోడక్ట్ అనేది తయారు చేసుకోవచ్చు, దానికి ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది అనే విషయం అనేది వాళ్ళకి పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇలా అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా బిజినెస్ అనేది ఇండివిజువల్గా చేసుకునే ధైర్యం అనేది వాళ్ళకి చేకూరుతుంది.
1: నవీన్ కుమార్ గారు, స్వయం సహాయక బృందాలు ఉంటాయి, అటువంటి స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా?
0: పొందవచ్చు సార్. ఇది ఓన్లీ ఇండివిజువల్స్కి మాత్రమే కాకుండా స్వయం సహాయక బృందాల్లో అంటే గ్రూపులు మాత్రమే కాకుండా ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు, అలాగే గ్రూపులుగా కూడా కలిపి పెట్టుకోవచ్చు. సో వాటికి మినిమం అర్హత అనేది 18 సంవత్సరాలు.

0: ఉండి ఉంటే సరిపోతుంది.
1: ఇప్పుడు ప్రధానంగా వ్యాపారం చేయాలనుకొని ఈ అంటే ఈ ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో వాళ్ళు ఒక సూక్ష్మ వ్యాపారం ఏదో చేయాలనుకొని వచ్చే వాళ్ళకి మీరు ఏ స్టేజ్ నుంచి సహాయం అందిస్తారు?
0: సో స్టేజ్ వైజ్గా వచ్చేటప్పటికండి, ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మా స్కీమ్ ద్వారా, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మేము ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అనేవాళ్ళు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి సంబంధించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్లో వాళ్ళు నియమింపబడ్డారు. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బిజినెస్కి స్టార్టింగ్ అవసరం అయిన మెషినరీస్ కానీ, సర్టిఫికేషన్ తీసుకోవడం కానీ, ఇట్లాంటి అన్ని రకాలైన సహాయాలు కూడా వీళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది.
1: ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయడమే ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే చదువురాని వాళ్ళు కూడా పరిశ్రమ పెట్టుకోవాలని వస్తారు, వాళ్ళకి ఆ తయారు చేసే ఆహార ఉత్పత్తులు క్వాలిటీ ఉండాలి అని అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా?
0: సో ఇలా క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ మనకేంటంటే, ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడం. అంటే రోడ్ సైడ్ మనకి చేసే వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చాలామంది ఏంటంటే వాళ్ళకి ప్రేయర్ రిజిస్ట్రేషన్ ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, ఆహార రంగానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలను వాళ్ళు ఫాలో అవ్వరు. సో ఈ స్కీమ్లో, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో పర్టికులర్గా ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐ కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇనీషియల్గా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఈ రిజిస్ట్రేషన్ నామ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ త్రూగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది.
1: ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకోవడానికి మీరు సహాయం చేస్తామంటున్నారు, బాగుంది. అయితే ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ఫుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి, ఈ కంపెనీలో ఇక్కడ హైజీనిక్గా ఇలా మేము మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ఏమైనా మెంటర్షిప్ లాంటిది కూడా ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా?
0: లేదండి, ఇనీషియల్గా సపోర్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం పైన మేము అవగాహన కల్పిస్తాము. తరువాత వాళ్ళు మెషినరీస్ తెచ్చిన తర్వాత మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అప్పుడప్పుడు వాళ్ళ యొక్క మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తున్నారు, నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయానిపైన వాళ్ళు చెక్ చేస్తూ, ఏమైనా వాళ్ళు మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన మళ్ళీ అవగాహన కూడా కల్పించి, దాని రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి దానిపైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పటిదాకా ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా లబ్ధిదారులైన వారు ఎంతమంది ఉన్నారు?
0: సో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అండి, 7341 మంది ఇప్పటి వరకు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో శాంక్షన్స్ అనేవి చేయబడ్డాయండి. వీరిలో దాదాపు 5500 పైబడి సక్సెస్ఫుల్గా వాళ్ళు బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు.
1: నవీన్ కుమార్ బాసూరి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు.
0: చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ప్రజల్లో ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి సంబంధించిన అవగాహన కల్పించడానికి అవకాశం కల్పించిన ప్రజావాణి సమాచార కేంద్రానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో మొదటి ఉత్తరం రాస్తున్నవారు తెలంగాణ రాష్ట్రం నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, విక్రాంత్, లోకేశ్వర్, రాజేశ్వర్, జలంధర్, లక్ష్మి, దుర్గయ్య, లావణ్య, జగన్, పద్మ, దుర్గారావు మరియు ఇతర కుటుంబ సభ్యులు వీరంతా కోరుకుంటున్నారు వందే మాతరం చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరందరి కోసం విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ పాట

కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం, సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ నాగమునెమ్మ రవికుమార్ భారతి రాస్తున్నారు. నాది ఆడజన్మే చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని వీరికోసం విందాం పి. సుశీల పాడిన దాశరథి గీతం.

కార్యక్రమంలో చివరి ఉత్తరం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, సాయి కుమార్, శ్యామల, కృష్ణ, సూర్యకళ, రేఖ, వెంకటేష్, చంద్రకళ, రవీంద్రకుమార్, సాయిప్రకాష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా రాస్తున్నారు కదలడు వదలడు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరికోసం ఘంటసాల పి. సుశీల పాడిన ఈ పాట.

కార్యక్రమంలో చివరి ఉత్తరం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, సాయికుమార్, శ్యామల, కృష్ణ, సూర్యకళ, రేఖ, వెంకటేష్, చంద్రకళ, రవీంద్రకుమార్, సాయిప్రకాష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా రాస్తున్నారు కదలడు వదలడు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరి కోసం ఘంటసాల పి. సుశీల పాడిన ఈ పాట

అభిలాష కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో

0: జూన్ 8న ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమైన ఈ సంస్థ నాటి నుంచి నేటి వరకు కోట్లాది మంది భారతీయుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కవులు, రచయితలు, గాయకులకు ఆకాశవాణి ఒక గొప్ప వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లాకు చెందిన ప్రముఖ కవి, విశ్రాంత జాయింట్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో 90 సంవత్సరాల ఆకాశవాణి అనుభవాలను తెలుసుకుందాం. నమస్కారం వీరారెడ్డి గారు.
1: నమస్కారం శివరావు గారు.
0: ముఖ్యంగా మీరు ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నారు, మీ జీవితంలో ఆకాశవాణి ప్రవేశించిన తొలి సందర్భం మీకు ఏదైనా గుర్తుందంటారా?
1: అవును, ఆల్ ఇండియా రేడియో అంటే ఆకాశవాణికి 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆకాశవాణి శ్రోతలందరికీ ముందుగా శుభాభినందనలు. ఆకాశవాణిలో నా తొలి అనుభవం విషయానికి వస్తే, నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అంటే 1962-64 ప్రాంతంలో మా వేములకోట గ్రామంలో పంచాయతీ రేడియో ఉండేది. గ్రామం మధ్యలో రామాలయం ఎదురుగా కీర్తిశేషులు పల్లె సుబ్బయ్య గారి మేడలో పంచాయతీ కార్యాలయం, దాంట్లో ఒక రూమ్లో గ్రంథాలయం, మరొక రూమ్లో రేడియో ఉండేది. ఆ మేడపై గదులు మేము చదువుకునేవాళ్ళం. అందువల్ల మా స్కూల్ హెడ్ మాస్టర్ రాయబడి సుబ్బరామయ్య గారు పంచాయతీ రేడియోను ఉదయము సాయంత్రం పెట్టే బాధ్యతను మాకు అప్పగించారు. ఉదయం 7 గంటలకు, సాయంత్రం 6 గంటలకు రేడియో పెట్టేవాళ్ళం. దాని బయట వైపుకు ఒక లౌడ్ స్పీకర్ ఉండేది. చుట్టుప్రక్కల వాళ్ళందరూ పెద్దగా వినిపించేది. సాయంత్రం అయితే రైతులు పనులు ముగించుకొని రామాలయం అరుగు మీద సేద తీరుతుండేవాళ్ళు. రేడియోలో వచ్చే వ్యవసాయదారుల కార్యక్రమాలు, సినిమా పాటలు, ముఖ్యంగా ప్రాంతీయ జాతీయ వార్తలు ఆసక్తికరంగా వినేవాళ్ళు.
0: అప్పట్లో
1: ఆ రోజుల్లో గ్రామ రెడ్డి, కరణం, హెడ్ మాస్టరు మొదలగు పెద్దవాళ్ల ఇళ్లలో మాత్రమే రేడియోలు ఉండేవి. సాధారణమైన వ్యక్తుల ఇళ్లలో రేడియోలు ఉండేవి కాదు. గ్రామంలో ఈ కమ్యూనిటీ రేడియో మీదనే ఎక్కువ మంది ఆధారపడేవాళ్ళు.
0: అంటే అప్పట్లో సమాచార వ్యవస్థ అనేది ఒక రేడియో ద్వారా మాత్రమే
1: ఉండేది అంతే. మరి ఆ తర్వాత కాలంలో రేడియో వాడకం పెరిగి కుటుంబ వాతావరణానికి చేరింది. రేడియో చుట్టూ కుటుంబం అనే భావన కూడా ఏర్పడింది.
0: అంటే ఒక చిన్న ప్రశ్న
1: చెప్పండి,
0: చిన్ననాటి రోజుల్లో రేడియో చుట్టూ కుటుంబ వాతావరణం ఎలా ఉండేదంటారు?
1: నాకు తెలిసి చాలా తక్కువ కుటుంబాల్లోనే రేడియోలు ఉండేవి. ఆ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సాయంకాలం పూట కూర్చొని వాళ్ళకి ఇష్టమైనటువంటి సినిమా పాటలు ఇట్లాంటివి వినేవాళ్ళు. అంతేకాకుండా రేడియోలోని చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు కూడా వీళ్ళతో చేరి వింటుండేవాళ్ళు. ఆ తర్వాత ఆదివారాలు వచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మంది చేరి ఈ కార్యక్రమాల్ని వింటూ ఉండేవాళ్ళు.
0: నాటికలు, సినిమాలు ఇవన్నీ కూడా వింటూ
1: ఎక్కువగా నాటికలు, సినిమాలు. అందులో ఆ రోజుల్లో ఆదివారం పూట ప్రత్యేకంగా నాటకాలు వచ్చేవి, ప్రత్యేకించి అవి వినేవాళ్ళు బాగా ఎక్కువ మంది.
0: మీరు గత సుమారు 40 ఏళ్లుగా కవితలు, పుస్తకాలు రాస్తున్నారు. మొదటిసారిగా మీ స్వరం లేదా కవిత ఆకాశవాణిలో వినిపించే రోజు గుర్తుందంటారా?
1: నన్ను ఈ ప్రశ్న 40 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తుంది. నేను వయోజన విద్యా శాఖలో కృష్ణా జిల్లా గుడివాడలో ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు, అంటే దాదాపు 1987-90 ప్రాంతంలో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా యువజన కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. మొదటిసారిగా కృష్ణా జిల్లా వయోజన విద్యా కార్యక్రమాల తీరుతెన్నులపై ప్రసంగించాను. అదే ప్రసంగం నేను మా స్వగ్రామం బొమ్మలాపురంలో ఉండగా ఒకరోజు రాత్రి సమయంలో ప్రసారమైంది. నేను బజార్లో నడుస్తుండగా కొంతమంది అరుగుల మీద కూర్చొని రేడియో వింటున్నారు. అది నా ప్రసంగమే. నువ్వు ఇక్కడ ఉంటే రేడియోలో ఎలా మాట్లాడుతున్నావయ్యా అని నన్ను వాళ్ళు అమాయకంగా ప్రశ్నించారు. అప్పుడు నేను పొందిన అనుభూతి మరువలేనిది. ఆ సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది.
0: ఇంకొక ప్రశ్న
1: చెప్పండి,
0: కవిగా మీ ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ఎలాంటి ముద్ర వేసిందంటారు?
1: ఇక కవిగా నా ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ముద్ర అత్యంత కీలకమైందని చెప్పాలి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు మా గుడివాడ వయోజన ప్రాజెక్టు ఉన్న గ్రామాల్లో తిరిగి వయోజనుల, అభ్యాసకుల, కార్యకర్తల అనుభవాలు రికార్డ్ చేసి కొన్ని ఎపిసోడ్లుగా ప్రసారం చేశారు. ఆ సందర్భంగా నేను రాసిన వయోజన ప్రబోధ గీతాలను, రోల్ ప్లేస్ అంటే వీధి నాటకాలు రికార్డ్ చేసి ప్రసారం చేశారు. ఇవి ప్రజల్లో అక్షరాస్యతపై, పెద్దల చదువుపై, రాత్రి బళ్లపై ఎంతో ప్రభావం చూపాయని చెప్పాలి. అప్పట్లో వాటిని నేను అక్షర గీతాలు, అక్షర రూపకాలు, అక్షరగా

0: వెంటనే వింటారు. ఆకాశవాణి తొంభై వసంతాల ఆకాశవాణి. తొంభై వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: నమస్కారం. భారతీయ ప్రసార చరిత్రలో ఒక మహత్తర మైలురాయిని స్మరించుకుంటున్నాం. అదే ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే లక్ష్యంతో కోట్లాది మంది భారతీయుల గుండెల్లో స్థానం సంపాదించిన ఆకాశవాణి కేవలం ఒక రేడియో సంస్థ మాత్రమే కాదు, మన దేశపు సాంస్కృతిక స్వరరాగం. 1930

0: కథలు అనేటువంటి పేర్లతో చిన్న చిన్న పుస్తకాలుగా ప్రచురించాను. ఆ తర్వాత వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతనాక్షరాస్యుల పఠన సామాగ్రిగా ఎంపిక చేసి ఈ కేంద్రాలకు సరఫరా చేసింది. ఈ విధంగా నా రచనా ప్రవృత్తి వృత్తిపరంగా ఉపయోగపడడానికి దోహదం చేసింది. ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో నేను ఒక వయోజన విద్యా సాహిత్య రచయితగా పేరు తెచ్చుకోవడానికి నాకు కారణమైంది.
1: ఆ కాలంలో ఆకాశవాణి కళాకారులను ఎలా ప్రోత్సహించేది?
0: అవును, ఈ మాట వాస్తవమేను. అయితే ఆకాశవాణిలో ఉన్నటువంటి ఇతర కళాకారుల విషయం నాకు అంతగా పరిచయం లేదు. కానీ మార్కాపురంలో నాగరాజు గారు అనే ఆయన ఆకాశవాణిలో లలిత సంగీతం పాడుతుండేవాళ్ళు. మా గురువుగారు రాయపాల్ సుబ్రహ్మణ్య గారి దగ్గరికి హార్మోనియం మీద పాట ప్రాక్టీస్ చేసుకోవడానికి వస్తుండేవాళ్ళు. ఆయన చూస్తే నాకు ఆకాశవాణిని చూసినంత ఆనందంగా ఉండేది. ఆ తర్వాత రేడియోలో సమస్యపూర్ణ కార్యక్రమాలు మా గురువుగారు పద్యాలు కూడా రాస్తుండేవాళ్ళు.
1: అంటే సమస్యపూర్ణ కార్యక్రమానికి మీ గురువుగారు పద్యాలు
0: రాస్తుండేవాళ్ళు. వాటిని రేడియోలో వినడం మాకెంతో సంతోషాన్ని కలిగించేది. అలా రేడియో కళాకారులకు గుర్తింపడం మాత్రం వాస్తవం. ఇక నా మటుకు నాకు 1922 జూన్ 3వ తేదీన ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో అప్పటి స్టేషన్ ప్రోగ్రామ్ అధికారి శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా నన్ను ఘనంగా సత్కరించారు. ఇది నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చింది. అంతేకాక నాకు ఒక తీపి గుర్తుగా కూడా మిగిలిపోయింది.
1: ఓకే, మీరు ఆకాశవాణిలో ఇటు మార్కాపురం కేంద్రంలో అటు విజయవాడ కేంద్రంలో చాలా ప్రోగ్రాంలు ఇచ్చే ఉంటారు. అయితే మీకు అత్యంత దగ్గరైన ఆకాశవాణి కార్యక్రమం ఏది?
0: నేరుగా చెప్పాలంటే ఆకాశవాణి నిర్వహిస్తున్న ఉదయ కిరణాల కార్యక్రమం నాకు బాగా నచ్చడమే కాక నేను ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా దోహదపడింది. నేను ఒక సంవత్సరం కాలం పాటు మా పశ్చిమ ప్రకాశంలో అంటే ఇప్పటి మార్కాపురం జిల్లాలో నలుమూలలా తిరిగి 48 గ్రామాల చరిత్రను సేకరించి వాటిని ఫేస్బుక్లో రాసేవాడిని. మన ఊర్ల పేర్లలో ఏముంది అనేటువంటి శీర్షికతో ఇవి రాసేవాడిని. వాటిని పరిశీలించిన మార్కాపురం ఆకాశవాణి అప్పటి నిర్వాహకులు ప్రశాంత్ కిరణ్ గారు వాటిని ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారం చేయడానికి నన్ను ఆహ్వానించారు. వాటిని 14 వారాల పాటు ధారావాహికంగా ఉదయ కిరణాల కార్యక్రమంలో ప్రసారం చేశారు. వాటిపై వచ్చిన స్పందనలను స్టూడియోలో నాకు వినిపించినప్పుడు నేను పొందిన అనుభూతి మధురానుభూతిగా మిగిలిపోయింది. ఆ తర్వాత వాటిని మన ఊళ్ళ కథలనే పేరుతో పుస్తక రూపంగా తేవడం జరిగింది. ఆ పుస్తకం నాకు మంచి పేరును కూడా తెచ్చింది.
1: తెలుగు సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆకాశవాణి ఎంత ముఖ్య పాత్రను పోషించిందంటారు? అలాగే నేటి డిజిటల్ యుగంలో కూడా రేడియోకు ప్రత్యేక స్థానం ఉందని భావిస్తున్నారా?
0: ఆల్ ఇండియా రేడియో 90 ఏళ్ల క్రితం 1936లో భారతదేశ ప్రసార సంస్థగా స్థాపించబడిన వివిధ భాషల్లో విద్యాపరంగాను సాహిత్యపరంగాను ఎంతో కృషి చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కవులను కళాకారులను ఆదరిస్తూ సాహిత్య సేవ చేసిందనడంలో సందేహం లేదు. మొదటి నుండి ఎందరో ప్రసిద్ధ కవులతో ఎన్నో కవి సమ్మేళనాలు నిర్వహించింది. మంచి మంచి నాటకాలు ప్రసారం చేసింది. సమస్య పూర్ణాలతో పద్య సాహిత్యాన్ని ప్రోత్సహించింది. లలిత సంగీత గీతాలను, కథలు, కథానికలను, వ్యాసాలను కూడా ప్రసారం చేసింది. అనేక సాహితీ ప్రక్రియలను శ్రోతలకు పరిచయం చేసింది. ఇది ఇక మన సంస్కృతి సాంప్రదాయాలకు, జానపద కళలకు పెద్ద పీట వేసిందని కూడా చెప్పాలి. నా మటుకు నాకు కేవలం మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుండి ఒక పుస్తకానికి సరిపడ కవితలను, వ్యాసాలను, ప్రసంగాలను ప్రసారం చేయడానికి అవకాశం కల్పించింది. ఆకాశవాణిలో నా వాణి అనే పేరుతో ఒక సంపుటాన్ని కూడా నేను ప్రచురించాను.
1: అంటే ఆకాశవాణిలో మీరు చదివిన కవితలు
0: వీటన్నింటిని ఒక పుస్తక రూపంలోకి తేవడము జరిగింది.
1: వెరీ గుడ్ సార్.
0: అలాగే రెక్కలు అనేటువంటి ప్రక్రియలో 100కు పైగా కవితలు కొన్ని వారాల పాటు ప్రసారమయ్యాయి. ఇంకా సూక్తి చదువు వంటి కార్యక్రమాల్లో కూడా నేను పాల్పంచుకున్నాను. ఇంకా మా మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంపై చూతం రారండి అనేటువంటి ఒక డాక్యుమెంటరీ రూపకాన్ని కూడా నేను రాస్తే మా ఈ కేంద్రం నుంచి అది ప్రసారమైంది. అది నా జన్మకు సార్థకత చేకూర్చుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకా మీరు అడిగినటువంటి డిజిటల్ యుగంలో రేడియో కూడా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని నేను గట్టిగా భావిస్తున్నాను. డిజిటల్ ఇంకా అనేక సోషల్ మీడియా వేదికల ఆధిపత్యం ఉన్న ఈ సాంకేతిక యుగంలో కూడా పౌరులతో ప్రత్యేకంగా సంభాషించే ప్రధాన మాధ్యమంగా ఇది కొనసాగుతూ ఉంది. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎంచుకోవడం రేడియోకు ఉన్నత ప్రాధాన్యతను, విశ్వాసాన్ని నొక్కి చెప్తుందని నేను భావిస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారు వీరారెడ్డి గారు. ఒక

0: కవిగా ప్రజాస్పందన రేడియో ద్వారా ఎలా అనుభూతి చెందారు?
1: ఇది ఆకాశవాణి ఎలా అభివృద్ధి చెందిందనే విషయాన్ని తెలిపే ప్రశ్నగా నేను భావిస్తున్నాను. నాకు తెలిసి 1960-70 ప్రాంతాల్లో ధనవంతుల ఇళ్లకే పరిమితమైన రేడియో రాను రాను ఇంటింటికి చేరువైంది. రాళ్ళు కొట్టే కార్మికులు, పొలం పనులు చేసే కర్షకులు, ఇస్త్రీ బండ్ల వాళ్ళు, వీధి బళ్ళ అమ్మకందారులు అందరికీ రేడియో అందుబాటులోకి వచ్చింది. అది అందరికీ మెచ్చింది. అందులో ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమాలు, వ్యవసాయదారుల కార్యక్రమాలు బాగా ప్రజాదరణ పొందాయి.
0: ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, గ్రామీణ ప్రాంతాల్లో ఆకాశవాణి ప్రభావాన్ని మీరు ఎలా చూశారంటారు? మీకు తెలిసి, అంటే మీరు వయోజన విద్యలో పనిచేశారు కదా, ఎలా చేరువైందంటారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆకాశవాణి, వాళ్ళ ప్రభావం ఎలా ఉంది ప్రజల మీద?
1: ప్రజల్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రసార సాధనంగా రేడియో ఉండేది కాబట్టి రేడియో అందరికీ అందుబాటులో ఉండేది. అంతేకాకుండా అందులో వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా మందికి ఉపయోగకరంగా ఉండేది కాబట్టి ఆ కార్యక్రమం రేడియో అందరికీ ఇష్టంగా ఉండేది. ఈ కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క, ఏకాంబరం పాత్రలు ఇప్పటికీ మర్చిపోలేనివి. రేడియో చిన్నక్క అసలు పేరు రతన్ ప్రసాద్ అని చాలా మందికి తెలియదు కూడా. ఆమె ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలుగు శ్రోతల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి. అలాగే రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యలు కూడా న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వరులు గారు మంచి పేరు తెచ్చుకున్నారు. బాలానందం కార్యక్రమాన్ని మద్రాసు రేడియో కేంద్రం నుంచి బాలబాలికలు ఎంతో ఆకట్టుకుని ఉండేది. రారండోయ్ రారండోయ్ బాలల్లారా రారండోయ్ అనే పాటతో పిల్లలందరూ కూడా రేడియో చుట్టూ గుమిగూడేవాళ్లు. బాలబాలికల శ్రేయస్సు కోసం వారు ఎంతో కృషి చేసినట్లు నేను విన్నాను.
0: చివరిగా ఒక ప్రశ్న అండి, 90 ఏళ్ళ ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పాలంటే ఎలా నిర్వచిస్తారు? ఈ తరానికి రేడియో విని అలవాటు పెరగాలంటే ఏం చేయాలి?
1: 90 ఏళ్ల ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పన్నారు. ఇది ప్రసార రంగంలో వచ్చిన సాంకేతిక విప్లవాన్ని తట్టుకొని నిలిచిన చిరంజీవిగా నేను ఆకాశవాణిని అభివర్ణిస్తున్నాను. ఇక యువతలో రేడియో వినేటువంటి అలవాటు పెంచడానికి యువత అభిరుచులకు అవసరాలకు అనుగుణంగా రేడియో కార్యక్రమాలు ఉంటే బాగుంటుందనేది నా ఆలోచన.
0: ఆకాశవాణితో మీకున్న అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు వీరారెడ్డి గారు, ధన్యవాదాలు.
1: నమస్కారాలు.
2: మీరు ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణి, 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 అవసరం. కొద్ది క్షణాల వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో అబుదాబీలో ఈరోజు సమావేశమయ్యారు. బహుపాక్షికత లక్ష్యాన్ని సాధించే దిశగా బ్రిక్స్ భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ అంకిత భావంతో ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. భారతదేశ జాతీయ భద్రత ఆత్మనిర్భరతపైనే ఆధారపడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు.

0: నీట్ యూజీ 2026 పునఃపరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ యూరప్లలో పర్యటనలో భాగంగా ఈరోజు అబుదాబీ చేరుకున్నారు. అక్కడి ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్లో యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్తో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ప్రధానంగా ఇంధన సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యం అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ యుఏఈపై ఇటీవల జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. అవి పూర్తిగా ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. క్లిష్ట సమయాల్లో యుఏఈ నాయకత్వం చూపిన స్థైర్యాన్ని ఆయన ప్రశంసించారు. ఎమిరేట్స్కు భారతదేశం మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. ప్రస్తుత ప్రపంచ సంఘర్షణల కాలంలో చర్చలు, దౌత్యం మాత్రమే ముందుకు సాగే ఏకైక మార్గమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: పశ్చిమ ఏషియా యుద్ధకి పరిస్థితి అంతర్రాష్ట్రీయ కానూనో పాలన ఆవశ్యకరిస్థితి
0: కాగా పెట్రోలియం నిల్వలపై ఒక అవగాహన ఒప్పందంతో పాటు ఎల్పీజీ సరఫరాలపై భారత్ యుఏఈల మధ్య ఒక ప్రత్యేక ఒప్పందం కుదిరింది. అలాగే వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం కోసం ఒక ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. భారత పశ్చిమ తీరంలోని వడినార్లో ఒక నౌకా మరమ్మత్తు క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు ఒక అవగాహన ఒప్పందంపై కూడా సంతకాలు చేశాయి. బహుపాక్షికత లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ అంకిత భావంతో ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం 2026 రెండవ రోజు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి నాయకులిచ్చే ప్రాధాన్యతను ఈ సమ్మేళనం ప్రతిబింబిస్తుందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టడం అత్యంత ఆవశ్యకమని జయశంకర్ పేర్కొన్నారు. భారతదేశ జాతీయ భద్రత ఆత్మనిర్భరతపైనే ఆధారపడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈరోజు ఆయన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా రక్షణ దార్శనికతను ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన స్తంభంగా ఎదుగుతోందన్నారు. కొత్తగా ప్రారంభించిన ఈ రక్షణ ప్రాజెక్టులు జాతీయ భద్రతను బలోపేతం చేస్తాయని, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తూ యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని చెప్పారు. క్లిష్టమైన భద్రతా పరిస్థితుల్లో భారతదేశం ఆత్మనిర్భరతపైనే ఆధారపడి ఉండాలని, ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద బలమైన ఆత్మవిశ్వాసం గల భారతదేశానికి స్వదేశీ రక్షణ తయారయ్యే పునాది అని రక్షణ మంత్రి పేర్కొంటూ,
2: ఆడా సర్కార్ కే డిఫెన్స్ రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యా భారత్ కే లియే స్వదేశీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కే రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ మే అప్నీ భూమికా నిభాతీ హై. ఇసీ ఏడీఏ నే హమే ఎల్సీఏ తేజస్ మార్క్ 1 దియా ఔర్ అభీ మార్క్ 2 పర్ కామ్ చల్ రహా హై ఔర్ అబ్ యహీ ఏడీఏ 5th జనరేషన్ అమ్కా పర్ భీ కామ్ కర్ రహీ హై. ఫుల్ ఫ్లెజ్డ్ 5th జనరేషన్ స్టీల్ ఫైటర్ హోగా జో దునియా కే కుచ్ హీ దేశో కే పాస్ ఐసా ఫైటర్ ప్లేన్ హోగా.
0: డ్రోన్లు మానవరహిత వైమానిక వ్యవస్థలు వాయుసేన సామర్థ్యానికి దోహదపడతాయని ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. మానవరహిత వైమానిక వ్యవస్థల యుఏఎస్పై సెంటర్ ఫర్ ఏరోస్పేస్ పవర్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్, ఇండియన్ మిలిటరీ రివ్యూ సంయుక్తంగా ఈరోజు నిర్వహించిన ఒక సెమినార్ ఎగ్జిబిషన్లో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ల సమయంలో డ్రోన్లు మానవరహిత వైమానిక వ్యవస్థలు మానవ ప్రాణాలకు ముప్పును తగ్గిస్తాయని ఏపీ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో ఉగాండా విదేశీ వ్యవహారాల మంత్రి ఒడోంగో జేజే అబూబకర్తో సమావేశమయ్యారు. భారత్ ఉగాండా దేశాల మధ్య దీర్ఘకాల సహకారం కొనసాగుతున్నదని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతకుముందు డాక్టర్ జయశంకర్ న్యూఢిల్లీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్

0: రాక్షిని కలిశారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, ప్రభావాలపై ఆయనతో చర్చలు జరిపినట్టు సోషల్ మీడియా పోస్టులో ఆయన తెలిపారు. అలాగే క్యూబా విదేశాంగ వ్యవహారాల మంత్రి బ్రూనో రోడ్రిగేజ్ పారిల్లాను కలిసినట్టు జైశంకర్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల పట్ల ప్రభుత్వం సున్నితంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. నీట్ యూజీ 2026 పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA ప్రకటించిందని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు వచ్చే నెల 14వ తేదీ నాటికి అడ్మిట్ కార్డులు అందుతాయని వెల్లడించారు. వచ్చే సంవత్సరం నుండి నీట్ యూజీ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT విధానంలో నిర్వహించనున్నట్టు మంత్రి తెలియజేశారు. NTAలో సంస్కరణలు అవసరమన్న కేంద్ర మంత్రి, భవిష్యత్తులో ఎటువంటి అవకతవకలు జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నట్టు వెల్లడించారు. అర్హత కలిగిన ఏ విద్యార్థి కూడా ఏ కారణంగానూ తమ హక్కులను కోల్పోకూడదని ప్రభుత్వం దృఢంగా భావిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: अगले साल से नीट की परीक्षा कंप्यूटर बेस्ड टेस्ट से हो, निश्चित रूप में एनटीए को और सुधारने की आवश्यकता है, उसको हमने गंभीरता से लिया। 24 की जो लूफल्स आई थी, 24 की लूफल्स को इस बार हमने पूरा पैक किया था, पूरा ठीक किया था, लेकिन उसके बावजूद भी ये फिर घटना हुई है। इसलिए एनटीए में निश्चित रूप में और सुधार की आवश्यकता है, इसको सुधार किया ही जाएगा। तुलनात्मक OMR से CBT थोड़ा प्रोटेक्टेड है, इस बार माल प्रैक्टिस होने नहीं देंगे।
0: మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాలు పంచుకోవాలని భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత శాఖ పౌరులకు విజ్ఞప్తి చేసింది. నషాముక్త భారత్ అభియాన్ ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, మాదక ద్రవ్య రహిత భారత్ను నిర్మించాలనేది ఒక జాతీయ సంకల్పమని ఆ శాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్ అన్నారు. నషాముక్త భారత్ అభియాన్ కింద నషాముక్తి మిత్రగా మారి మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడంలో పౌరులు తమ వంతు సహకారం అందించడానికి, అలాగే ఆసక్తిగల ప్రతి పౌరునికి ఒక అధికారిక వేదికను కల్పించడం ద్వారా ఈ ఉద్యమాన్ని ప్రజాస్వామీకరించడమే ఈ చొరవ లక్ష్యమని సుధాంశ్ పంత్ తెలిపారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా భారత అత్యున్నత న్యాయస్థానం వర్చువల్ విచారణలు చేపట్టాలని నిర్ణయించింది. సోమ శుక్రవారాలు ఇతర రోజులుగా ప్రకటించిన రోజులలో జాబితా చేయబడిన విషయాలు, అలాగే పాక్షిక పనిదినాలలో చేపట్టే విషయాలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాత్రమే విచారించబడతాయని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భరత్ పరాశర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంధనాన్ని గరిష్టంగా వినియోగించుకునేందుకు న్యాయమూర్తులు తమలో తాము కార్ పూలింగ్ ఏర్పాట్లను ప్రోత్సహించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్టు తెలిపారు. రిజిస్ట్రీలోని ప్రతి విభాగంలోనూ 50% వరకు సిబ్బందిని వారానికి 2 రోజుల వరకు ఇంటి నుండి పనిచేయడానికి అనుమతించినట్టు తెలిపారు. లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య IPL క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు 9 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, క్రిస్టియన్ హెట్టే నేతృత్వంలోని జర్మన్ ప్రతినిధి బృందంతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. న్యాయ సంస్కరణలు, న్యాయ వ్యవస్థ సహకారం, న్యాయ పంపిణీ వ్యవస్థల్లో నూతన ఆవిష్కరణల రంగాల్లో భారత్ జర్మనీ సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపినట్టు కేంద్ర మంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో అబుదాబీలో ఈరోజు సమావేశమయ్యారు. బహుపాక్షికత లక్ష్యాన్ని సాధించే దిశగా బ్రిక్స్ భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ అంకిత భావంతో ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. భారతదేశ జాతీయ భద్రత ఆత్మనిర్భరతపైనే ఆధారపడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. నీట్ యూజీ 2026 పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సినీ గీతం కిల్లర్ చిత్రం నుండి.

కిల్లర్ చిత్రం నుండి చిత్ర మనో పాడిన పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక నాటిక, ఊయల

0: యశోదా, యశోదా,
1: అరే ఇక్కడ లేదే.
0: ఏవో యశు, యశోదా
1: ఈ రూమ్లో కూడా లేదు. శుక్రవారం కదా, పూజ గదిలో అమ్మవారికి దీపారాధన చేస్తుందేమో. చూస్తే పోలా. యశోదా,
0: యశోదా.

0: నందగోపాల్.
1: అరే ఇక్కడా కనిపించలేదే, ఎక్కడికి వెళ్ళుంటుందబ్బా? యశోదా, యశోదా, ఛీ, అసలు ఆఫీస్ నుంచి భర్త ఇంటికి వచ్చే సమయానికి చిరునవ్వు ముఖంతో స్వాగతం పలకాలని మా అమ్మ ఎన్నిసార్లు చెప్పిందే నీకు. ఏమిటి ఎలా తయారయ్యో? యశోదా, యశోదా, అసలు నా మాట అన్నా మా అమ్మ మాట అన్నా నీకు లెక్క లేకుండా పోతుంది. ఓ యశోదా, ఎక్కడున్నావే?
2: ఎందుకు నాయనా అలా ఆయాసం వచ్చేలా అరుస్తావు? దానికేమో లెక్క పత్రమా, మంచా చెడ వారమా వజ్యమా.
1: బా, ఏమిటమ్మా యశోదేది?
2: ఆ బాల్కనీ వెనక నిలబడి ఉంది, కళ్ళు ముక్కు ఏకమైనట్లు ఏడుస్తోంది.
1: ఏమైందమ్మా యశోదకి? ఏమైంది?
2: నందగోపాలం, ఎంత వెర్రివాడవురా, నీ తప్పు కాదులే. ఆడదానికి దేవుడిచ్చిన వరం అదేరా, కళ్ళలో నీటి కడవ. అయిన దానికి కాని దానికి ఏడ్చేస్తే మగాడు వెర్రి ముఖం వేసుకుని కాళ్ళబేరానికి వస్తాడని తెలిసిన గడుసరి నీ పెళ్ళం.
1: అబ్బాబ్బా, అమ్మా అసలేం జరిగిందంటే, కొత్తగా కాపురం వచ్చిన యశోదని నువ్వు?
2: నేనేం అనలేదురా, అయినా రెండేళ్ళైంది అది కాపురానికి వచ్చి, ఇంకా కొత్త కాపురం ఏమిట్రా విడ్డూరం కాకపోతేను?
1: చూడమ్మా, పాతికేళ్ళు వేరే వాతావరణంలో పెరిగి వచ్చిన అమ్మాయి రెండేళ్లలోనే కొత్త వాతావరణానికి ఇమిడిపోవాలంటే కొందరికి సాధ్యం అవుతుందేమో కానీ మరికొందరికి సాధ్యం కాదు, అంతే.
2: నాకు తెలియదు బాబు, మా రోజులో ఇలా కాదు. కాపురానికి వచ్చిన మూడో రోజు నుంచి అత్తారింట ఒదిగిపోయేవాళ్ళం, ఇమిడిపోయేవాళ్ళం, మరీ ఇంత విడ్డూరమా?
1: ఒదిగిపోయేవాళ్ళు, ఇమిడిపోయేవాళ్ళు, అయినా ఆ రోజులు ఆ పరిస్థితులు ఆ మనస్తత్వాలు వేరమ్మా. ఇవాళ సంగతి సందర్భాలు వేరు. చూడు, యశోద చదువుకున్న పిల్ల, ఒక్కతే కూతురు, బోలెడు గారాబంతో పెరిగింది. నువ్వు కొంచెం అర్థం చేసుకుపోవాలమ్మా.
2: నన్ను అర్థం చేసుకోమంటావే కానీ నీ పెళ్ళాన్ని అర్థం చేసుకోమని హితవు చెప్పవు కదరా. కలికాలం నాయనా.
1: కలికాలం కాదు, కంప్యూటర్ల కాలం. చూడు, నేను యశోదను పలకరించి కాస్త సముదాయించి వస్తాను కానీ నువ్వు కాస్త కాఫీ పెట్టివు. ఏమిటి, రెండు కప్పులు తయారు చేయి.
2: సరే.
1: అదేనమ్మా, ఒక కప్పు నాకు ఇంకో కప్పు యశోదకి. ఏమిటి, వినిపిస్తోందా?
2: వినిపించింది, అలాగే చేస్తాలే. ఆ చేత్తోనే నాకు ఓ కప్పు చేసుకుంటా.
1: సరే, ఏదోటి కానీ

0: యశోదా
1: అమ్ము, ఆయన వస్తున్నట్లున్నారు. నాకంట నీరు చూస్తే తట్టుకోలేరు. వెళ్ళి గబగబా మొహం కడుపుకు రావాలి.
0: యశోదా
1: సారీ అండి, మీరు వచ్చే సమయానికి నేను రెడీ అవుదాం అని అనుకున్నాను.
0: సంజాయిషి వద్దు కానీ. అవును, ఏంటి నీ ముఖం అలా ఉబ్బిపోయి ఉందేంటి? అరే ఆ కళ్ళేమిటి అంత ఎర్రగా ఉన్నాయి? ఏమైంది యశోదా?
1: ఏం కాలేదండి, ఏమీ లేదని చెప్తున్నా కదా.
0: చూడు, నువ్వు అబద్ధం చెప్తున్నావని ఆ మాటల తడబాటు ఆ కంటి తడి చెప్పకనే చెప్తున్నాయి. ఏమైంది యశోదా? చూడు యశోదా, నా మూడు పాడు చేసేస్తున్నావు నువ్వు.
1: అబ్బా ఏం లేదన్నాగా.
0: బా, ఏ ఉందో ఏ లేదో నాకు అర్థం కావట్లేదు. ఇంటికి వస్తూనే రీడింగ్ రూమ్లో నీ దివ్య దర్శనం కోసం ఎదురు చూశాను. అక్కడ లేవు. స్నానం చేస్తున్నావేమోనని బాత్రూమ్ దగ్గర
1: చెయ్యి పొండి.
0: సర్లే, దీనికేం తక్కువ. చూడు, పూజ చేస్తున్నావేమోనని భక్తిగా చూశాను పూజ గదిలోకి, అక్కడా లేవు. చూడు, ఇక్కడ ఉన్నావని చెప్పింది మా అమ్మ.
1: అత్తయ్య ఏం చెప్పారు?
0: ఏం చెబుతుంది, నువ్వు కళ్ళు కాయలు కాచేలా వేళాపాల లేకుండా శుక్రవారం సాయం సంధ్యాన్ని కూడా చూడకుండా ఆలోచించకుండా ఆరునొక్కరాగాలు ఆలాపిస్తున్నావని చెప్పింది మా అమ్మ. చూడు యశోదా, నీ దుఃఖానికి కారణం ఏంటి చెప్పు.
1: అదేమిటంటే
0: చెప్పు యశోదా. చూడు, మీ వాళ్ళపై బెంగ పుట్టింటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చాయా చెప్పు.
1: మీ సాన్నిధ్యం కన్నా వేరే జ్ఞాపకాలు వ్యాపకాలు నాకేం లేవండి.
0: అదేం కాదు కానీ అసలు ఏం జరిగిందో చెప్పు. అసలు విషయం ఏంటో చెప్పు.
2: నే చెప్తారా? తనేం చెప్తుంది?
0: అమ్మా
2: అత్తయ్య గారు, నన్ను నాపక యశోదా చెప్పనీ.
1: వద్దు అత్తయ్య గారు.
2: ఒరే, నువ్వు చెప్పమంటావు యశోద వద్దంటోంది, ఏం చెయ్యమంటావు?
0: అది సరే కానీ ముందు ఆ కాఫీ ఇలా పడే.
2: మర్చిపోయాను, ఇదిగోరా నీ కాఫీ. యశోదా నువ్వు కూడా తీసుకో.
1: నేను కలిపేదాన్ని కదా అత్తయ్య.
2: ఎవరైతే నేనులే, నేను ఒక కప్పు తెచ్చుకున్నాగా.
0: అమ్మయ్యా అమ్మా, ఇప్పుడు చెప్పవే అసలు సంగతి ఏంటి?
2: ఏం చెప్పనిదా, ఎలా చెప్పను?
0: బాగుందమ్మా, ఏదో కొంప మునిగిపోయినట్లు యశోద ఏడ్చేస్తోంది అన్నావు.

0: తీరా సంగతి చెప్పమంటే ఎలా చెప్పను ఏం చెప్పను అంటున్నావు. మీ ఆడవాళ్ల మనసు భలే విచిత్రం.
1: అసలు విషయం ఆడతనమేరా?
0: ఆడతనమా? బాబా బాబా, ఈ టెన్షన్ ఏమిటి మధ్యలో? అసలు అర్థమయ్యేలా చెప్పు.
1: అదేరా, ఆడతనం అంటే తల్లితనం.
2: అత్తయ్య మీరేం చెప్పద్దు.
0: సర్లే సర్లే, ఇక ఇంతటితో ఈ తంత ఆపండి. నేను స్నానం చేసి వస్తాను. రషోద నువ్వు రెడీగా ఉండు, ఇవాళ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. నేను స్నానం చేసి వచ్చేస్తున్నా, బీ రెడీ.

0: ఇదేమిటి, ఫ్రెండని ఈ రెస్టారెంట్కి తీసుకొచ్చారు?
1: నీతో రహస్యంగా మాట్లాడదామని.
0: ఇంతమందిలో రహస్యమా, ఇంటికన్నా?
1: హోటల్ పదిలేం కదా అని. అవును, ఆడతనం అంటే తల్లితనం, అంతేనా?
0: కొంచెం నమ్మదండి.
1: నీకైనా వినిపించాలా వద్దా?
0: నాకేం చెవుండలేదు.
1: అది సరే, కానీ ఆడతనం అంటే తల్లితనం కనుక యశోద తల్లి కావాలని కోరుకుంటోంది. మా అమ్మ నాయనమ్మ కావాలి అనుకుంటోంది. ఈ నందగోపాల్ని తండ్రిని చేయాలి అని నువ్వు కలలు కంటున్నావు, అంతేనా?
0: ఏమండి.
1: చూడు యశోద, అయినా ఒక విషయం చెప్పనా, మనకేం వయసు అయిపోయిందని ఇంత తొందర? ఇంకో రెండేళ్ళు ఇలాగే మనం ఏ బాధల బందీ లేకుండా ప్రేమ పక్షుల్లో అలా అలా అలా ఎగురుతూ ఉండాలి. పిల్లల కోసం నువ్వు ఏడవటం, ఓ పెద్ద సీన్ క్రియేట్ చేయటం, బాబా అమ్మ నన్ను నిలదీయటం, ఇలాంటివేవి కుదరవు. ఓకే, అదే ఫైనల్ డిసిషన్, దట్స్ ఆల్.
0: అది కాదండి.
1: అబ్బా, ఏది కాదు యశోద?
0: నా సమస్య మీకు అర్థం కావటం లేదండి.
1: అంటే? అంటే అమ్మలక్కల పోరు నేను పడలేకపోతున్నాను అంటావు. చూడు యశోద, ఎవరో ఏదో అంటారని భయపడిపోయి పిల్లల్ని కనేయాలనుకుంటున్నావా ఏంటి?
0: అది కాదండి.
1: యశోద, మళ్ళీ ఎందుకు అలా కంటతడి పెడుతున్నావు ఇక్కడ కూడాను?
0: నేను డాక్టర్ చేత పరీక్ష చేయించుకున్నాను.
1: దేనికి? పిల్లల కోసమేనా?
0: అవును, ఎవరో ఏదో అంటారని కాదు, అన్నారనే కాదు, నాకే అనుమానం వచ్చి పరీక్ష చేయించుకున్నాను.
1: అంత అవసరం ఏం వచ్చింది యశోద ఇప్పుడు?
0: లేడీస్ ప్రాబ్లం, అంతకన్నా మీకేం చెప్పగలను. అందుకే ఎందుకైనా మంచిదని మీకు చెప్పకుండా లేడీ డాక్టర్ని సంప్రదించాను.
1: సరే, అయితే ఏమంది ఆమె?
0: ఏదో ప్రాబ్లం అని చెప్పింది. సహజ పద్ధతిలో సంతానం కలిగే అవకాశం లేదంది.
1: అలా చెప్పిందా?
0: హార్మోన్ ఇంజెక్షన్స్ చేస్తే ఫలితం ఉండవచ్చునంది.
1: అమ్మయ్యా, సరే పరిష్కార మార్గం ఉంది కదా, దానికి ఇంత అర్థంతో ఎందుకు యశోద? చూడు యశోద, నీకు పిల్లలు కావాలని అంత ఆశగా ఉంటే డాక్టర్ చెప్పినట్లే చేద్దాం. డోంట్ వర్రీ, ఆధునిక వైద్య చికిత్సా పద్ధతులు ఇవాళ బాగా డెవలప్ అయ్యాయి. ల్యాబొరేటరీలో పిల్లల్ని సృష్టించేంతగా వైద్య విజ్ఞానం పెరిగిపోయింది. సో నో ప్రాబ్లం, డోంట్ వర్రీ, యూ విల్ బీ ఏ గుడ్ మదర్.
0: థ్యాంక్స్ అండి.

0: ఒరే నందగోపాల్, నాయనా నందగోపాలం, నీకో శుభవార్త రోయ్.
1: ఏమిటమ్మా, ఏమిటి అంత ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నావు?
0: ఆ మాత్రం గ్రహించలేవట్రా, నేను నాన్నమ్మని కాబోతున్నాను. ఈ ఇంట పసిపాప కేరింతలు వినిపించబోతున్నాయి.
1: అయితే డాక్టర్ చేసిన చికిత్స ఫలితాన్ని ఇచ్చిందన్నమాట. వెరీ గుడ్. చూడు, ఇప్పుడు నీ ఆవేదన తీరి తృప్తిగా ఉందా? మా అమ్మ ఆత్రం తీరింది, నీ కోరిక నెరవేరింది. హ్యాట్స్ ఆఫ్ టు మోడర్న్ మెడిసిన్.

0: యశోద, నువ్వేం దిగులు పడకు.
1: ఏమిటమ్మా డాక్టరమ్మ, కడుపు నిలబడలేదని అది బాధపడి ఏడుస్తుంటే నువ్వు అలా అంటున్నావు?
0: ఇది నిజమైన ప్రెగ్నెన్సీ కాదండి.
1: అంటే దొంగ గర్భమా?
0: అవును. మీకు ఓ విషయం చెప్పాలి.
1: యశోదకు స్నేహితురాలవని నీ దగ్గరకు వచ్చాం. విషయం అంటున్నావు, చెప్పమ్మా చెప్పు.
0: యశోద, నువ్వు కూడా వినాలి, వింటున్నావా? ఇప్పుడు మెడిసిన్ ఎంతగా అభివృద్ధి చెందిందో వైద్య వృత్తిలో కూడా అలాగే అక్రమాలు జరుగుతున్నాయి.
1: అంటే డాక్టర్లని నమ్మవద్దంటావా?
0: అందరూ అలాంటి డాక్టర్లే ఉంటారని కాదు, కొందరు అక్రమ మార్గాలు తొక్కుతున్నారు.
2: ఆ డాక్టర్లు మన ప్రాంతంలో పేరున్న వారినే.
0: యశోద, వివాదాలు విశ్లేషణలు వద్దు, స్థూలంగా చెప్తున్నా విను. సంతానం లేదు అని బాధపడేవాళ్ళని ఊరట చెందించడం కోసమని కొంతమంది రకరకాల చికిత్సలు చేస్తూ ఉంటారు. నీకు అలాగే చేశారు.
1: ఏం చేశారేమిటి?
0: గర్భిణీ లక్షణాలు చూపించే హార్మోన్ను యశోద

0: మందుకిచ్చారు. ఆ మందులు ఆపేయగానే తను మామూలుగా బహిష్టయింది. డాక్టర్ గర్భస్రావం అన్నారు. ఇది ఓ రకమైన అక్రమం.
1: ఇంకా చాలా రకాలున్నాయా?
0: ఉన్నాయి, కానీ అందరూ అన్నింటినీ ప్రయోగిస్తారని మాత్రం కాదు. మీలాంటి వాళ్ళకి హెచ్చరిక కోసమని ఈ వివరాలు చెప్తున్నాను.
1: విడ్డూరంగా ఉందే.
0: కొంతమంది ఆడవాళ్లలో అయితే అండవాహికలు మూసుకుపోయి గర్భధారణకి అసలు అవకాశమే ఉండదు. అలాంటి వాళ్ళకి ప్రత్యేక చికిత్స చేయాలి. అలా చేయకుండా అండం నాళికని వెడల్పు చేయడం కోసమని గాలి ఎక్కించి చేస్తూ ఉంటారు. అది ప్రమాదకరం. అలాగే ఎక్కువ అండాలు ఉత్పత్తి అవ్వడం కోసమని హార్మోన్స్ను పదే పదే ఎక్కిస్తూ ఉంటారు. అది వాళ్ళ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
1: ఇన్ని గొడవలు తిరకాసులు ఉంటే ఎవరిని ఎలా నమ్మాలమ్మా డాక్టర్మా?
0: ముందే చెప్పానుగా, కాస్త బాగా పరిచయం ఉన్న డాక్టర్ని మాత్రమే సంప్రదించి మంచి జాగ్రత్తలతోటి సంతాన సాఫల్య చికిత్స చేయించుకోవాలి.
1: యశోదకి సంతాన యోగం ఉందా లేదా?
0: ఇదిగో పరీక్షలు చేశానుగా, రిపోర్ట్స్ చూసి చెప్తాను. యశోదకి సంతాన యోగం ఉంది. అయితే
1: మళ్ళీ ఏదో తిరకాసు పెడుతున్నా?
0: ఆహా, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా అయితేనే యశోద గర్భవతి అవుతుంది. మామూలు పద్ధతుల్లో తనకు అలాంటి అవకాశం లేదు.
1: నమ్మమంటావమ్మా?
0: ఆ మాట ఓ ఏడాది తర్వాత అడుగుతురు కాని. సరే, యశోద సమస్య గురించి ఆ డాక్టర్ సరిగా అంచనా వేయలేకే ఈ తప్పు జరిగింది అనుకుంటున్నాను. నాపై నమ్మకం లేకపోతే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. లేదంటే వేరే సంతాన సాఫల్య కేంద్రంలో సంప్రదించండి, అక్కడే చికిత్స చేయించుకోవచ్చుగా.
2: మా చేదు అనుభవం అత్తగారి చేత అలా మాట్లాడిచ్చింది. నువ్వేం అనుకోకే, నువ్వు చెప్పినట్లే చేస్తాం.
1: అవును డాక్టరమ్మా, మా యశోద కడుపు పండాలి, మా ఇల్లంతా పసికందుకేనింత నిండాలి.
0: చెప్పాగా, ఇంతవరకు జరిగిన ట్రీట్మెంట్ ఇవ్వని ఫలితాన్ని ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ ఇస్తుంది. అదే యశోద సమస్యకి పరిష్కారం. బైదిబాయ్, నందగోపాల్ని ఒకసారి నన్ను కలవమనండి.
1: అలాగేనమ్మా.
0: యశోద, ఇంక నువ్వేం అనుమానం పెట్టుకోకు, జరిగిందంతా పీడకలగా మర్చిపో.
2: అలాగే.
0: ఇంకో సంగతి, నీ నెలవారీ పీరియడ్స్ గురించి ఒక చార్ట్ మెయింటైన్ చేయాలి. దాన్ని బట్టే నీ ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది.
2: అలాగే.
1: ఇన్ని సంగతులు చెప్పావు, బాగానే ఉంది. ఆ మధ్య పేపర్లో ఒక వార్త చదివాను. టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో పుట్టిన బిడ్డ ఆస్తికి వారసుడు కాదని దాయాదులు కోర్టుకెక్కారట. దాని సంగతి ఏమిటి డాక్టరమ్మా?
0: అబ్బో, మీకు చాలా దూరం ఆలోచిస్తున్నారే.
1: ఇది సమస్యే కదమ్మా, మరి నా అనుమానం తీర్చు.
0: నిజమే, కొన్ని చోట్ల భర్త వీర్యం ద్వారా ఈ పద్ధతి సాధ్యం కాదు. అతడి వీర్యకణాలకి గుడ్డుని ఫలదీకరించే శక్తి ఉండదు. అటువంటి సందర్భాల్లో ఆ స్త్రీకి తెలియకుండా పరాయి వాళ్ల వీర్యాన్ని ఉపయోగించి గర్భవతిని చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో మరి ఆస్తి వారసత్వం ఈ కేసులు వస్తాయి కదా.
1: మరి దీనికి పరిష్కారం లేదా?
0: లేకే ఉంది. ఇంకో పద్ధతిలో భర్త వీర్యాన్ని నేరుగా గుడ్డు కణంలోనే ప్రవేశపెడతారు. అప్పుడు అసలు సమస్యే ఉండదు. అయితే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎన్నో ఆధునిక సాంకేతిక పరికరాలు కూడా కావాలి. మరి అవన్నీ అందుబాటులో లేక ఈ సాంకేతిక పద్ధతులు ఏవేవి వాళ్ళ దగ్గర ఉన్నాయో వాటితోటే సంతాన సాఫల్య కేంద్రాలు పనిచేస్తూ ఉండడం వల్లే ఇలాంటి ఇబ్బంది వస్తుంది, గొడవలు వస్తున్నాయి.
1: ఇవన్నీ వింటుంటే ఏదో కథరా ఉందమ్మా.
0: ఇవి కథలు కావండి, హెచ్చరికలు. నేను ముందే చెప్పినట్టు కారణాంతరాల వల్ల సహజంగా సంతానవతులు కాలేని దంపతులు జాగ్రత్తగా పరీక్ష చేయించుకుంటే ఏ లోపాలు జరగకుండా మంచి సంతానాన్ని పొందుతారు. ఓకే సుధా, అది సరే.
3: మీరు ఇంతవరకు ఊయల నాటిక విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పి నారాయణస్వామి బృందం వారి నాదస్వరం వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పి నారాయణస్వామి గారిచే నాదస్వర వాద్యం వింటారు. ముందుగా వాసుదేవ త్యాగరాజస్వామి కృతి కళ్యాణి రాగం ఆదితాళం.

0: ఇంతవరకు మీరు పి నారాయణ స్వామి గారిచే నాదస్వర వాద్యం విన్నారు.
1: మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పి నారాయణ స్వామి వారిచే నాదస్వరం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా విందాం

మీరు విన్న పాట అల్లరి బుల్లోడు చిత్రం కోసం పి సుశీల పాడిన దాశరథి గీతం. కార్యక్రమంలో తర్వాత విందాం. ఆత్మబలం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం.

பாடு.

ఆత్మీయులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దాశరథి గీతం విన్నారు. ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆత్మగౌరవం చిత్రం కోసం పి సుశీల పాడిన ఈ పాట.

అభిమానవంతులు చిత్రం కోసం పి సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గీతం విన్నారు. సంగీతం ఎస్పి కోదండపాణి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆదర్శ కుటుంబం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట.

మీరు విన్న పాట అల్లుడే మేనల్లుడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గీతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బాంధవ్యాలు చిత్రం కోసం ఎల్లారీశ్వరి జమునారాణి పాడిన పాట.

తోడు నీడ చిత్రం కోసం భానుమతి పాడిన ఆత్రేయ గీతం విన్నారు. సంగీతం కేవి మహాదేవన్. ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం తేనె మనసులు చిత్రం కోసం పి సుశీల పాడిన ఆత్రేయ గీతం. సంగీతం కేవి మహాదేవన్.

మూగ మనసులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో చివరగా విందాం డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం పి సుశీల పాడిన ఆత్రేయ గీతం.